ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకి నమస్కారం. 100.1 మెగాహెచ్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 24వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 15వ తేదీ శనివారం. సహాయం చేస్తే మర్చిపో, సహాయం పొందితే గుర్తుంచుకో అన్నారు మహాత్మా గాంధీ గారు. శ్రోతలందరికీ శుభోదయం. శ్రోతలకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

0: మీరింతవరకు మాతృవందనం దేశభక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం. సమర్పణ శ్రీ గ్యారా వెంకటేశ్వరరావు.
1: మనిషి వ్యక్తిత్వాన్ని గొప్పగా నిలబట్టే ముఖ్యమైన గుణాలలో నిజాయితీ ఒకటి. నిజాయితీ అనేది సత్యాన్ని అనుసరించటం, నిజం చెప్పటం, నీతిగా ప్రవర్తించటం. ఇది కేవలం ఒక గుణం మాత్రమే కాదు, మనిషి జీవన విధానాన్ని నిర్మించే ప్రాథమిక విలువ. నిజాయితీ ఉన్న వ్యక్తి ఎక్కడ ఉన్నా గౌరవం పొందుతాడు, విశ్వాసాన్ని సంపాదిస్తాడు. నిజాయితీ అంటే కేవలం అబద్ధం చెప్పకపోవడం మాత్రమే కాదు, మన ఆలోచనలు, మాటలు, పనులు ఒకే దారిలో ఉండాలి. మనం చెప్పేది నిజం కావాలి, మనం చేసే పని ధర్మబద్ధంగా ఉండాలి. ఈ మూడు కలిసినప్పుడే నిజమైన నిజాయితీ ఏర్పడుతుంది. నిజాయితీ ఉన్న వ్యక్తి తన తప్పును కూడా అంగీకరిస్తాడు, అది అతని గొప్పతనాన్ని సూచిస్తుంది. నిజాయితీ మనిషికి విశ్వాసాన్ని ఇస్తుంది. ఒకసారి మనం

0: ఎవరి ఎడలనైనా నిజాయితీగా ప్రవర్తిస్తే వారు మనపై నమ్మకం పెంచుకుంటారు. ఈ నమ్మకం ఒక బలమైన బంధాన్ని ఏర్పరుస్తుంది. కుటుంబంలో, స్నేహితుల మధ్య, ఉద్యోగాలలో, అన్ని చోట్ల నిజాయితీ అత్యంత ముఖ్యమైనది. విశ్వాసం ఉన్న చోటే సంబంధాలు బలంగా ఉంటాయి. సమాజంలో నిజాయితీ ఉన్న వ్యక్తులు చాలా అవసరం. ఒక సమాజం అభివృద్ధి చెందాలంటే అక్కడి ప్రజలు నిజాయితీగా ఉండాలి. అవినీతి, మోసం, అబద్ధాలు మొదలైనవన్నీ సమాజాన్ని వెనక్కి నెడతాయి. కానీ నిజాయితీతో పనిచేసేవారు సమాజాన్ని మంచి మార్గాన్ని చూపుతారు. అందుకే నిజాయితీని సమాజానికి పునాది అని అంటారు. నిజాయితీ పాటించడం కొన్నిసార్లు కష్టంగా అనిపించవచ్చు. ఎందుకంటే అబద్ధం చెప్పడం ద్వారా తాత్కాలికంగా ప్రయోజనం పొందవచ్చు, కానీ అది శాశ్వతం కాదు. ఒకసారి అబద్ధం బయటపడితే మన మీద ఉన్న విశ్వాసం పూర్తిగా కోల్పోతుంది. అందుకే చిన్న ప్రయోజనాల కోసం నిజాయితీని వదిలేయకూడదు. దీర్ఘకాలంలో నిజాయితీనే మనకు మేలు చేస్తుంది. విద్యార్థుల జీవితంలో నిజాయితీ చాలా ముఖ్యమైనది. పరీక్షల్లో కాపీ కొట్టడం, అబద్ధాలు చెప్పడం మొదలైనవన్నీ వారి భవిష్యత్తును దెబ్బతీస్తాయి. నిజాయితీగా చదివి సాధించిన విజయం మాత్రమే నిజమైన విజయం. ఇది వారికి ఆత్మసంతృప్తినిస్తుంది. నిజాయితీ ఉన్న వ్యక్తి ఎప్పుడూ ధైర్యంగా ఉంటాడు. ఎందుకంటే అతనికి దాచాల్సినది ఏమీ ఉండదు. అబద్ధం చెప్పిన వ్యక్తి ఎప్పుడూ భయంతో జీవిస్తాడు. ఎప్పుడైనా నిజం బయటపడుతుందేమోనని ఆందోళన అతనిని వెంటాడుతుంది. కానీ నిజాయితీ ఉన్న వ్యక్తి ప్రశాంతంగా జీవిస్తాడు. నిజాయితీ మనలో నైతిక విలువలను పెంచుతుంది. ఇది మనకు మంచి చెడులను గుర్తించే శక్తినిస్తుంది. మనం చేసే ప్రతి పని సమాజానికి ఉపయోగపడేలా చేస్తుంది. ఈ విధంగా నిజాయితీ మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది. మన చరిత్రలో ఎంతోమంది మహనీయులు నిజాయితీకి ప్రాముఖ్యతనిచ్చారు. వారు ఎంతటి కష్టాలు వచ్చినా సత్యాన్ని వదలలేదు. వారి జీవితాలు మనకు ఆదర్శం. వారు చూపిన మార్గాన్ని అనుసరిస్తే మనం కూడా మంచి వ్యక్తులుగా మనగలుగుతాం. నిజాయితీని అలవాటు చేసుకోవటానికి చిన్నప్పటి నుంచే శిక్షణ చాలా అవసరం. తల్లిదండ్రులు పిల్లలకు నిజం చెప్పటం, నిజాయితీగా ఉండడం నేర్పించాలి. పాఠశాలలు, కళాశాలలు కూడా ఈ విలువలను ప్రోత్సహించాలి. ఈ విధంగా చేయడం ద్వారా సమాజంలో నిజాయితీ పెరుగుతుంది. ఇప్పటి ఆధునిక కాలంలో నిజాయితీ మరింత అవసరం. పోటీ, ఒత్తిడి, ఆశ మొదలైనవి మనకు కొన్నిసార్లు తప్పుడు మార్గంలో నడిపించవచ్చు. కానీ ఏ పరిస్థితుల్లో కూడా నిజాయితీని పాటించకపోవటం అనేది చేయకూడదు. మనం స్వల్పకాలంలో విజయాన్ని సాధించడానికి నిజాయితీ అనేటటువంటిది చాలా దోహదపడుతుంది. నిజాయితీ అనేది మనిషి జీవితానికి అతి ముఖ్యమైన గుణం. ఇది మనకు గౌరవం, విశ్వాసం, ప్రశాంతతనిస్తుంది. కాబట్టి మనం ప్రతి పరిస్థితుల్లోనూ నిజాయితీని పాటిస్తూ జీవించాలి. నిజాయితీ మనిషి జీవనానికి దారి చూపే దీపస్తంభం. దానిని పాటించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. నిజాయితీని పాటించని నాడు ఎన్ని పదవులున్నా, ఎంత ఆస్తి సంపాదించినా అవన్నీ నిరర్ధకాలే అవుతాయి. మనిషిని నీతి, నిజాయితీలే ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. అవి లేనినాడు అతడు చల్లని రూపాయి నాణ్యంలాగానే మిగిలిపోతాడు.
1: మీరింతవరకు సుభాషితం విన్నారు. సమర్పణ శ్రీ గ్యారా వెంకటేశ్వరరావు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రైతు సమాచారం. ఈనాటి రైతు సమాచార కార్యక్రమంలో వేప చెట్ల పెంపకం వివరాలు గురించి తెలుసుకుంటారు.

వేప మనందరికీ తెలిసిన చెట్టు. మన ఇంటి ముందో వెనుకనో ప్రక్కనో ఎక్కడో ఒక దగ్గర వేప చెట్టు కనబడుతూ ఉంటోంది. వేపను అజాడి రక్త ఇండికా అని కూడా పిలుస్తూ ఉంటారు. వేపలో వేప చెట్టు ఆకులు, కాయలు, బెరడు, వేరు అంతా కూడా ఔషధ గుణాలు కలిగి ఉంటోంది. వేప చెట్టు ద్వారా వీచే గాలి కూడా మంచిది అని మన పెద్దవారు చెబుతూ ఉంటారు. వేప ముఖ్యంగా వంట చెరుకుగాను, పశుగ్రాసంగాను, పనిముట్లకు కలపగాను, ఇంకా క్రిమిసంహారక మందుల తయారీలో కూడా విరివిగా ఉపయోగించడం మనం గమనిస్తూ ఉంటాం. అసలు ఈ వేప చెట్లను పెంచడానికి నేలలు ఏ విధంగా ఉండాలి అంటే, ఎటువంటి నేలలలోనైనా ఈ వేప చెట్టు పెరుగుతోంది. అందుకే మన చుట్టుప్రక్కల ఎక్కడ చూసినా వేప చెట్టు కనబడుతోంది. అయితే ఇసుక నేలలు, నీరు నిలువ ఉండే నేలలు, నీటి ముంపుకు గురయ్యే నేలలు, చౌడు భూములు, ఇలాంటి భూముల్లో ఈ వేప చెట్లు పెంచేందుకు అనుకూలంగా ఉండదు. ఉదజని సూచిక 6.28 వరకు ఉన్న భూములలో బాగా

0: పెరుగుతోంది ఈ వేప. అసలు ఈ వేపను ఏ విధంగా వాడుతున్నారంటే, వేప నూనె క్రిమిసంహారక మందుగా ఎక్కువగా ఉపయోగపడుతోంది. ఇప్పటి వరకు వేప నుండి 60 రకాలైన క్రిమిసంహారక మందులు వేరు చేయడం జరిగింది. అవి మొలామిన్, ట్రయాల్, సెలవిన్, అజాడిరక్టిన్. వేప నూనెను సబ్బులు, ఔషధాల తయారీలో కూడా ఎక్కువగా వాడుతుండడం మనం గమనిస్తూ ఉంటాం. వేప ఆకులు పశుగ్రాసంగా ఉపయోగపడతాయి. వేపకు పుచ్చు పట్టడం లేదా చెదలు పట్టడం గాని అసలు జరగదు. వేప కాండం నుండి బంక కూడా వస్తోంది. ఆ బంకను కూడా మనం విరివిగా వాడుతూ ఉన్నాం. అసలు ఈ వేప చెట్లను ఎక్కువగా వేయాలి అనుకునేవారు విత్తన మోతాదు ఎకరాకు ఏ విధంగా ఉండాలి అంటే, విత్తనం ద్వారా ప్రవర్ధనం చేయవచ్చు ఈ వేపను. కాయలు పండేందుకు కొద్ది రోజుల ముందే పసుపు ఆకుపచ్చ రంగులో ఉన్నప్పుడు కొమ్మలను విదిల్చి రాల్చి ఏరివేయాలి. విత్తనాలను కాయల నుంచి వేరు చేసి నీటిలో కడిగి 4-5 రోజులు ఆరబెట్టుకోవాలి. విత్తనాలను నేరుగా నాటిగాని, నారు పెంచిగాని లేదా పాలిథిన్ సంచుల్లో పెంచిగాని నాటుకోవచ్చు. విత్తనాలు 1-2 వారాలలో మొలుస్తాయి. మొక్కలు 15-30 సెంటీమీటర్లు పెరిగిన తరువాత పొలంలో నాటుకోవలసి ఉంటుంది. విత్తే దూరం చూసినట్లయితే 6-8 మీటర్ల దూరం నాటుకోవాలి. ఎందుకంటే చెట్టు విరివిగా పెరుగుతుంది కాబట్టి 6-8 మీటర్ల దూరం అవసరం. ఈ వేప చెట్లు నాటుకున్న తర్వాత అంతర పంటగా కూడా సేద్యం చేసుకోవచ్చు. చెట్లు పూర్తిగా పెరిగేందుకు 8-10 సంవత్సరాలు పడుతుంది కాబట్టి చెట్ల మధ్యన తక్కువ కాల పరిమితి గల ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు అలాగే కూరగాయలు కూడా పండించుకొని మనం అధిక ఆదాయాన్ని పెంచుకోవచ్చు. ఇక 10 సంవత్సరాలు ఆపైబడిన వేప చెట్టు సంవత్సరానికి 50-100 కిలోల కాయలను కాస్తోంది. ప్రతి కిలో విత్తనం నుండి 200 గ్రాముల నూనె తీసుకోవచ్చు. 800 గ్రాముల చెక్క అంటే పిండి వస్తోంది. కిలో విత్తనానికి 5 రూపాయల చొప్పున 80-100 చెట్ల నుండి విత్తనం ద్వారా 4-5 వేల ఆదాయాన్ని కూడా మనం పొందవచ్చు. పెరిగిన చెట్ల నుండి ఎకరాకు 16 టన్నుల వరకు కలప లభిస్తోంది. 1 టన్నుకు 2,000 రూపాయల చొప్పున ఎకరానికి 32,000 వరకు ఆదాయాన్ని పొందవచ్చు. అటవీ వ్యవసాయ విభాగం రాజేంద్ర నగర్ వారు వివిధ ప్రాంతాలలో నిర్వహించిన పరిశోధనల ఆధారంగా లైన్ నెంబర్ L115 ఈ వేప రకం అధిక విత్తన దిగుబడి ఇస్తుంది కాబట్టి ఈ రకాన్ని వేసుకుంటే రైతులకు మంచి లాభం కూడా లభిస్తోంది అని చెబుతున్నారు.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
2: మీరింతవరకు రైతు సమాచారం కార్యక్రమంలో వేప చెట్ల పెంపకం వివరాలు తెలుసుకున్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈనాటి మా ప్రసార వివరాలలో ముందుగా 7 గంటలకు 80వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఢిల్లీలోని ఎర్రకోట బుర్జులపై జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం కవాతు ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 10:10 సినీ దేశభక్తి గీతాలు వింటారు. 10:30 శుభాకాంక్షలు శ్రోతలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం వింటారు. 11:00 చిత్రగీతాలు. 12:10 శాస్త్రీయ సంగీతం పండిట్ సిఆర్ వ్యాస్

2:30 కిన్నరలహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం వింటారు. 5:00 చిత్రగీతాలు, 5:30 బాద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలలో జరిగిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై ఆకాశవాణి నివేదిక. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీ దాట్ల రవీందర్, శ్రీ వనమా రామకృష్ణ. ఆరు వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 కిసాన్వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. వ్యాపార సరళిలో లెమన్ గ్రాస్ సాగు గురించి ప్రధాన శాస్త్రవేత్త వి కృష్ణవేణి గారితో పరిచయం వింటారు పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్య. 7:45 కిన్నరలహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతల కార్యక్రమం వింటారు.

8:15 గోల్కొండ కోటలో జరిగిన 80వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై ప్రత్యేక వార్తా వాహిని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగ సమర్పణ. హైదరాబాద్ కేంద్రం నుంచి 8:45 సమాచార సంధ్య. 9:30 80వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఢిల్లీలోని ఎర్రకోట బురుజులపై జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి 10:00 అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈనాటి మా ప్రసార వివరాలు. ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో. 6:45 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముందుగా శ్రోతలకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యాంశాలు: భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయడంలోనే స్వేచ్ఛకు నిజమైన అర్థం ఉందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈ ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మహిళలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తారు. తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. వార్తల వివరాలు: భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయడంలోనే స్వేచ్ఛకు నిజమైన అర్థం ఉందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి ఢిల్లీలో ఆమె నిన్న ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్టపతి మాట్లాడుతూ దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

0: చేశారు. వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, రైతులు, శ్రమజీవులు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని రాష్ట్రపతి పేర్కొంటూ,
1: నిష్ఠావాన్ విద్యార్థి ఔర్ శిక్షక్, వికాస్ కే లియే తత్పర వైజ్ఞానిక్ ఔర్ ఇంజనీర్, స్వాస్థ్య సేవా మే కార్యరత్ డాక్టర్ ఔర్ స్వాస్థ్యకర్మీ, మెహనతీ శ్రమిక్ ఔర్ అన్నదాతా కిసాన్ అప్నే ప్రయాసో సే రాష్ట్ర నిర్మాణ కర్ రహే హై. ప్రతిభావాన్ ఖిలాడీ, శిల్పకార్ తథా కళాకార్, జనహిత్ మే సేవారత్ జనప్రతినిధి, న్యాయ వ్యవస్థా సే జుడే న్యాయకర్మీ, కార్యనిష్ఠ సివిల్ సేవక్, అర్థవ్యవస్థా మే యోగదాన్ దేనే వాలే నిస్వార్థ సమాజసేవీ ఔర్ స్వచ్ఛతా అభియాన్ కే అగ్రణీ కార్యకర్తా, హమారే సభీ సఫాయి మిత్ర దేశ్ కీ ప్రగతి మే మహత్వపూర్ణ భూమికా నివా రహే హై.
0: దేశ రాజధాని ఢిల్లీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఈరోజు ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. యువశక్తి వికసిత్ భారత్ 2047 ముఖ్య ఇతివృత్తంగా ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి 5,000 మంది అతిథులను ఆహ్వానించారు. విశిష్ట అతిథులుగా హాజరవ్వాలని ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతానికి చెందిన పీఎం విశ్వకర్మ పథకం లబ్దిదారులు 100 మందిని ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ సందర్భంగా శౌర్య పథకాలను, సేవా పథకాలను పోలీస్, అగ్నిమాపక దళం, హోంగార్డ్, పౌరరక్షణ, జైళ్ల సిబ్బంది మొత్తం 1,057 మందికి ప్రదానం చేయనున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని నేలపాడు పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగే వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. తెలంగాణలోని హైదరాబాద్ గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించి రాష్ట ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మహిళలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. స్త్రీశక్తికి సంవత్సరం రెట్టింపైన ఆత్మగౌరవం పేరుతో రాష్ట వ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అమరావతిలోని పెరేడ్ గ్రౌండ్ నుంచి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వరకు స్త్రీశక్తి పథకం లబ్దిదారులతో కలిసి ముఖ్యమంత్రి బస్సులో ప్రయాణిస్తారు. క్యాంపు కార్యాలయంలో మహిళలతో కలిసి హైటీ కార్యక్రమంలో పాల్గొని పథకం అమలు తీరు, మహిళలకు అందుతున్న ప్రయోజనాలు, ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలపై వారితో ముఖాముఖి మాట్లాడతారు. మహిళల అభిప్రాయాలు, సూచనలను ముఖ్యమంత్రి నేరుగా తెలుసుకోనున్నారు. తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ రోజు నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమం మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. ఇతర జిల్లాల్లో ఆయా జిల్లా కేంద్రాల ఇన్ఛార్జి మంత్రులు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటున్నట్లు కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పి నారాయణ తెలిపారు. కాకినాడ కలెక్టరేట్లో నిన్న జరిగిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశం అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. రైతుల పంటల బీమా గడువు పొడిగింపునకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. అన్నా క్యాంటీన్లను పునరుద్దరించామని, ప్రజల డిమాండ్ మేరకు మరిన్ని క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొంటూ,
2: 2014-19లో 204 అన్నా క్యాంటీన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 100

0: పొద్దున్నోట్ ఓపెన్ చేశాం. అయితే మళ్ళా రూరల్ మరొక 70 అన్నా క్యాంట్స్ శాంక్షన్ చేసి అవన్నీ కూడా ఓపెన్ చేశాం. సూర్య గారు తీసుకుంటే అది రాష్ట్రంలో నెంబర్ 1 లో కాకినాడ జిల్లా ఉంది. దాదాపు 11,993 హౌసెస్ కి కనెక్షన్ ఇచ్చారు. అదే విధంగా జాగ్రత్త తీసుకోవాల్సింది వాటర్, ఎల్నినో ఎంతో ఎఫెక్ట్ ఉంది. దానికి సంబంధించి గవర్నర్ ముఖ్యమంత్రి గారు రెగ్యులర్ గా మీటింగ్లు పెట్టి అటు ఇరిగేషన్ అధికారులకి అగ్రికల్చర్ వాళ్ళకి సూచనలు ఇస్తున్నారు.
1: స్వాతంత్ర్యం కోసం మహనీయులు ఎన్నో త్యాగాలు చేశారని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లా కేంద్రంలో రాజ్విహార్ నుంచి ఏ క్యాంపులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్కిల్ వరకు నిన్న నిర్వహించిన తిరంగా బైక్ ర్యాలీని మంత్రి ప్రారంభించారు. ర్యాలీ అనంతరం మంత్రి మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన మహనీయులు చేసిన త్యాగాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో శాసన మండలి శాసనసభ సమావేశాలను ప్రశాంతంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు, సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని శాసనసభ ప్రాంగణంలో సమావేశాల నిర్వహణకు సంబంధించి సాధారణ ఏర్పాట్లు, పరిపాలనా అంశాలు, సభ్యులకు అందించాల్సిన సేవలు, శాంతి భద్రతలు, పోలీసు బందోబస్తు అధికారులతో వారు నిన్న సమీక్షించారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య 2 టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి క్రికెట్ టెస్టు మ్యాచ్ ఈ రోజు ప్రారంభం కానుంది. శ్రీలంకలోని గాలి నగరంలోని అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర దక్షిణ కోస్తా యానాంలలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయడంలోనే స్వేచ్ఛకు నిజమైన అర్థం ఉందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఈ ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టి 7 పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు మహిళలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. अथ वार्ताः. अशीतितम स्वतंत्रता पर्वणः पूर्व संध्यायाम् अमृतेन संभाषणेन राष्ट्रम अभिसंबोधयन्ती राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मूः प्राह यत् जागतिक अशान्तेः युद्ध विभीषिकायाश्च तमसि अपि भारतीया अर्थव्यवस्था उज्ज्वल नक्षत्रवत् तीव्रतमगत्या समेधते. राष्ट्रपतिना प्रोदीरितं यत् भारतस्य आर्थिक संवृद्धिः वैश्विक संवृद्धिमतिक्रम्य द्विगुणाधिकं यावत् वर्तते.
4: Even in such trying circumstances, our economy is moving ahead as the fastest growing major economy in the world. According to economic projections, the growth rate of the Indian economy is expected to be more than twice the average of global growth rate. Atmanirbhar Bharat Abhiyan has further strengthened the foundation of our economic progress and national security.
3: राष्ट्रपतिना प्रतिपादितं यत् राष्ट्रस्य नक्सलोन्मूलनम् एका ऐतिहासिकी सफलता अस्ति. सा प्रावोचत् यत् यानि क्षेत्राणि पूर्वं नक्सलातङ्केन प्रभावितानि आसन् तेषु क्षेत्रेषु इदानीम् उत्साहसन्ततिः विकासप्रवाहश्च दरीदृश्यते.

0: I day, says the Asian age. With the stage set for enumeration exercise, census set to seek for first time caste, Aadhaar, other IDs is the lead in Hindustan Times. And with dosa, idli, pasta and chaap getting a tricolour flavour across the capital, the Delhi Tribune writes, eateries give patriotic twist. And with that, it's back to you, Sarabjeet.
1: Thank you, Sarah. And now before we end the bulletin, the headlines once again. Nation celebrates its 80th Independence Day today. Prime Minister Narendra Modi hoists national flag at Red Fort in Delhi. Addressing the nation, Prime Minister unveils 7-point reform framework or Saptadhara aimed at accelerating India's journey towards becoming Vikasit Bharat by 2047. Mr. Modi says India has set target of 100 gigawatt nuclear energy and set up 5 new reactors. Prime Minister says India has rapidly progressed in the last 12 years with significant progress in digital, manufacturing, infrastructure and social welfare sectors. President Draupadi Murmu says government taking comprehensive steps to curb unfair means in public examinations. President approves 78 gallantry awards including 13 posthumous for defence and central armed police forces personnel. And in cricket, first test of 2-match series between India and Sri Lanka to begin today at Gale. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani. ఆగస్టు 15 ఈ తేదీ వినగానే మన కళ్ల ముందు మొదట కనిపించేది రెపరెపలాడే మొవ్వన్నెల జెండా, చెవుల్లో వినిపించేది జనగణమన, మనసులో మెదిలేది స్వేచ్ఛ కోసం తమ జీవితాలనే అర్పించిన ఎందరో మహనీయుల జ్ఞాపకం. 1947 ఆగస్టు 15 స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న భారతదేశం 2026 ఆగస్టు 15 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 79 సంవత్సరాలుగా స్వతంత్ర భారత ప్రస్థానం పూర్తి చేసుకుని 80వ స్వాతంత్ర దినోత్సవంలోకి అడుగుపెడుతున్న ఈ సందర్భం ప్రతి భారతీయుడికి గర్వకారణం.

దేశభక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించిందని ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా అవతరించే లక్ష్యంతో సాగుతున్న క్రమంలో దేశం అనేక సంక్షోభాలను విజయవంతంగా ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ ఉపరాష్టపతి, లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి, రక్షణ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. భారత్ శ్రీలంక మధ్య 2 టెస్టు సిరీస్ లో భాగంగా మొదటి టెస్టు మ్యాచ్ ఈరోజు గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైంది. ఇక వార్తలు వివరంగా. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట నుంచి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు నేతృత్వం వహించారు. మొదటిసారిగా ఎర్రకోట వద్ద వందేమాతర గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రధానమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణతో పాటు 21 తుపాకులతో వందన సమర్పణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ఎర్రకోట నుంచి వందేమాతర గీతం మారుమోగుతోందని అన్నారు.
1: ఆజాది కే బాద్ 15 అగస్త్ లాల్ కిలే పర్ పెహ్లీ బార్ వందే మాతరం గూంజ రహా హై. ఆజ్ జబ్ హమ్ దేశ్ కే లోగ్ వందే మాతరం కే 150 వర్ష్ మనా రహే హై, ఇస్సే బడా ఉత్తమ్ అవసర్ క్యా హో సక్తా హై.
0: భారత్ ప్రపంచంలోనే ఒక ప్రధాన, అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి అన్నారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా మారాలనే పెద్ద లక్ష్యాన్ని భారత్ నిర్దేశించుకుందని తెలిపారు. అభివృద్ది చెందిన దేశంగా అవతరించే లక్ష్యంతో సాగుతున్న క్రమంలో దేశం అనేక సంక్షోభాలను విజయవంతంగా ఎదుర్కొందని ప్రధానమంత్రి మోదీ అన్నారు. కోవిడ్-19 మహమ్మారి, ఉక్రెయిన్, పశ్చిమాసియాలో చెలరేగిన ఘర్షణలు సృష్టించిన సవాళ్లను గుర్తు చేశారు. ఈ సంక్షోభాల సమయంలో వ్యాక్సిన్లు, ఇంధనం, గ్యాస్, డీజిల్, ఎరువుల కొరత ఏర్పడుతుందంటూ ప్రజల్లో భయాలు సృష్టించేందుకు అనేక వదంతులు ప్రచారం చేశారని గుర్తు చేశారు. నేడు దేశంలో గ్యాస్, పెట్రోల్, యూరియా నిల్వలు సరిపడా ఉన్నాయని దేశం ఆత్మవిశ్వాసంతో ముందుకు

0: సాగుతోందని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్దాలు, అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతోందని రాష్టపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ పూర్వ సంధ్యన రాష్టపతి నిన్న జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ది రేటు సగటు ప్రపంచ వృద్ది రేటు కంటే రెట్టింపు కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆర్థిక అంచనాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ దేశ ఆర్థిక ప్రగతికి, జాతీయ భద్రతకు పునాదులను మరింత బలపరిచిందని, సుస్థిరాభివృద్ది లక్ష్యాలు కొన్నింటిని నిర్ణీత సమయం కంటే ముందే భారత్ సాధించిందని తెలిపారు. ప్రతి భారతీయుడి అభివృద్ది, సంక్షేమం వికసిత్ భారత్ నిర్మాణంలోని అసలైన ముఖ్య ఉద్దేశాలని, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే ప్రసిద్ద గేయం నిర్వచించిందని రాష్టపతి కవి గురజాడ అప్పారావుని ఉటంకిస్తూ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
1: గుర్జాడా అప్పారావు నే ఆపనే ఏ గీత్ మే సభీ భారత్వాసియోం కో దేశ్ ప్రేమ్ కా అమూల్య సందేశ్ దియా హే. ఉన్హోనే కహా హే, దేశ్ మున్ను ప్రేమించు మన్నా, మంచి అన్న ది పెంచు మన్నా, దేశ్ మంటే మట్టి కాదోయ్, దేశ్ మంటే మనుషులోయ్. ఇన్ పక్తియోం కా భావ్ హే, దేశ్ సే ప్రేమ్ కరో, భలాయి కో బఢావ్. देश का अर्थ केवल मिट्टी ही नहीं है, देश का अर्थ समस्त जन समुदाय है. मुझे विश्वास है कि समाज की भागीदारी और सरकार के प्रयासों से गांव-गांव में, नगर-नगर में, भारत के घर-घर में रहने वाले सभी लोग स्वस्थ, सुखी और समृद्ध बनेंगे.
0: आकाशवाणी వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, స్పీకర్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసి అంకిత భావంతో పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులకు, జాతీయ వీరులకు దేశ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారని రాధాకృష్ణన్ అన్నారు. దేశ సరిహద్దులను, సార్వభౌమాధికారాన్ని పరిరక్షించడంలో అచంచలమైన ధైర్యాన్ని ప్రదర్శిస్తున్న సాయుధ బలగాలను ఉపరాష్టపతి అభినందించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన అనేక మంది స్వాతంత్ర్య సమరయోధులను ఈరోజు గుర్తు చేస్తుందని ఓం బిర్లా తన సందేశంలో పేర్కొన్నారు. అభివృద్ది చెందిన, సంపదతో కూడిన ఆత్మనిర్భర భారతాన్ని నిర్మించే దిశగా మరింత వేగంగా అడుగులు వేసేలా ప్రతిజ్ఞ చేయాలని అమిత్ షా ప్రజలకు పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం కోసం సర్వస్వం త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధుల తిరుగులేని ధైర్యాన్ని, త్యాగాన్ని, అత్యున్నత శౌర్యాన్ని గౌరవించడానికి ఈరోజు ఒక వేదిక అని రాజ్నాథ్ సింగ్ అన్నారు. యూజీసీ నెట్ జూన్ 2026, సీఎస్ఐఆర్ నెట్, ఐకార్ అఖిల భారత ప్రవేశ పరీక్ష, పీహెచ్డీ కార్యక్రమం కోసం జరిగే అఖిల భారత పోటీ పరీక్షలకు సంబంధించిన తాత్కాలిక ఆన్సర్ కీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రేపు విడుదల చేయనుంది. ఈ తాత్కాలిక ఆన్సర్ కీలను తమ వెబ్సైట్లో ప్రచురిస్తామని ఎన్టీఏ తెలిపింది. ఈ సందర్భంగా అభ్యర్థులు కేవలం ఎన్టీఏ నుండి వచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించింది. కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో పాల్గొని తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకం కేవలం ఒక జాతీయ చిహ్నం మాత్రమే కాదని, అది మన దేశం కష్టపడి సాధించుకున్న స్వేచ్ఛ, ఐక్యత, గుర్తింపు, గౌరవం, ప్రజల ఉమ్మడి ఆకాంక్షలకు ప్రతీక అని ఉద్ఘాటించారు. హాంకాంగ్లోని ఇండియన్ అసోసియేషన్ నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ లీ కాచ్యూ, భారత కాన్సుల్ జనరల్ రాజేష్ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హాంకాంగ్ అభివృద్దిలో భారతీయ సమాజం పోషిస్తున్న పాత్రను జాన్ లీ కొనియాడారు. వికసిత్ భారత్ దిశగా భారత్ సాధిస్తున్న ఆర్థిక, సాంకేతిక పురోగతిని రాజేష్ నాయక్ ప్రస్తావించారు. నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సరసంఘచాలక్ మోహన్ భగవత్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మోహన్ భగవత్ మాట్లాడుతూ మువ్వన్నెల జెండా పౌరులకు త్యాగం, కర్తవ్యనిష్ట, జ్ఞానాన్ని గుర్తు చేస్తుందన్నారు. 1857 నుంచి 90 ఏళ్ల పాటు మన పూర్వీకులు చేసిన త్యాగాల ఫలితమే ఈ స్వాతంత్ర్యమని, ఆ త్యాగనిరతి మన హృదయాల్లో ఎల్లప్పుడూ సజీవంగా ఉండాలని పేర్కొన్నారు. జాతీయ జెండాలోని కేసరి

వరకు త్యాగం, జ్ఞానం బాధ్యతాయుతమైన కర్తవ్యానికి ప్రతీక అని వివరించారు. భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా అగర్తలలోని తన అధికారిక నివాసంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ హర్ఘర్ తిరంగా వంటి కార్యక్రమాల ద్వారా ప్రధానమంత్రి ప్రజల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారని కొనియాడారు. ఈ వేడుకలు భావితరాల్లో దేశభక్తిని పెంపొందించడానికి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను తెలియజేయడానికి ఎంతో దోహదపడతాయని పేర్కొంటూ రాష్ట దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత్ శ్రీలంక మధ్య 2 టెస్టుల సిరీస్ లో భాగంగా మొదటి టెస్టు మ్యాచ్ ఈరోజు గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో కాసేపటి క్రితమే ప్రారంభమైంది. భారత జట్టుకు శుభ్మన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరిస్తుండగా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ టూర్కు వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు శ్రీలంక టెస్టు జట్టుకు కెప్టెన్ ధనుంజయ డి సిల్వా, వైస్ కెప్టెన్ కమిందు మెండిస్ నాయకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ స్టాండింగ్స్ లో భారత్ 5వ స్థానంలో, శ్రీలంక 6వ స్థానంలో ఉన్నాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి.

0: సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ టూర్కు వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు శ్రీలంక టెస్టు జట్టుకు కెప్టెన్ ధనుంజయ డి సిల్వా, వైస్ కెప్టెన్ కమిందు మెండిస్ నాయకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ స్టాండింగ్స్ లో భారత్ 5వ స్థానంలో, శ్రీలంక 6వ స్థానంలో ఉన్నాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించిందని ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా అవతరించే లక్ష్యంతో సాగుతున్న క్రమంలో దేశం అనేక సంక్షోభాలను విజయవంతంగా ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ ఉపరాష్టపతి, లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సినీ దేశభక్తి గీతాలు వింటారు. ముందుగా బడిపంతులు చిత్రం నుంచి పాటను వింటారు.

0: ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
0: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనప్పురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: బాబీ చిత్రం నుంచి పాటను వింటారు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.
3: ధూమ్ తినక చికు ధూమ్.

0: చెప్పేదేదో అర్థమేంటి చెప్పరా.
1: అరే భాయ్ స్ట్రేట్ గానే ఎత్తా ఇనుకో.
2: సత్యం పలికే హరిచంద్రులం.

0: ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: మీరు విన్న ఆ పాట ఖడ్గం చిత్రంలోనిది. ఇప్పుడు వినండి జై చిత్రం నుంచి పాట.

0: మరింతవరకు సినీ దేశభక్తి గీతాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
4: ఆనందమానందమాయే మదియాశల నందనమాయే
3: శుభాకాంక్షలు శ్రోతలు, గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం.
5: ఈరోజు జేవిఎస్ రామారావు, డాక్టర్ డిఎల్ అనురాధ దంపతులు 27వ వివాహ వార్షికోత్సవ వేడుక జరుపుకుంటున్న సందర్భంగా వారు కలకాలం ఇలాగే సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ వారికి వివాహ వార్షికోత్సవ శుభాభినందనలు తెలియజేస్తున్నారు జేవిఎస్ రామారావు గారి అత్తగారు వరలక్ష్మి, అక్కయ్య అనురాధ, కొడుకులు జేవిఎన్ సాయికృష్ణ, ప్రణేష్, శివతేజ, తోడల్లుడు సూర్యప్రకాష్, వదిన పద్మజ, కూతురు ప్రణతి, అల్లుడు డాక్టర్ విహారి, బావమరిది డివిఆర్ భాస్కర్, చెల్లెలు స్వాతి మరియు వారి అన్నయ్యలు, వదినలు. అలాగే జేవిఎస్ రామారావు, డాక్టర్ డిఎల్ అనురాధ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఆకాశవాణి కొత్తగూడెం.

0: Arkadaşım.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి శ్రోతలందరికీ తమ కస్టమర్లకు భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు శ్రీ రాజ్యలక్ష్మి జ్యువెలరీస్ కొత్తగూడెం ప్రొపరేటర్ శ్రీ పులి రాజశేఖర్ గారు. శ్రేష్టమైన జాతరలో 91.6 కేడియం హాల్మార్ బంగారం వెండి వస్తువులు సకాలంలో ఆర్డర్ పై చేసి ఇవ్వబడును. శ్రీ రాజ్యలక్ష్మి జ్యువెలరీస్, చిన్న బజార్, కొత్తగూడెం. సెల్ నంబర్ 9440419006.

0: ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

శ్రోతలందరికీ తమ కస్టమర్లకు 80వ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు శ్రీ కనక మహాలక్ష్మి జ్యువెలరీస్ కొత్తగూడెం ప్రొప్రైటర్ శ్రీ కొమ్ము వెంకటేశ్వర్లు గారు. 91.6 కేడియం బంగారు ఆభరణాలు ఆర్డర్లపై చేయించుటకు విచ్చేయండి. శ్రీ కనక మహాలక్ష్మి జ్యువెలరీస్, వెండి బంగారు నగల వ్యాపారము, చిన్న బజార్, కొత్తగూడెం. సెల్ నంబర్ 9849888010.

0: మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆకాశవాణి శ్రోతలందరికీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు జతిన్ గోల్డ్ కొత్తగూడెం వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించుకోవాలన్నా, మీ సిబిల్ స్కోర్ పెరగాలన్నా, ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులు, గోల్డ్ లోన్ సంస్థలలో ఉన్న మీ బంగారు వస్తువులను మా డబ్బుతో విడిపించుకుని మార్కెట్ ధరకే అమ్మాలన్నా వెంటనే సంప్రదించండి. జతిన్ గోల్డ్, చిన్న బజార్, కొత్తగూడెం.

0: చెప్పేదో అర్థం ఏంటి చెప్పరా?
1: అరే భాయ్, స్ట్రేట్ గానే చెప్తా ఇనుకో.
2: సత్యం పలికే హరిచ

0: ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్. మీలాంటి స్మార్ట్ డిసిషన్.

0: తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఎనభైవ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రోతలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు జె అనురాధ, వరలక్ష్మి, జేవీఎస్ రామారావు, డాక్టర్ డిఎల్ అనురాధ, జేవీఎన్ సాయికృష్ణ, జేవీఎస్ఎస్ శివతేజ గార్లు.

0: గమనించాలి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
0: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి.
1: అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989670076.
1: మరొక నెంబర్ 7989701158.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: చిక్కుకున్నాడు.
1: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.

0: அச்சா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్
3: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
4: శ్రోతలు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి ఆంధ్రకేసరి చిత్రం నుండి.

0: శ్రీ ఉష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డయాలసిస్ సెంటర్ కొత్తగూడెం.
1: డాక్టర్ అజ్మీరా వెంకన్న ఎండి జనరల్ మెడిసిన్.
0: డాక్టర్ ఏ ఉషారాణి బీడిఎస్ డెంటల్ సర్జన్.
1: డాక్టర్ సాగరిక కట్ట స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు.
0: డాక్టర్ బి విజయ్ కుమార్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్.
1: డాక్టర్ పి శిరీష్ కుమార్ అనిస్థీషియాలజిస్ట్ గారులచే నాణ్యమైన వైద్యం అందించబడును.
0: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ వెంటిలేషన్ సౌకర్యంతో 24 గంటలు ల్యాబ్ మరియు ఫార్మసీ సౌకర్యం కలదు.
1: శ్రీ ఉష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డయాలసిస్ సెంటర్ ఓల్డ్ బస్ డిపో సాయినగర్ కొత్తగూడెం.
2: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్ ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
3: శ్రోతలు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి అన్నమయ్య చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట అన్నమాచార్య సంకీర్తన. ఇది

0: ఏ నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
2: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.

0: వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి పరదేశి చిత్రం నుండి.

0: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి పడవటి సంధ్యారాగం, చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: సప్తపది చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాట.
2: మరుగేలరా

0: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: మల్లెపువ్వు చిత్రం నుండి వాణి జయరాం పాడిన పాట వినండి.

ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో పండిట్ సిఆర్ వ్యాస్ గారి గాత్ర సంగీతం వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడుగులో తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
6: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
7: ఆర్బీఐ అంటుంది
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
8: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
7: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
9: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
10: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
9: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
11: శ్రీ ఉషా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డయాలసిస్ సెంటర్ కొత్తగూడెం.
12: డాక్టర్ అజ్మీరా వెంకన్న, ఎండి జనరల్ మెడిసిన్.
11: డాక్టర్ ఏ ఉషారాణి, బీడీఎస్ డెంటల్ సర్జన్.
12: డాక్టర్ సాగరిక కట్ట, స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు.
11: డాక్టర్ బి విజయ్ కుమార్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్.
12: డాక్టర్ పి శిరీష్ కుమార్, అనిస్థీషియాలజిస్ట్ గారులచే నాణ్యమైన వైద్యం అందించబడును.
11: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, వెంటిలేషన్ సౌకర్యంతో 24 గంటలు ల్యాబ్ మరియు ఫార్మసీ సౌకర్యం కలదు.
12: శ్రీ ఉషా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డయాలసిస్ సెంటర్, ఓల్డ్ బస్ డిపో, సాయినగర్, కొత్తగూడెం.
13: వినండి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ సిఆర్ వ్యాస్ గారి గాత్ర సంగీతం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
4: మీరింతవరకు పండిట్ సిఆర్ వ్యాస్ గారి గాత్ర సంగీతం విన్నారు. శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. దేశాన్ని మరింత శక్తివంతం చేసేందుకు సప్తధార అనే 7 శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల కోసం వివిధ పబ్లిక్ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ను అందించనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. భారత్ శ్రీలంక మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా మొదటి టెస్టు మ్యాచ్ ఈరోజు గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోట నుంచి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు నేతృత్వం వహించారు. మొదటిసారిగా ఎర్రకోట వద్ద వందేమాతర గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రధానమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ఎర్రకోట నుంచి వందేమాతర గీతం మారుమోగుతోందని అన్నారు. 2014 నుంచి భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేసిందని, ఇది భారతీయ వ్యాపారాలు ఎగుమతిదారులకు అపారమైన అవకాశాలను సృష్టించిందని అన్నారు. దేశాన్ని మరింత శక్తివంతం చేసేందుకు సప్తధార అనే 7 శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. గత 5 నుంచి 7 దశాబ్దాలలో సాధించలేని వాటన్నింటినీ రాబోయే 5 నుంచి 7 సంవత్సరాలలో దేశం సాధిస్తుందని చెప్పారు. సప్తధార దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని, కొత్త లక్ష్యాలను అధిగమించడానికి మరింత శక్తివంతం చేస్తుందని అన్నారు. ఈ సప్తధార మొదటి శక్తి తయారీ రంగం, రెండవది వ్యవసాయం ఆహార ఉత్పత్తి, మూడవది సాంకేతికత ఆవిష్కరణ, నాలుగవది గతిశక్తి, ఐదవది రక్షణ సామర్థ్యాలు, ఆరవది బ్లూ గ్రీన్ ఎకానమీ, ఏడవది భారత సాఫ్ట్ పవర్ అని ప్రధానమంత్రి చెప్పారు.
1: आज लाल किले की प्राचीर से मैं देश के सामने शक्ति की सप्त धारा का आह्वान करता हूं. आने वाले 5-7 साल में जो पिछले 5-7 दशक में नहीं हुआ, वो सप्त धारा के सामर्थ्य से, शक्ति से हम देश को नई ऊंचाई, नई गति देंगे और नए लक्ष्यों को पार करने वाला सामर्थ्य देंगे.
0: गत 12 ఏళ్లలో రక్షణ రంగ ఉత్పత్తి దాదాపు 4 రెట్లు, ఖాదీ గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తి దాదాపు 5 రెట్లు, ఎలక్ట్రానిక్ తయారీ దాదాపు 7 రెట్లు, ఆధునిక రైల్వే కోచ్ల తయారీ 21 రెట్లు, మొబైల్ ఫోన్ల తయారీ 33 రెట్లు పెరిగిందని ప్రధానమంత్రి చెప్పారు. సామాన్యుల సంక్షేమం, వారి సౌకర్యాల కల్పన విషయంలో తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని అన్నారు.
1: पिछले 12 वर्षों में डिफेंस प्रोडक्शन करीब 4 गुना, खादी और ग्रामोद्योग का उत्पादन करीब 5 गुना हुआ, इलेक्ट्रॉनिक मैन्युफैक्चरिंग करीब 7 गुना बढ़ा, आधुनिक रेलवे कोच का निर्माण 21 गुना बढ़ा, मोबाइल फोन उत्पादन 33 गुना बढ़ा, आधुनिक युग को देकर के भी डिजिटल और इनोवेशन की दुनिया में भी हमने अपना परचम लहराया.
0: పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల కోసం వివిధ పబ్లిక్ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ను అందించనున్నట్లు నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడంలో ఇదొక విప్లవాత్మక మార్పు అని అన్నారు. కోచింగ్ తరగతుల కోసం మధ్యతరగతి కుటుంబాలు ఖర్చు చేసే 1000 కోట్ల రూపాయలను ఇది ఆదా చేస్తుందని నరేంద్ర మోదీ తెలిపారు.
1: विभिन्न परीक्षाओं की फ्री ऑनलाइन कोचिंग हमने करने का निर्णय किया है. डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर है, हमारे पास उत्तम टैलेंट है, टीचर्स हैं, उन संसाधनों को जोड़ करके हम देश के नौजवानों को फ्री कोचिंग देने का एक पूरा नेटवर्क हम खड़ा करने वाले हैं.
0: ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం కింద ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల నైపుణ్యాలు, పరిశ్రమల అంచనాల మధ్య అంతరాలను తొలగించేందుకు పీఎంఐఎస్ పథకాన్ని రూపొందించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. న్యూఢిల్లీలో ఇంటర్న్లతో మాట్లాడుతూ మంత్రి, పరిశ్రమల ప్రముఖులతో పాటు గ్రాడ్యుయేట్లు, ఐటీఐ కోర్సులు పూర్తి చేసిన వారితో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ పథకాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా యువత తమకు ఆసక్తి ఉన్న రంగాలలో ఇంటర్న్షిప్ అవకాశాలను పొందవచ్చని, మరిన్ని అదనపు నైపుణ్యాలను కూడా నేర్చుకోవచ్చని నిర్మలా సీతారామన్ అన్నారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న పీఎంఐఎస్ కింద 18 నుంచి 25 ఏళ్ల వయసు వారు చేరడానికి అర్హులు. ఇంటర్న్లకు ప్రతి నెల 9,000 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. ఈ పథకం పైలట్ దశలోని 3వ విడత కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం

0: హ్యాండిల్ అట్ ద రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ హైదరాబాద్లోని గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోల్కొండ కోటపై జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. తొలిసారి వందే మాత్రం గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గాంధీజీ అహింస మార్గంలో సాధించిన మన స్వాతంత్ర్య పోరాటం ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేకమైనదని, జవహర్లాల్ నెహ్రూ దేశాభివృద్దికి బలమైన పునాదులు వేశారని గుర్తు చేసుకున్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 32 నెలల్లో విధ్వంసకరమైన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తూ దెబ్బతిన్న వ్యవస్థను గాడిలో పెట్టామని తెలిపారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ సెయింట్ జార్జ్ కోట బురుజులపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2036 నాటికి రాష్ట్రం 1.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే లక్ష్యంతో ఉందని అన్నారు. రాష్ట్రంలోని 8 కోట్ల మంది ప్రజలకు ప్రతినిధిగా సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం, వివక్ష లేని సమాజాన్ని కాపాడే బాధ్యతతో పనిచేస్తామని చెప్పారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ భువనేశ్వర్లోని మహాత్మాగాంధీ మార్గ్లో ఈ ఉదయం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒడిషాలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయ కృషితో వామపక్ష తీవ్రవాదం అంతమైందని, దీనివల్ల ప్రభావిత ప్రాంతాలలో అభివృద్దికి కొత్త అవకాశాలు ఏర్పడ్డాయని చెప్పారు. రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యాసంస్థలలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను, 9-10 తరగతుల విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలను అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అభివృద్ది చెందిన ఉజ్వలమైన పశ్చిమ బెంగాల్ను నిర్మించడానికి అందరూ కృషి చేయాలని ఆ రాష్ట ముఖ్యమంత్రి శువేందు అధికారి ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్యానికి కారణమైన సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ, కుదీరాం బోస్, మాతంగిని హాజ్రా, ప్రీతిలతా వడ్డేదార్, బినోయ్, బాదల్, దినేష్ల త్యాగాలు స్వాతంత్ర్యం ఒక రాజకీయ విజయం మాత్రమే కాదని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక బాధ్యత అని మనకు నేర్పుతున్నాయని సువేందు అధికారి చెప్పారు. కశ్మీర్లోని 10 జిల్లాలలోనూ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా బక్షీ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్లోని పరిస్థితులు చూస్తుంటే ఈ ప్రాంత ప్రజల పూర్వీకులు భారత్లో ఉండాలని తీసుకున్న నిర్ణయం సరైనదేనని స్పష్టమవుతోందని చెప్పారు. సమాఖ్య విధానం ప్రజాస్వామ్యం, సమృద్ది, అభివృద్దికి అత్యంత బలమైన స్తంభాలని ముఖ్యమంత్రి తెలిపారు. పంజాబ్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సరిహద్దు జిల్లా ఫిరోజ్పూర్లో రాష్ట స్థాయి వేడుకలను నిర్వహించగా ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారత్ శ్రీలంక మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా ఈరోజు జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భోజన విరామం సమయానికి భారత్ 1 వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. జైష్వాల్ 32 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ప్రస్తుతం రాహుల్ 32 పరుగులు, పడిక్కల్ 35 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ స్టాండింగ్స్లో భారత్ ప్రస్తుతం 5వ స్థానంలో ఉండగా శ్రీలంక 6వ స్థానంలో ఉంది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, జార్ఖండ్, మధ్య మహారాష్ట, మధ్యప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం, త్రిపుర, మణిపూర్, ఒడిశాలలో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గ్రామాలు, రోడ్లు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బైతరణి, బుడబలంగా, జల్కా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీనివల్ల బాలాసోర్, భద్రక్ తదితర ఉత్తర జిల్లాలు వరద ప్రభావానికి గురయ్యాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశాన్ని మరింత శక్తివంతం చేసేందుకు సప్తధార అనే 7 శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల కోసం వివిధ పబ్లిక్ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ను అందించనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. భారత్ శ్రీలంక మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా మొదటి టెస్టు మ్యాచ్ ఈరోజు గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 12.

0: గంటల 40 నిమిషాలు ప్రకటించిన హిందీ కార్యక్రమం వెంటనే.
1: మీడియం వేవ్ 406.5 మీటర్స్ అర్థాత్ 738 కిలోహెర్ట్స్ పర్ ఆర్ న్యూస్ ఆన్ AIR మొబైల్ యాప్ పర్ ఆకాశవాణి కా యే హైదరాబాద్ కేంద్ర హై. ఆకాశవాణి హైదరాబాద్ కే ఇస్ విశేష హిందీ కార్యక్రమ మే ఆప్ సభీ కా హార్దిక్ స్వాగత హై.
2: उत्सव आजादी का, आजादी जो मिली नहीं कमाई गई.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు.
4: స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.

0: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: ప్రతి వ్యాపార విజయానికి ప్రచారమే బలం. ఆ ప్రచారం విశ్వసనీయమైన వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది.
2: దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని సంపాదించుకున్న ఆకాశవాణి ద్వారా మీ ఉత్పత్తులు, సేవలు, వ్యాపారం, విద్యా సంస్థ, ఆసుపత్రి లేదా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయండి.
1: గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు విస్తృత శ్రోతలను చేరుకునే అవకాశం మీకు లభిస్తోంది.
2: అతి తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన ప్రచారం కోసం ఈరోజే ఆకాశవాణిలో మీ ప్రకటన ఇవ్వండి.
1: ఆకాశవాణి మీ అభివృద్ధికి నమ్మకమైన భాగస్వామి. సంప్రదించండి
2: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

0: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి మిస్టర్ నూకయ్య చిత్రం నుండి హరిచరణ్ పాడిన పాట.

0: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: కార్యక్రమంలో ఇప్పుడు నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా చిత్రం నుండి విశాల్ దడ్లాని పడిన పాట.

0: ప్రతి విజయవంతమైన వ్యాపారం వెనుక ఒక సమర్థవంతమైన ప్రచారం ఉంటుంది.
1: ఆ ప్రచారం విశ్వసనీయ వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటోంది.
0: సంవత్సరాలుగా ప్రజల విశ్వాసాన్ని పొందిన ఆకాశవాణి
1: ఇప్పుడు మీ వ్యాపార అభివృద్ధికి కూడా తోడుగా నిలుస్తోంది.
0: వెంటనే ఆకాశవాణిని సంప్రదించండి.
1: ఫోన్ నంబర్
0: 9989679076,
1: మరొక నంబర్ 7989701158.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

లో జాతీయ జెండాను ఆవిష్కరించి వికసిత భారత నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. గోల్కొండ కోటలో జాతీయ పతాకావిష్కరణ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 32 నెలల ప్రజాపాలనలో దెబ్బతిన్న వ్యవస్థలను గాడిలో పెట్టామని వెల్లడించారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎన్ రామచంద్రరావు ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని కొనియాడారు. తెలంగాణ భవన్లో 300 జెండాను ఎగురవేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు వైవిధ్యం ఉన్న భారతీయులమనే

0: ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని కొనియాడారు. తెలంగాణ భవన్లో 300 జెండాను ఎగురవేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు, వైవిధ్యం ఉన్న భారతీయులమనే భావనే మనల్ని నడిపిస్తుందన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల వికసిత్ భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధులు, సైనికుల త్యాగాలను స్మరిస్తూ దేశాభివృద్దిలో తెలంగాణ కీలక గ్రోత్ ఇంజిన్గా మారిందని కొనియాడారు. టీబీ, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రజా ఉద్యమం అవసరమని పేర్కొంటూ ఆరోగ్యకరమైన ఆత్మనిర్భరమైన తెలంగాణ సాధనకు సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. సమన్యాయం, సమానత్వంతో కూడిన నవభారత నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయడమే వారికి నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కాగా హైదరాబాద్లోని గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోల్కొండ కోటపై జాతీయ పతాకావిష్కరణ చేశారు. తొలిసారి వందే మాత్రం గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గాంధీజీ అహింసా మార్గంలో సాధించిన మన స్వాతంత్ర్య పోరాటము ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేకమైనదని, నెహ్రూ దేశాభివృద్దికి బలమైన పునాదులు వేశారని గుర్తు చేసుకున్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 32 నెలల్లో విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తూ దెబ్బతిన్న వ్యవస్థలను గాడిలో పెట్టామని తెలిపారు. మానవీయ కోణంలో సంక్షేమాన్ని అందిస్తుండడం వల్లే రాష్ట్ర తలసరి ఆదాయం దేశ సగటు కంటే 91% అధికంగా ఉందన్నారు. రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్దికి కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.
1: రైతుల కష్టాన్ని తీర్చి వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఆలోచనతో ప్రజా ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేసి 25 లక్షలకు పైగా రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేశాం. రైతు భరోసా కింద 36,000 కోట్లకు పైగా పెట్టుబడి సహాయాన్ని రైతులకు అందించాం.
0: దేశ 80వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు స్పీకర్తో పాటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు శాసనసభ్యులు, మండలి సభ్యులు, కౌన్సిల్ సెక్రటరీ డాక్టర్ వి నరసింహాచార్యులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు, సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీని ప్రారంభించడంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం పారదర్శకతతో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తోందన్నారు. క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ కార్డులు ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తాయని, పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని కొనియాడారు. సాంకేతికత, విద్య, రక్షణ రంగాల్లో దేశం సాధించిన పురోగతిని వివరిస్తూనే కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నకర రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల భారం మోపుతూ హామీలను విస్మరించిందని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయడంలో విఫలమైందని ఆరోపించారు. రాష్ట అభివృద్దికి కేంద్రం ఇస్తున్న నిధులను, చేపట్టిన ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ దేశభక్తి, జాతీయ భావనలతో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గాంధీభవన్లో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ యువత దేశ చరిత్రను అధ్యయనం చేసి ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రశ్నించే హక్కు ఉన్నప్పుడే నిజమైన స్వాతంత్రమని, సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని నమ్మకుండా వాస్తవాలు తెలుసుకోవాలని సూచిస్తూ తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, 2047 నాటికి తెలంగాణను $3 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్న ఆయన, జిల్లాలో అమలవుతున్న రైతు భరోసా, రుణమాఫీ, ఉచిత విద్యుత్, మహాలక్ష్మి, ఉచిత ప్రయాణం వంటి సంక్షేమ పథకాలు సీతారామ

0: ఎత్తిపోతల, విద్య వైద్య రంగాల్లో మౌలిక వసతుల అభివృద్ది పురోగతిని తెలిపారు. అందరికీ సమాన హక్కులు, న్యాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ నల్గొండ పోరాటాల వారసత్వాన్ని కొనియాడారు. జిల్లా సమగ్ర అభివృద్ది ధ్యేయంగా రైతు భరోసా, రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, ఉచిత విద్యుత్తు, సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. రోడ్లు, సాగునీరు, విద్య వైద్య రంగాల్లో నల్లగొండను రాష్టంలోనే అగ్రభాగాన నిలుపుతానని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి 26 మంది సిబ్బందిని సత్కరించి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కార్డులను అందజేశారు. విభిన్న భాషలు, సంస్కృతులు ఉన్నా భారతీయులమనే భావనే మనల్ని నడిపిస్తుందన్నారు. 150 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో 8 దశాబ్దాలైనా సమరయోధులు ఆశించిన అభివృద్ది జరగలేదని, నేటికీ అనేక గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేక సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడటం బాధాకరమని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రగతిని వివరిస్తూ ప్రసంగించారు. అనేక మంది త్యాగాల ఫలితంగా సిద్ధించిన స్వాతంత్ర ఫలాలు పేదలకు అందినప్పుడే స్వాతంత్ర్యం సార్థకమవుతుందని అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట ఎస్సీ ఎస్టీ వికలాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధులను సన్మానించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట శాసనసభ స్పీకర్ గట్టం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ప్రజాప్రభుత్వంలో వికారాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను ఈ సందర్భంగా స్పీకర్ వివరించారు. సిద్దిపేటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ జిల్లాలో జరుగుతున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్, ఐడీఓసీ కార్యాలయము, కలెక్టర్ క్యాంపు కార్యాలయము, జిల్లా పరిషత్ కార్యాలయాల వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎందరో త్యాగమూర్తుల పోరాటంతో స్వాతంత్ర్యం సాధించుకుని 80 ఏళ్లుగా స్వేచ్ఛావాయువులను పీలుస్తున్నామని ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య అన్నారు. ఈరోజు జనగామ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వనపర్తిలో తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్ డాక్టర్ పట్న మహేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. అసిఫాబాద్ జిల్లా కేంద్రంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ముఖ్యాంశాలు: తెలంగాణ లోక్ భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించి వికసిత్ భారత్ నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. గోల్కొండ కోటలో జాతీయ పతాకావిష్కరణ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 32 నెలల ప్రజాపాలనలో దెబ్బతిన్న వ్యవస్థలను గాడిలో పెట్టామని వెల్లడించారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎన్ రామచంద్రరావు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని కొనియాడారు. తెలంగాణ భవన్లో 300 జెండాను ఎగురవేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు వైవిధ్యం ఉన్న భారతీయులమనే భావనే మనల్ని నడిపిస్తుందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి

0: కార్యక్రమం ప్రారంభించే ముందు కొన్ని ప్రకటనలు.
1: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ ఫలితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ ఫలితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ ఫలితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
2: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో విషపురుగు శ్రీమతి నండూరి సుందరి నాగమణి గారి కథానిక వింటారు.
3: విషపురుగు అప్పటికి గంట నుంచి భరిస్తోంది తులసి. ఎడతెగకుండా అవతల నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు పరాత్పరం. తులసికి కాలు కట్ చేసేయాలనుంది, కాని అవతల వ్యక్తి 70 సంవత్సరాలు పైబడ్డ వ్యక్తి. తనకెంతో ఆప్తురాలైన సరోజు గారి భర్త. తనకు వచ్చిన కాల్ కూడా సరోజ నెంబర్ నుంచే రావడంతో ఫోన్ కాల్ తీసుకుంది తులసి. గంట నుంచి తన గురించి గొప్పలు చెబుతున్నాడు ఆ వ్యక్తి. తనకున్న ఆస్తులు, బ్యాంకు బ్యాలెన్స్, తనకు వచ్చే 100,000 రూపాయల పెన్షను, సంఘంలో తనకున్న పరపతి గురించి చెబుతూ మధ్య మధ్యలో భార్య చనిపోయాక తన బ్రతుకు ఎంత దుర్భరమైందో చెప్పి వాపోతున్నాడు. తులసికి సన్నగా తలనొప్పి ప్రారంభమైంది. అంకుల్, మీరేమీ అనుకోకపోతే నేను ఇక ఉంటానండి, పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావాలి అన్నది. ఆగాగమ్మాయి, నేను చెప్పేది విను. మరేం లేదు, నా భార్య అదే మీ ఆంటీ చనిపోయినాక నా జీవితం చాలా దుర్భరమైపోయింది. నీకు భర్త చనిపోయాడు, నువ్వు ఒప్పుకుంటే నేను నీకు ఒక కొత్త జీవితాన్ని ఇస్తాను, పిల్లల్ని నా సొంత పిల్లలుగా చూసుకుంటాను, ఏమంటావు అన్నాడు వంకరగా నవ్వుతూ. తులసి నిలువెల్లా వణికింది. ఆమెకు తాను వింటున్నది నిజమో అబద్ధమో తెలియలేదు. ఒళ్లంతా కంపరం పుట్టగా తనకు తెలియకుండానే ఫోన్ కాల్ కట్ చేసి పక్కన పడేసింది. ఆమె కళ్ళ నుంచి గంగా యమునలు పొంగి పొరలుతున్నాయి. ఎంత మాట అన్నాడు, నిజానికి తనకు 30 ఏళ్లైనా నిండలేదు, ఆయన మనవరాలి వయసు ఉంటుంది తనకు. అసలు ఎలా కనిపిస్తోంది తను అతనికి? ఆమె ఒళ్ళు మనసు రెండూ వణికిపోసాగాయి. మళ్లీ ఫోన్ చేస్తాడేమో అని భయమేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేసింది. చాలా నిస్సహాయంగా అనిపించింది ఆమెకు, ఏం చేయాలో తోచలేదు. టేబుల్ మీద ఫోటోలో నవ్వుతున్న తన సూర్య ముఖం కనిపించింది. ఏమండి, ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోయారు? ఆ పాడు కరోనా నన్ను కాక మిమ్మల్ని ఎందుకు కాటు వేసింది? ఆ ఫోటో ఫ్రేమ్ను గుండెలకు హత్తుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది తులసి. ఆమె రోదన ఒక పెద్ద విలాపంగా మారి హృదయ విదారకంగా ఏడుస్తుంటే సమయం ఎంతైందో కూడా తెలియలేదు. బయట నుంచి పిల్లలతో వచ్చిన పూర్ణ తులసి నా పరిస్థితుల్లో చూసి విస్తుపోయింది. అక్క ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? పిల్లలు స్కూల్కి వెళ్ళలేదా? నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో నాకు ఫోన్ చేశారు వీళ్ళు, ఆఫీస్లో పర్మిషన్ తీసుకుని వచ్చాను అంది. వెంటనే పిల్లల్ని ఒడిలో చేర్చుకుని ఏడవసాగింది తులసి. అప్పటికి ఆమె ముఖము కళ్ళు బాగా వాచిపోయాయి. అయ్యో, ఏంటక్క ఇది, ఏమైంది, అసలు ఫోన్ ఎందుకు ఆఫ్ చేసావు, నీకు ఒంట్లో బాగాలేదా అని పూర్ణ అడుగుతూ ఉంటే పిల్లలు బిక్కమొహాలు వేసి తల్లి వంకే చూడసాగారు. ఏదో జరిగిందని అర్థమైన పూర్ణ వెంటనే ఆఫీస్కి ఫోన్ చేసి అత్యవసర పరిస్థితి వచ్చిందని, అందువలన తాను ఇంకా మళ్ళీ ఆఫీస్కి రాలేనని చెప్పేసింది. అక్కను విశ్రాంతి తీసుకోమని చెప్పి తాను గబగబా పిల్లలకు అన్నం తినిపించి పడుకోబెట్టింది. 5, 3 సంవత్సరాల వయసున్న ఆడపిల్లల వాళ్ళు. చిన్నది కడుపులో ఉండగానే సూర్యకు కరోనా వల్ల అకాల మరణం దాపురించింది. దాంతో ఒడిలో ఒక పిల్లతో, కడుపులో మరొక పిల్లతో ఒంటరిగా మిగిలిపోయింది తులసి. సరోజ, రాణి, సూర్య అందరూ సోషల్ మీడియా ద్వారా స్నేహితులయ్యారు. వీళ్ళందరికీ లీడర్ మాధురి మేడం. ఆమె ఒక ధీర. తనలాంటి మనస్తత్వం ఉన్న తన వయసు వారిని, యువతను కూడగట్టి చేయూ

అనే సంస్థను నెలకొల్పింది. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న ఒక 10 మంది యువతీ యువకులు సభ్యులుగా ఉండేవారు. వీరంతా రక్తదాన శిబిరాలు పెట్టి రక్తదానం చేయడం చేయించడమే కాక ఎప్పుడు ఎవరికి అవసరమైతే వారికి ఆయా గ్రూపుల రక్తం ఇచ్చే డోనార్ గ్రూపును మెయింటైన్ చేసేవారు. సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉండేవారు. ఆ రోజుల్లో చేయూత ఫేస్బుక్ పేజీకి చాలామంది ఫాలోయర్స్ ఉండేవారు. మాధురి వెనకాల పెద్ద సైన్యం ఉండేది. తలసీమియా పిల్లలకు కూడా నెల నెల కావలసిన రక్తాన్ని, ఆహారాన్ని, గోధుమ గడ్డి పొడిని సరఫరా చేయటం, మందులు కొనివ్వటం చేసేవారు వీరంతా. రాణి ఉద్యోగిని, సరోజ గృహిణి, సూర్య సాఫ్ట్వేర్, దుర్గ టీచర్, ఇలా వివిధ వృత్తుల వారు ఎంతోమంది కలిసి పనిచేసేవారు. సరోజ గృహిణి అయినా సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ వీరికి కావలసిన పనులను చేసి పెట్టేది. ఆవిడ భర్తే ఈ పరాత్పరం. నిజానికి పరాత్పరంతో ఎంతో నరకం అనుభవిస్తోంది సరోజ. ఉదయం ఆమె లేచిన దగ్గర నుంచి పని పని పని, ఎంత చేసినా తెమలదు. అటు పుల్ల తీసి ఇటు పెట్టాడు పరాత్పరం. సరోజను ఎన్ని మాట్లాడినాలో అన్నీ అనేవాడు. కర్కశంగా తిట్టడమే కాదు, తన సేవలలో లోపం వస్తే కొట్టేవాడు కూడా. ఆడపిల్లలిద్దరికీ పెళ్లిళ్ళు అయ్యాయి. తల్లిదండ్రులు లేని సరోజ తనకి సరైన చదువు కూడా లేకపోవడంతో వేరే దారి లేక బయటికి వెళ్లి బ్రతకలేక మనసు చంపుకుని అతనితో ఉంటుంది. కూతురు కొనిచ్చిన ల్యాప్టాప్ ద్వారా సోషల్ మీడియాలో చేరి మనశ్శాంతి కోసం వివిధ గ్రూపులలో కవితలు రాసి పోస్ట్ చేసుకునేది. అక్కడే తనకు దగ్గరైన స్నేహితుల వలన ఎంతో సాంత్వన పొందుతూ సమాజ సేవలో ఆనందాన్ని పొందసాగింది. అన్ని విషయాలలోనూ భార్యను ఎంతో కట్టడి చేసే పరాత్పరం ఆమె స్నేహితులతో కలిసినా ఫోన్లో మాట్లాడినా మాత్రం ఎలాంటి అడ్డు చెప్పేవాడు కాదు. తనకు కావలసిన సేవలన్నీ చేశాక ఏం చేసినా పర్వాలేదు అనేవాడు. మాధురికి ఉన్న పరపతి, సంఘంలో ఉన్న మంచి పేరు కూడా అతన్ని అడ్డు చెప్పనీయకుండా చేశాయి. ఉదయం బెడ్ కాఫీ నుంచి అతనికి అన్నీ అందించాలి. మధ్యాహ్నం వేడివేడిగా వండి పెట్టాలి. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు అతను తాగుడు సమయం. ప్రతిరోజు తాగాల్సిందే. అందులోకి స్నాక్స్ చేసి ఇవ్వాలి. కార్యక్రమం అయ్యాక వేడివేడిగా రొట్టెలు చేసి పెట్టాలి. అతను తినేసి పడుకున్నాక అన్నీ సర్ది ఎప్పుడో 11:30 తాను తిన్నాననిపించి పడక మీదకు చేరేది సరోజ. ఆ సమయంలోనే రాణితో, మాధురితో మాట్లాడుతూ ఉండేది. ఇలా 10 ఏళ్ల బట్టి సాగుతోంది. మాధురితో ఎక్కువ చనువు ఉండేది కాదు, కానీ రాణితో బాగా చనువుగా ఉండేది. పెళ్ళైనప్పటి నుంచి తన నరక సదృశ అనుభవాలన్నీ రాణితో చెప్పేది. మొదటి నుంచి భర్తకు పురుషాహంకారం ఎక్కువ అని, దానికి తోడు గవర్నమెంట్ ఆఫీస్లో ఆఫీసర్ కావడంతో జుల్లుం చేయడం అలవాటైపోయిందని, పడక గదిలో శాడిస్ట్లా బిహేవ్ చేసేవాడని, ఆ బాధలు తట్టుకోలేక నిండు చూలాలుగా పుట్టింటికి వెళ్లి మొరపెట్టుకుంటే వాళ్లు తనకే బుద్ధులు చెప్పి తిరిగి తీసుకువచ్చి అతనికి అప్పచెప్పారని చెప్పుకుని ఏడ్చింది. ఆ తర్వాత మరో ఆడపిల్లకు తల్లయి అతన్ని భరిస్తూ ఇంకెక్కడికి వెళ్ళలేక ఉండిపోయానని చెప్పింది. ఆ రోజుల్లోనే గనక మీరందరూ నా స్నేహితులై ఉంటే ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేసి ఉండేదాన్ని. ఏళ్ల తరబడి నరకం అనుభవించకుండాను అంటూ కన్నీరు పెట్టుకునేది. ఆడపిల్లలు చదువై ఎవరి సంసారాలు వాళ్ళకి ఏర్పడ్డాక ఆమె జోలికి రావడం మానేశాడు పరాత్పరం. నిజానికి అలా అనుకుందామె, కానీ అసలు కారణం అది కాదు. ఆమె మీద మోజుపోయింది. అదీగాక అసహ్యకరమైన అతని విపరీతమైన కోరికలకు ఆమె అంగీకరించకపోవడం కూడా ఒక కారణం. దాంతో అతను బయట ఆడవారి దగ్గరికి వెళ్లడం అలవాటు చేసుకున్నాడు. అంతేకాదు, ఇంట్లో పనిచేసే పని మనుషులను ఏదో ఒక రకంగా మచ్చిక చేసుకునేవాడు. చాలామంది గొడవ చేసి అతన్ని కొట్టి మరీ పని మానేసేవారు. ఒకరిద్దరితో వ్యవహారాలు నడిచేవి. అయితే సరోజుకు అతన్ని చీకొట్టిన ఆడవాళ్ల సంగతి మాత్రమే తెలుసు. బయటకు కూడా వెళతాడని చాలా ఆలస్యంగా తెలుసుకుంది. అయినా నిర్లిప్తంగా, నిర్వికారంగా తన బ్రతుకు ఇంతేలే అని ఊరుకుంది. కూతుళ్ళిద్దరికి తమ తండ్రి సంగతి తెలుసు. ఎన్నోసార్లు అతని పద్ధతి మార్చుకోమని, తమ తల్లిని బాగా చూసుకోమని చెప్పారు. కానీ కుక్కతోక వంకరు కదా. ఆ మనిషి తానేమీ తప్పు చేయటం లేదని, శ్రీరామచంద్రుడికి తన సోదరుడిని అని గొప్పలు చెప్పేవాడు. అతన్ని వదిలేసి తమ దగ్గరికి రమ్మని తల్లిని బ్రతిమిలాడినా సరోజ వినేది కాదు. వాళ్లకి తాను భారమవుతానని భావించేది. చేయూత ట్రస్ట్ కొన్నాళ్లు బాగానే నడిచింది. ఉన్నట్టుండి మాధురికి ఆరోగ్యం పాడవడంతో ట్రస్ట్ కార్యకలాపాలు కుంటుపడ్డాయి. ప్రపంచం కరోనాతో 3 ఏళ్ల పాటు గడగడ వణికిపోయింది. ఆ సమయంలోనే విజయవాడలో ఉన్న సూర్య భార్య తులసికి కరోనా సోకింది. ఆమెను ఆసుపత్రిలో ఉంచి సేవలు చేసిన సూర్య కరోనా పాల్పడ్డాడు. చిత్రంగా తులసి కోలుకుంటే సూర్య ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. 25 ఏళ్లు కూడా లేని తులసి ఒంటరిదైపోయింది. ట్రస్ట్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనే సూర్య భార్యగా తులసి అందరికీ ఆప్తురాలే. సూర్యను పోగొట్టుకున్నందుకు ఎంతో బాధపడుతూనే ఆమెకు ధైర్యం చెప్పేవారందరూ. సూర్య తల్లిదండ్రులు కొడుకును పోగొట్టుకున్నా గర్భ

కుమార్తె అయిన కోడల్ని పెద్ద మనవరాల్ని అక్కును చేర్చుకున్నారు. రెండవసారి కూడా ఆడపిల్లే పుట్టింది తులసికి. ఆమెకు చిన్న జాబు రావడంతో అత్తగారి పల్లెకు కొంత దూరంలో ఉన్న టౌన్లో ఇంకా పెళ్లికాని చెల్లెలతో తన పిల్లలతో ఉండసాగింది తులసి. చిన్న పాప కూడా స్కూల్లో చేరే వేళకు ఆమె పనిచేస్తున్న కంపెనీ మూతపడటంతో ఇంట్లోనే చీరల షాపు పెట్టుకుని బిజినెస్ చేస్తూ పిల్లల ఆలనా పాలనా చూసుకుంటోంది తులసి. ఆమెకు ఎప్పటికప్పుడు తోడుగా ఉంటున్నారు మాధురి, ఆమె మిత్ర బృందం. కాలం ఎప్పుడూ ఒకేలా నడవదు కదా. ఉన్నట్టుండి సరోజ అనారోగ్యం పాలైంది. ఆమెకు ఊపిరితిత్తులలో సమస్య వచ్చి శ్వాస తీసుకోవడం కష్టమయ్యేది. 3-4 సార్లు ఆసుపత్రిలో ఉండి కోలుకున్నా మళ్లీ మళ్లీ అదే సమస్య రావడంతో నిత్యం ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని ఉండాలన్నారు డాక్టర్లు. తన భర్త ఉద్యోగరీత్యా వేరే ఊరికి బదిలీ అవడంతో పెద్ద కూతురు వాసంతి పిల్లలతో తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంటూ ఉద్యోగం చేస్తూనే పనివారిని పెట్టి తల్లిని చూసుకోసాగింది. చాలా వరకు కోలుకున్న సరోజ ఉన్నట్టుండి మళ్లీ అనారోగ్యం పాలైంది. ఆయాసం బాగా ఎక్కువ అవడంతో ఒకనాటి రాత్రి ఆమెను ఆసుపత్రిలో జాయిన్ చేశారు. 4 రాత్రుల పాటు మృత్యువుతో పోరాడి పోరాడి అలసిపోయి స్వర్గానికి తరలి వెళ్లిపోయింది సరోజ. రాణి పొగిలి పొగిలి ఏడ్చింది. మాధురి మానసికంగా కృంగిపోయింది. తులసి రాణికి ఫోన్ చేసి సరోజను తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చేది. సరోజ చనిపోవడంతో పరస్పరానికి అడ్డు ఆపు లేకుండా పోయింది. ఇంట్లో పెద్ద కూతురు మనవలు ఉన్నా కూడా ఇష్టం వచ్చినట్టు తిరిగేవాడు. బరితెగించిన తండ్రిని ప్రత్యక్షంగా చూసిన వాసంతి ఇక అక్కడ ఉండలేక వేరే ఇల్లు తీసుకుని వెళ్లే ప్రయత్నంలో ఉంది. పరాత్పరం సరోజ ఫోన్ తీసుకుని అందులో ఉన్న ఆడవాళ్ల ఫోన్ నెంబర్లు నోట్ చేసుకుని వాళ్ళకి ఫోన్ చేసి ఇలా అసభ్యంగా మాట్లాడటం, తన పైత్యాన్ని వెళ్లగక్కడం చేస్తున్నాడు. తులసికి వచ్చిన ఫోన్ కాల్ అలాంటిదే. అంతకుముందే రాణి నెంబర్కి కూడా ఫోన్ చేసి మాట్లాడడానికి ప్రయత్నించడంతో మాధురికి ఒక మాట చెప్పి సరోజ నెంబర్ని అతని ఫోన్ నెంబర్ని రెండింటినీ బ్లాక్ చేసేసింది రాణి. ఆ సాయంత్రానికి కొద్దిగా కోలుకుంది తులసి. చెల్లెలకి జరిగిందంతా చెప్పింది. అధైర్యపడవద్దని, సరోజ నెంబర్ని బ్లాక్ చేయమని చెప్పింది పూర్ణ. అలాగే చేసి ఊపిరి పీల్చుకుంది తులసి. కానీ ఆ 4వ రోజు తన ఫోన్ నుంచి మళ్లీ చేసి పిచ్చి పిచ్చిగా వాగాడు పరాత్పరం. ఈసారి ఫలానా రోజున తాను ఆమె ఉండే ఊరికి వస్తానని, తనతో గడపమని, డబ్బు ఇస్తానని ఇష్టం వచ్చినట్టు పేలాడు. తాగి మాట్లాడుతున్నాడో స్పృహలో ఉండి మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు తులసికి. ఈసారి మొదటి సారంత భయం వేయలేదు గాని ఈ త్రాష్టపు మగబుద్ధి మీద అసహ్యం, యావగింపు, చిరాకు పుట్టాయి. రమ్మను, ఇద్దరం కలిసి వాడు అంతు చూద్దాం, క్రోధంగా చెప్పింది పూర్ణ. కాదు, వాడికి అసలైన బుద్ధి చెప్పాలంటే అది మాధురి గారే. ఉండు, ఇప్పుడే చెబుతాను అంటూ మాధురికి ఫోన్ చేసింది తులసి. తులసి చెబుతున్న విషయాన్ని విస్మయంగా వింది మాధురి. అప్పుడప్పుడు సరోజ నోట అతని గురించి విని ఉన్నా ఇంత ముసలి వయసులో అంత చిన్నపిల్లతో అలాంటి మాటలు మాట్లాడతాడని అస్సలు ఊహించలేకపోయింది మాధురి. వెంటనే రాణికి ఫోన్ చేసి విషయమంతా చెప్పింది. రాణికి అతని విషయం తెలుసు కాబట్టి మాధురికి తనకు సరోజ చెప్పిన కొన్ని సంఘటనలు చెప్పి బాధగా నిట్టూర్చింది. మాధురి మాత్రం కాటికి కాళ్లు చాచుకున్న వెధవ. భార్య చనిపోయిందన్న బాధ ఏ కోశాన లేకపోగా వయసు తారతమ్యం కూడా చూడకుండా తులసి వయసుకు 10 ఏళ్ల పెద్దదైన కూతురు ఇంట్లోనే ఉండగా ఇలా మాట్లాడతాడా, వాడసలు మనిషేనా, తగిన శాస్తి చేయాలి మనం అంది ఆగ్రహావేశాలతో. నిజమే, వీడిని అలా వదిలేస్తే అలా ఫోన్లు చేసి ఇంకా ఎంతమందిని హింస పెడతాడో ఆ రాక్షసుడు, తాను కోపంగా అంది రాణి. మన పిల్లలతో వెళ్ళి అటాక్ చేద్దాం రాణి, ముందు వాళ్ళ అమ్మాయి వాసంతితో మాట్లాడోసారి చెప్పింది మాధురి. రాణి ఫోన్ చేసి జరిగిందంతా వాసంతికి చెప్పింది. బదులుగా తండ్రి పనులు పద్ధతులు నచ్చక తాను వేరే ఇంటికి ఆ వారంలోనే వెళ్ళిపోతున్నాను అని చెప్పింది వాసంతి. ఆ తరువాతి వారంలో ఉదయమే కాలింగ్ బెల్ మోగడంతో తలుపు తెరిచిన పరాత్పరం ఎదురుగా తలుపు అవతల నిలబడ్డ వ్యక్తులను చూసి నిలువుగుడ్లు వేశాడు. అక్కడ మాధురి, రాణి, రాణి కొడుకు సుబ్బు, మాధురి కొడుకు రఘు, ఇంకా అతని ఫ్రెండ్స్ నిలబడి ఉన్నారు. మాధురి చేయి పట్టుకుని నిల్చుని ఉంది తులసి. ఎవరు, ఎవరు మీరు, మా ఇంటికి ఎందుకు వచ్చారు అని కంగారు పడుతూ తలుపు మూసైపోయాడు పరాత్పరం. నిజానికి అతడు మాధురి రాణిలను గుర్తుపట్టాడు. ఏ మిస్టర్, ఆగు అంటూ తలుపు తోసుకుని లోపలికి వచ్చారు యూనిఫామ్లో ఉన్న 2 పోలీస్ కానిస్టేబుల్స్. చూడు, ఈ అమ్మాయిని గుర్తుపట్టావా అంటూ తులసిని చూపారు. తెలియదన్నట్టు అడ్డంగా ఊపాడు పరాత్పరం. అతని చురుకైన బుర్ర మాత్రం పాదరసంలో ఆలోచిస్తోంది. నువ్వేదో దారి చూపిస్తానని అన్నావుగా, ఈ అమ్మాయే తులసి, వ్యంగ్యంగా అంది మాధురి. నేనా, నాకేం తెలుసు, నాకేం తెలియదు, నేనెవరితోనూ అలా అనలేదు. అవునా, నీ కాల్స్ అన్ని రికార్డ్ చేసిందిలే ఆ అమ్మాయి, వాటిని ఆధారంగా చేసుకుని నీ మీద కేసు కూడా పెట్టింది.

0: పదా పోలీస్ స్టేషన్కి అన్నాడు ఒక కానిస్టేబుల్. నేనెందుకు ఫోన్ చేస్తాను, నాకేం తెలుసు, నాకేం తెలియదు. నిర్లక్ష్యంగా అంటున్న అతని మోకాలి చిప్పుల మీద కానిస్టేబుల్ లాఠీ నాట్యం చేసింది. నన్ను వదిలేయండి, నాకేం తెలియదు, నా దొంగ పెళ్ళం చచ్చి కూడా సాధిస్తోంది, దాని ఫ్రెండ్స్కి ఏవేవో చెప్పి రెచ్చగొట్టి నా మీదకి పంపించింది. ఆల్మోస్ట్ ఏడుస్తూనే ఈ లోకంలోనే లేని సరోజును నానా బూతులు తిట్టసాగాడు. రాణికి ఆవేశం పొంగింది. పక్కనే ఉన్న ఇత్తడి ఫ్లవర్ వాజ్ని ఎత్తి బలంగా అతని నెత్తి మీదకి విసిరిపోయి చివరి క్షణంలో తమాయించుకుని గోడకేసి కొట్టింది. పద, ఏమైనా చెప్పుకోవాలంటే స్టేషన్లో మా ఎస్ఐ గారికి చెప్పుకో అంటూ తోసుకుని తీసుకుపోయి జీప్ ఎక్కించారు పోలీసులు. అక్క, అతను బయటికి రాకూడదు, ఏం చేస్తావో ఏమో, మాధురిని ఉద్దేశించి ఆవేశంతో గట్టిగా అరిచింది రాణి. మాధురికి ఉన్న రాజకీయ పరపతి రాణికి తెలుసు. అమ్మా అంటూ కన్నీటితో మాధురిని హత్తుకుంది తులసి. భయపడకు తులసి, ఇకపై ఈ కీచకుడి వల్ల ఎవరికీ భయం లేదు, దుష్టులు శిక్షించబడవలసిందే, ధర్మమే జయిస్తుంది అనునయంగా చెబుతున్న మాధురిలో గీతాబోధ చేస్తున్న శ్రీకృష్ణుడు కనిపించాడు. అప్రయత్నంగా చేతులు జోడించింది రాణి. మాధురి మాటలకు, భర్తకు జరిగిన శాస్తికి సరోజు పైనుంచి చప్పట్లు కొట్టి నవ్వుతున్నట్టు అనిపించింది రాణికి. సరు, దుష్టశిక్షణ జరిగింది, ఊరడిల్లు నా ప్రీనేస్తం, సరోజను తలుచుకుంటూ కళ్ళు తుడుచుకుంది రాణి.
1: మీరింతవరకు విషక్ పురుగు శ్రీమతి నండూరి సుందరి నాగమణి గారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు హిమబిందు గారు పాడిన లలిత గీతాలు.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండీ మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది.
1: ఈరోజు సాయంకాలం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో భీష్మ విజయం, శ్రీ గజవల్లి వెంకన్న బృందం వినిపించే కథాగానం 3వ భాగం. సాయంకాలం 6:50 వ్యవసాయ సూచనల్లో పశువులకు పచ్చిమేత తయారు చేసే పద్ధతి గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ శాస్త్రవేత్త ఏ సుధీర్ బాబు గారు తెలియజేసే వివరాలు. కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం 7:15. ఇందులో వైద్య సుగంధ మొక్కల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త వి కృష్ణవేణి గారు వ్యాపార సరళిలో లెమన్ గ్రాస్ సాగు సంబంధించిన వివరాలు తెలియజేస్తారు. ఆకాశవాణి, ఇప్పుడు సమయం 1:50 కావస్తుంది. ముందుగా ఉర్దూలను, ఆ తర్వాత ఆంగ్లంలో హిందీలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం చేరలే.
2: ఆదాబ్, ఏ ఆకాశవాణి హై ఖబరో కే సాత్ మై హబీబ్ రహమాన్. ملک آج اپنا 80ویں یوم آزادی جوش و خروش کے ساتھ منا رہا ہے. وزیر اعظم نریندر مودی نے دلی کے لال قلعے پر قومی پرچم پھہرا کر ملک کی یوم آزادی تقریبات کی قیادت کی. وندے ماترم پہلی مرتبہ لال قلعے میں گایا گیا. وزیر اعظم نے اپنے خطاب میں اعلان کیا کہ غریب اور

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కిన్నెర లహరి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం.
1: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపీ, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.

పాటను కోరుతున్నారు. ఇల్లందు బాటంపిట్ బస్తీ నుండి చిన్నాపాసి, ఖన్నాపాసి, బాలపాసి, అరుణదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణచరిత, చాపిల్, చైతు, అక్షయ, అనుష, కీర్తి, శతాక్షి, అంబు, జస్వింత్, భానురాజ్, రాజా, మౌనిక, రాధపాసి, బవ్వపాసి, రోహిత్, రోషిణి, రోహితవల్లి, ఉమా, పార్వతీబాయి, చోటపూరన్ పాసి, ఎండి షాకీర్, షెహజాది, రాహుల్ ఫల్పాసి, వెంకటేశ్వరరావు, వీరందరూ ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా సిపాయి చిన్నయ్య చిత్రం నుండి పాటను కోరుతూ ఈ ఉత్తరాన్ని రాశారు.

0: కిన్నెర లహరి కార్యక్రమంలో తర్వాత పాట సుల్తాన్ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మనో పాడిన పాట. ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ పాటను మాకోసం వినిపించండి అంటూ రాశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా. వినండి వీరందరి కోసం సుల్తాన్ చిత్రం నుండి ఈ పాట.
1: ఆకాశం గుండెల్లు అగ్నికణం సూర్యుడై, ఆవేశం గుండెల్లు అరుణం ఒక వీరుడై, భగ్గున ప్రళయించినప్పుడు వచ్చిందొక విప్లవం, దిక్కులు జ్వలించి తెచ్చి ఇచ్చింది స్వరాజ్యం, అందుకే

కిన్నెర లహరి కార్యక్రమంలో తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతినగర్ నుండి రాశారు మారబోయిన శ్రీనివాసరావు, పద్మ, పయ్యావుల రామమూర్తి, స్వరూప, పెద్దిపోయిన సుధాకర్, లలిత, సిరి, జక్కుల నరేష్, హర్షిత, జోషిక, అకుల్, అర్జున్. వీరంతా కోరుతున్న పాట అందరికంటే మునగాడు చిత్రం నుండి.

0: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: కిన్నెర లహరి కార్యక్రమంలో తర్వాత పాట సుఖదుఖాలు చిత్రం నుండి సుశీల పాడిన పాట, సాహిత్యం దేవులపల్లి, సంగీతం ఎస్పి కోదండపాని. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్. వినండి వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత పాట జీవనజ్యోతి చిత్రం నుండి బి వసంత సుశీల పాడిన పాట. సాహిత్యం సి నారాయణ రెడ్డి, సంగీతం కెవి మహదేవన్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్.

0: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: కిన్నెర లహరి కార్యక్రమంలో ఇప్పుడు మల్లె మొక్కలు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, సాహిత్యం వేటూరి సుందరామూర్తి, సంగీతం రమేష్ నాయుడు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నెంబర్ బస్తీ నుండి భారత్లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోత్, అజయ్ లోత్, ఆదిత్య లోత్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోత్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్. వినండి వీరందరి కోసం ఈ పాట.

0: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: కార్యక్రమంలో తర్వాత పాట శృతులయలు చిత్రం నుండి వాణి జయరాం పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ జిల్లా కరీమాబాద్ బొమ్మలగుడి నుండి గోని రవి, అరుణ, విజయకుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్. వినండి వీరందరి కోసం శృతులయలు చిత్రం నుండి ఈ పాట.

0: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పలితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: కిన్నెర లహరి కార్యక్రమంలో తర్వాత పాట అభిషేకం చిత్రం నుండి కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా హతనూరు మండల్ చిద్దుల నాగారం నుండి రాశారు. దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య.

0: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: కిన్నెర లహరి కార్యక్రమంలో తర్వాత పాట గోకులంలో సీత చిత్రం నుండి పాటను కోరుతున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపురం గ్రామం నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిని, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వినండి. వీరందరి కోసం గోకులంలో సీత చిత్రం నుండి ఈ పాట.

రుద్రవీణ చిత్రం నుండి కేజీ యేసుదాస్ పాడిన పాట, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం ఇళయరాజా. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కొత్తగూడెం రైటర్ బస్తీ నుండి అమోఘ్, కరుణశ్రీ, శశాంక్, వర్ధిని, అరుణశ్రీ, అప్పారావు.

కిన్నెర లహరి కార్యక్రమంలో చివరగా శ్రీమంజునాథ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నందిత పడిన పాట, సాహిత్యం శ్రీ వేదవ్యాస, సంగీతం హంసలేఖ. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలం తొట్టిపప్పు గ్రామం నుండి వెంకటేశ్వర్లు సీతమ్మ శ్రీదేవి, కొర్స రేఖ దేవరాజ్, ఊకి రామకృష్ణ, వాణి ధరణి, నాగచైతన్య, స్వప్న.

కిన్నెరి లహరి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కూరిన చిత్రగీతల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈ పూట ఏకచిత్రగానం శీర్షికన స్వాతి ప్రొడక్షన్స్ వారి స్వాతి కిరణం చిత్రం నుండి పాటలు వింటారు. సంగీతం కెవి మహదేవన్. సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి. గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం. వినండి ఏకచిత్రగానం శీర్షికన స్వాతి ప్రొడక్షన్స్ వారి స్వాతి కిరణం చిత్రం నుండి పాటలు.

మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన స్వాతి ప్రొడక్షన్స్ వారి స్వాతి కిరణం చిత్రం నుండి పాటలు విన్నారు. సంగీతం కెవి మహదేవన్, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి, పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు విట్టారు.

0: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పలితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: ముందుగా అంకురం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వినండి.

0: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: మంచి మనసులు చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట. ఆత్రేయ సాహిత్యానికి కెవి మహదేవన్ సంగీతం అందించారు.

0: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: శ్రోతలు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి జైత్రయాత్ర సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పడిన పాట.

0: ఇఫ్కో వారి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: ఒక్కడు చిత్రం నుండి శంకర్ మహాదేవన్ పాడిన పాట

0: పురాతనపు పురాణ వర్ణన పైకి కనబడుతున్న.
1: మీరు వింటున్న ఈ పాట కృష్ణం వందే జగద్గురు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.
0: జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటరు బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.

0: మీ కలలు ఫ్యామిలీవి అయినా, ఒక బిజినెస్ ది అయినా, లేక మొత్తం దేశానిది అయినా, ప్రతి కలలో కనిపించేది మన భారతదేశం యొక్క కొత్త చిత్రమే.
1: ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా SBI తరఫున మీ అందరికీ హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరం కలిసి మన భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. SBI డిజిటల్ ఫస్ట్, కస్టమర్ ఫస్ట్, నేషన్ ఆల్వేస్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో DAP, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: మీ కలలు ఫ్యామిలీవి అయినా, ఒక బిజినెస్ ది అయినా, లేక మొత్తం దేశానిది అయినా, ప్రతి కలలో కనిపించేది మన భారతదేశం యొక్క కొత్త చిత్రమే.
1: ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా SBI తరఫున మీ అందరికీ హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరం కలిసి మన భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. SBI డిజిటల్ ఫస్ట్, కస్టమర్ ఫస్ట్, నేషన్ ఆల్వేస్.
5: దొర గారి జీతగాడ, దొర ఎడ్ల

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: మీ కలలు ఫ్యామిలీవి అయినా, ఒక బిజినెస్ ది అయినా, లేక మొత్తం దేశానిది అయినా, ప్రతి కలలో కనిపించేది మన భారతదేశం యొక్క కొత్త చిత్రమే.
3: ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా SBI తరఫున మీ అందరికీ హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరం కలిసి మన భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. SBI, డిజిటల్ ఫస్ట్, కస్టమర్ ఫస్ట్, నేషన్ ఆల్వేస్.
4: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
2: మీ కలలు ఫ్యామిలీవి అయినా, ఒక బిజినెస్ ది అయినా, లేక మొత్తం దేశానిది అయినా, ప్రతి కలలో కనిపించేది మన భారతదేశం యొక్క కొత్త చిత్రమే.
3: ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా SBI తరఫున మీ అందరికీ హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరం కలిసి మన భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. SBI, డిజిటల్ ఫస్ట్, కస్టమర్ ఫస్ట్, నేషన్ ఆల్వేస్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
7: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

0: మీ కళలు ఫ్యామిలీవి అయినా, ఒక బిజినెస్ ది అయినా, లేక మొత్తం దేశానిది అయినా, ప్రతి కళలో కనిపించేది మన భారతదేశం యొక్క కొత్త చిత్రమే.
1: ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎస్బీఐ తరఫున మీ అందరికి హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరం కలిసి మన భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. ఎస్బీఐ, డిజిటల్ ఫస్ట్, కస్టమర్ ఫస్ట్, నేషన్ ఆల్వేస్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: మీ కళలు ఫ్యామిలీవి అయినా, ఒక బిజినెస్ ది అయినా, లేక మొత్తం దేశానిది అయినా, ప్రతి కళలో కనిపించేది మన భారతదేశం యొక్క కొత్త చిత్రమే.
1: ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎస్బీఐ తరఫున మీ అందరికీ హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరం కలిసి మన భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. ఎస్బీఐ, డిజిటల్ ఫస్ట్, కస్టమర్ ఫస్ట్, నేషన్ ఆల్వేస్.
7: గంగమ్మ గంగ.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: మీ కలలు ఫ్యామిలీవి అయినా, ఒక బిజినెస్ ది అయినా, లేక మొత్తం దేశానిది అయినా, ప్రతి కలలో కనిపించేది మన భారతదేశం యొక్క కొత్త చిత్రమే.
7: ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎస్బీఐ తరఫున మీ అందరికీ హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరం కలిసి మన భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. ఎస్బీఐ, డిజిటల్ ఫస్ట్, కస్టమర్ ఫస్ట్, నేషన్ ఆల్వేస్.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: మీ కలలు ఫ్యామిలీవి అయినా, ఒక బిజినెస్ ది అయినా, లేక మొత్తం దేశానిది అయినా, ప్రతి కలలో కనిపించేది మన భారతదేశం యొక్క కొత్త చిత్రమే.
7: ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎస్బీఐ తరఫున మీ అందరికీ హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరం కలిసి మన భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. ఎస్బీఐ, డిజిటల్ ఫస్ట్, కస్టమర్ ఫస్ట్, నేషన్ ఆల్వేస్.

మీరింతవరకు జానపద గీతాలు విన్నారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో జరిగిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై ఆకాశవాణి నివేదిక వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీ దాట్ల రవీందర్, శ్రీ వనమా రామకృష్ణ.

0: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జాతీయ పతాకావిష్కరణ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు పాల్గొని జెండావిష్కరణ గావించారు. స్వాతంత్ర వేడుకలను పిల్లలు పెద్దలు కలిసి త్రివర్ణ పతాకాన్ని చేబూని వాడవాడలా ఎగరవేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఖమ్మం పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు బట్టి విక్రమార్క పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం విచ్చేసిన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ జిల్లాలో జరిగిన అభివృద్ధిని వివరించారు.
1: ఖమ్మం జిల్లాలో 10714 ఇంధన మైళ్లకు 12.66 కోట్లు విడుదల చేశాం. వన మహోత్సవం కింద 3.53 లక్షల మొక్కలు నాటి 3.14 లక్షల మొక్కలు పంపిణీ చేశాం. వాటర్ షెడ్, స్వచ్ఛ భారత్ మిషన్, మరుగుదొడ్లు, సోప్ పిట్లు, నీటి సంరక్షణ పనులు విస్తృతంగా చేపట్టి గ్రామీణ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుంది. ఖమ్మం నగరపాలక సంస్థతో పాటు 5 మున్సిపాలిటీల్లో పట్టణ పేదల అభ్యున్నతికి మెప్మా పథకం ద్వారా చర్యలు చేపడుతున్నాం. ఏప్రిల్ ఆగస్టు 2026 వరకు 495 మహిళా సంఘాలకు 71.54 కోట్ల బ్యాంక్ రుణాలు, ఇందిరా మహిళా శక్తి కింద 209 వ్యక్తిగత యూనిట్లకు 7.70 కోట్లు, 14 గ్రూపులకు 1.66 కోట్లు రుణాలు అందించాం. ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడం ద్వారా 1,215.77 కోట్ల రూపాయలు ఆదా చేశారు. ఇట్టి మొత్తాన్ని మహిళల తరఫున ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించింది. ఇందిర మహిళలకు సంబంధించి ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు అనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఇందిర మహిళల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. ఖమ్మం జిల్లాలో తొలి విడతలో 16,243 ఇళ్లు మంజూరు చేయగా ఇప్పటికే 10,396 ఇళ్ల నిర్మాణం పూర్తయి లబ్ధిదారులకు 454.97 కోట్ల ఆర్థిక సహాయం అందించాం. 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో 94.92% ఉత్తీర్ణత సాధించగా ఆశ్రమ పాఠశాలలో 96.57% ఫలితాలు నమోదు చేశాయి. 2025-26 ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ ద్వారా 428 మంది, రాజీవ్ విద్యా దీవెన ద్వారా 640 మంది, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి ద్వారా 12 మంది విద్యార్థులు లబ్ధి పొందారు. గిరిజన యువత స్వయం ఉపాధి నైపుణ్యాభివృద్ధి కోసం ట్రైకార్ పథకాలు, రాజీవ్ యువకాశం నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అమలు చేయబడుతున్నాయి. అలాగే అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం కింద జిల్లాలోని 14 పాఠశాలల్లో

మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపట్టి విద్యా ప్రమాణ మెరుగుదలకు చర్యలు కొనసాగుతున్నాయి. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖకు సంబంధించి ఖమ్మం జిల్లాలో ఎస్సీ విద్యార్థుల విద్యాభివృద్ధి ఆర్థిక సాధికారికకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. 3588 మంది విద్యార్థులకు 12.14 కోట్ల పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు, విదేశీ విద్యను అభ్యసిస్తున్న 13 మంది విద్యార్థులకు 1.32 కోట్ల అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి అందించాం. అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ కింద కార్పొరేట్ పాఠశాలల్లో 1329 మంది విద్యార్థులకు 4.07 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది. 71 వివాహ జంటలకు 1.78 కోట్ల కులాంతర వివాహ ప్రోత్సాహక బహుమతిని కూడా అందించాం. ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణ అందించగా ఇప్పటి వరకు 173 మంది వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అలాగే 2193 మంది ఎస్సీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తూ 5.15 కోట్లకు పైగా ఖర్చు చేశాం. మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా షాదీ ముబారక్ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు జిల్లాలో 101 మంది లబ్ధిదారులకు 1 లక్ష రూపాయల ఆర్థిక సాయం మంజూరు చేయడం జరిగింది. సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలోని 7 ICDS ప్రాజెక్టుల పరిధిలో 1840 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 35,282 మంది చిన్నారులకు బాలామృతం గుడ్లు, 20,805 మంది పిల్లలకు ప్రతిరోజు పౌష్టికాహారం, అలాగే 12,542 మంది గర్భిణీలు బాలింతలకు ఆరోగ్య లక్ష్మి పథకం కింద సంపూర్ణ భోజనం గుడ్డు పాలు అందిస్తున్నాం. పోషణ అభియాన్ ద్వారా పోషకాహారం, మిల్లెట్ల వినియోగం, రక్తహీనత నివారణ విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలల్లోని 1,46,74 మంది విద్యార్థులకు 448.420 మెట్రిక్ టన్ను సన్నబియ్యం ప్రతి నెలా సరఫరా చేస్తున్నాం. మహాలక్ష్మి పథకం కింద జిల్లాలోని 2,45,213 మంది లబ్ధిదారులకి 15,69,122 గ్యాస్ సిలిండర్లను 57.5 కోట్ల సబ్సిడీ భరిస్తూ 500 రూపాయలకే పంపిణీ చేశాం. యాసంగి 2025-26లో రైతుల నుంచి ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు జిల్లాలో 248 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 20,085 మంది రైతుల నుంచి 14,62,411.60 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. దీనికి గాను 346.82 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా చెల్లింపులు చేశాం. సర్వే మరియు భూ రికార్డుల శాఖ ద్వారా తెలంగాణలోని భూముల సరిహద్దులు వలస ఏర్పడుతున్న సమస్యల శాశ్వత పరిష్కార దిశగా దాదాపు 96 సంవత్సరాల తర్వాత ప్రజాప్రభుత్వం రీసర్వే ప్రక్రియ చేపట్టింది. తెలంగాణ సర్వే మరియు సరిహద్దుల చట్టం 2023 ప్రకారం తిరుమలాయపాలెం మండలం కాకరవాయి 3,791.38 ఎకరాలు, సత్తుపల్లి మండలం బేతుపల్లి 11,782.09 ఎకరాలు, కూసుమంచి మండలం భాగవత్వీడు 1,258.17 ఎకరాలు గ్రామాల్లో రీసర్వే కొనసాగుతుండగా జిల్లాలోని 70 గ్రామాల్లో రీసర్వే కార్యక్రమం దశల వారీగా అమలవుతుంది. ఇప్పటికే పలువురు గ్రామాల్లో ఔటర్ విలేజ్ బౌండ్ సర్వే పూర్తి చేసి పాలేరు నియోజకవర్గంలోని 69 గ్రామాలకు సంబంధించిన రీసర్వే నోటిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ సంబంధించి జిల్లాలో సుమారు 1.55 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు కొనసాగుతుండగా 48,160 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతూ ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 3,98 ఎకరాల్లో కొత్తగా ఆయిల్ పామ్ సాగు చేపట్టేందుకు 29.37 కోట్ల రాయితీ అందించాం. ఖమ్మం జిల్లాలో 10,714 ఇందిరమ్మ ఇళ్లకు 12.66 కోట్లు విడుదల చేశాం. వన మహోత్సవం కింద 3.53 లక్షల మొక్కలు నాటి 3.14 లక్షల మొక్కలను పంపిణీ చేశాం.

0: వాటర్ షెడ్స్, స్వచ్ఛ భారత్ మిషన్, మరుగుదొడ్లు, సోప్ పిట్లు, నీటి సంరక్షణ పనులు విస్తృతంగా చేపట్టి గ్రామీణ అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుంది. ఖమ్మం నగరపాలక సంస్థతో పాటు 5 మున్సిపాలిటీల్లో పట్టణ పేదల అభ్యున్నతికి మెప్మా పథకం ద్వారా చర్యలు చేపడుతున్నాం. ఏప్రిల్ ఆగస్టు 2026 వరకు 495 మహిళా సంఘాలకు 71.54 కోట్ల బ్యాంకు రుణాలు, ఇందిరా మహిళా శక్తి కింద 209 వ్యక్తిగత యూనిట్లకు 7.70 కోట్లు, 14 గ్రూపులకు 1.66 కోట్ల రుణాలు అందించాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడం ద్వారా 1,215.77 కోట్ల రూపాయలు ఆదా చేశారు. ఇట్టి మొత్తాన్ని మహిళల తరఫున ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించింది. ఇందిరా మహిళలకు సంబంధించి ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు అనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. ఖమ్మం జిల్లాలో తొడి విడతలో 16,243 ఇళ్లు మంజూరు చేయగా ఇప్పటికే 10,396 ఇళ్ల నిర్మాణం పూర్తయి లబ్ధిదారులకు 454.97 కోట్ల ఆర్థిక సహాయం అందించాం. రెండో విడతలో ఖమ్మం జిల్లాలో 6 నియోజకవర్గాలకు 7,800 కొత్త ఇళ్లు, 2,600 పైకప్పు మార్పిడి గృహాలు కలిపి మొత్తం 10,400 గృహాలు మంజూరు చేయడం జరిగింది.
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రగతి మైదానంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా గౌరవనీయులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ముందుగా పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు.
2: దేశ ప్రజలందరికీ 80వ భారత స్వాతంత్ర దినోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని మహాకవి దాశరథి అభివర్ణించిన మన తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోంది. రైతు సంక్షేమం నుంచి యువత ఉపాధి వరకు, మహిళా సాధికారత నుంచి పేదల సంక్షేమం వరకు, విద్య నుంచి వైద్యం వరకు, సాగునీటి నుంచి పారిశ్రామిక అభివృద్ధి వరకు ప్రతి రంగంలోనూ ప్రభుత్వం గొప్ప లక్ష్యాలతో, ఉన్నత ఆశయాలతో ముందుకు సాగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం చరిత్ర, ప్రకృతి, పోరాటం, పరిశ్రమల సమ్మేళనం, సీతారాములు నడియాడిన పవిత్ర నేల మనది. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం, పర్ణశాల, గోదావరి, కిన్నెరసాని నదుల మన జిల్లాకు ప్రత్యేక గుర్తింపు. సింగరేణి, కేటీపీఎస్, హెవీ వాటర్ ప్లాంట్, ఐటీసీ వంటి పెద్ద సంస్థలు, అపారమైన ఖనిజ సంపద, గొప్ప ఆదివాసీ సంస్కృతి మన జిల్లా ప్రత్యేకత. ఈ జిల్లాను వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటకం, విద్య, వైద్యం, ఆదివాసీ సంక్షేమం అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యాలతో మన ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ముఖ్యంగా ఉభయ జిల్లాల రైతులకు సాగునీటి అందించే సీతారామ ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రధాన కాలువ మరియు 3 పంప్ హౌసుల పనులు పూర్తయ్యాయి. ఏనుకూరు లింక్ కెనాల్ ద్వారా 100,000 పైచీలకు నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీరు అందించాం. ఎలినో పరిస్థితుల నేపథ్యంలో ఈ ఖరీఫ్ లో వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోయినా గోదావరి జలాలను సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా మళ్లించి ఉభయ జిల్లాల రైతులకు సాగునీరు అందించగలడం మనందరం సంతోషంతో పరిణామం. రైతులకు అవసరమైన సమయంలో సాగునీరు అందించి పంటలను కాపాడగలగటం ఈ ప్రాజెక్టు లక్ష్యాన్ని సార్థకత చేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఉభయ జిల్లాల్లో 157,574 ఎకరాలకు కొత్తగా సాగునీటితో పాటు మరో 42,000 ఎకరాలకు స్థిరీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అశ్వాపురం మండలంలోని మారేళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కూడా వేగవంతంగా పూర్తి చేస్తున్నాం. సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు వచ్చిన వెంటనే మిగిలిన పనులు ముందుకు తీసుకెళ్తాం. పెద్దవాగు, తాలిపేరు, కిన్నెరసాని, మూడుకుంటవాగు, పాలెంవాగు ప్రాజెక్టుల ద్వారా అనేక ఎకరాలకి సాగునీరు అందిస్తున్నాం. జిల్లాలోని చిన్న నీటి పారుదల వనరుల ద్వారా మరో 129,000 ఎకరాలకు పైగా సాగునీరు అందుతోంది. ఏ ప్రాంత అభివృద్ధికైనా మంచి రహదారులు, మెరుగైన రవాణా సౌకర్యాలు

ఎంతో ముఖ్యం. అందుకే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు నలువైపులా ప్రధాన ప్రాంతాల్లో అనుసంధానించేలా రహదారుల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాం. జగ్దల్పూర్ అమరావతి జాతీయ రహదారి నిర్మాణం పూర్తి చేసుకున్నాం. కొత్తగూడెం హైదరాబాద్ ఓయా ఇల్లెందు తొర్రూరు వెలిగొండ మీదుగా రహదారి పనులు పురోగతిలో ఉన్నాయి. కొత్తగూడెం జగ్గయ్యపేట భద్రాచలం ఏటూరు నగరం సౌతాల రహదారులతో పాటు కొత్తగూడెం బుల్కలపల్లి దమ్మపేట మీదుగా ఏలూరు వరకు డబుల్ రోడ్ నిర్మాణానికి కొత్తగా ప్రతిపాదనలు రూపొందిస్తున్నాం. 1 సెంటీమీటర్ జాతీయ రహదారు లేని జిల్లాను జాతీయ రహదారులతో అనుసంధానించి కనెక్టివిటీ పెంచుతున్నాం. దీనివల్ల వ్యవసాయ పరిశ్రమలు, వ్యాపారం, పర్యాటకం అభివృద్ధి చెంది కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. అలాగే గోదావరి వరదల నుంచి భద్రాచలాన్ని కాపాడేందుకు కరకట్ట విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరిపై 2వ వంతుని పూర్తి చేసుకున్నాం. దీనివల్ల భక్తులకి ప్రజలకి రాకపోకలు మరింత సులభమవుతాయి. అదేవిధంగా మన భద్రాచలం తెలంగాణకే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి గాంచిన ఆధ్యాత్మిక కేంద్రం. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు సీతారామచంద్ర స్వామి వారి దర్శనార్థం వస్తుంటారు. రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్రం నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి భద్రాచలానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అవసరమైన అభివృద్ధి పనులు చేపడుతోంది. పుష్కరాల నాటికి భద్రాచలాన్ని మరింత సుందరంగా భక్తులకు అన్ని సౌకర్యాలు కలిగిన ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. భద్రాద్రి శ్రీరామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి గారు 350 కోట్లు మంజూరు చేశారు. ఆ నిధులతో ఆలయ అభివృద్ధి పనులు వేగంగా చేపడుతున్నాం. పాండురంగాపురం నుంచి మల్కనగిరి వరకు రైల్వే లైన్ మంజూరు కాగా భక్తుల సౌకర్యార్థం సారపాక వరకు పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడేలా రైల్వే కనెక్టివిటీని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నాం. కొత్తగూడెంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు ఫీజిబిలిటీ రిపోర్ట్ ఆధారంగా సంబంధిత సంస్థల సూచనలకు అనుగుణంగా భూసేకరణ తదితర చర్యలు చేపడుతున్నాం. భద్రాచలంలో ఆదివాసీల చరిత్ర సంస్కృతిని తెలియజేసేలా ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేసుకున్నాం. కొత్తగూడెంలో మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరుతో దేశంలోని తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. భద్రాచలం, పరణశాల, కిన్నెరసాని వంటి ప్రాంతాలను కలిపి పర్యాటకంగా అభివృద్ధి చేసే జిల్లాకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరగడంతో పాటు మన ప్రాంత యువతకు కొత్త ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి. తెలంగాణ గ్రోత్ ఇంజిన్ గా నిలిచిన సిరుల తల్లి తెలంగాణ సింగరేణి విస్తరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మన ప్రజా ప్రభుత్వం రైతు సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తోంది. జిల్లాలో రైతు రుణమాఫీ 63,614 మంది రైతులకు 455 కోట్లు రుణాలను మాఫీ చేశాం. ఆయిల్ ఫామ్, కోకో సాగులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణలో ముఖ్యమైన ప్రాంతంగా ఎదుగుతోంది. జిల్లాలో ఇప్పటికే 91,438 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు అవుతోంది. పోడు భూముల్లో ఆయిల్ ఫామ్ సాగు విస్తరణకు బాటలు వేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను తెలంగాణ ఆయిల్ ఫామ్ హబ్గా అభివృద్ధి చేస్తున్నాం. ఆయిల్ ఫామ్ తో పాటు కోకో, మిర్చి, పత్తి వంటి పంటలకు సంబంధించిన పరిశ్రమలను మన ప్రాంతంలో నిర్వహించడం, ప్రోత్సహించడం ద్వారా రైతులకు మంచి ఆదాయం, యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నాం. పేద మధ్యతరగతి కుటుంబాలకు కూడా మన ప్రభుత్వం అండగా నిలుస్తోంది. జిల్లాలో 9,67,000 మందికి పైగా ప్రజల ఆహార భద్రత పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నాం. మహాలక్ష్మి పథకం ద్వారా 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. గృహవసతి ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తూ జిల్లాలో 1,85,964 మంది వినియోగదారులకు ప్రయోజనం కల్పిస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 5,44,00,000 ఉచిత ప్రయాణాలు జరిగాయి. మహిళలు ఆర్థికంగా కూడా ఎదగాలనే ఉద్దేశంతో ఇందిరా మహిళా శక్తి స్త్రీనిధి ద్వారా మహిళా సంఘాలకు రుణాలు అందిస్తూ వ్యాపారాలు చేసుకునేందుకు ప్రభుత్వం సహాయం చేస్తోంది. పేదవారికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నాం. జిల్లాలో ఇప్పటి వరకు 9,008 ఇళ్లను లబ్ధిదారులకు అందించాం. విద్య, వైద్య రంగాలకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ప్రభుత్వ వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులు 230 కోట్లతో జరుగుతున్నాయి. జిల్లాలో

0: యునైటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు ఏర్పాటు చేస్తున్నాం. వీటి ద్వారా పేద గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు మంచి విద్య, ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ఆరోగ్యశ్రీ ద్వారా జిల్లాలో వేలాది మందికి వైద్య సేవలు అందిస్తున్నాం. దుర్గంపాడు, అశ్వాపురం, పినపాక, గుండాల ప్రాంతాల్లో 4 కొత్త డయాలసిస్ కేంద్రాలను మంజూరు చేశాం. మన జిల్లాలో గిరిజనులు ఎక్కువగా నివసిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో రహదారులు, విద్య, వైద్యం, తాగునీరు, విద్య, ఉపాధి అవకాశాలను మరింత మెరుగుపరచడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోంది. మన భద్రాద్రి, కొత్తగూడెం కేవలం పరిశ్రమల జిల్లాగా చూడటం మన లక్ష్యం కాదు. ఇది వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటకం, విద్య, వైద్యం, ఇలా అన్ని రంగాల్లో ముందుండాలి. ఆదివాసీ సంక్షేమంలో ముందుండాలి. యువతకి ఉపాధి కల్పనలో ముందుండాలి. మహిళా సాధికారత్వం ముందుండాలి. అన్ని రంగాల్లో సమతుల్య అభివృద్ధి సాధించిన జిల్లాగా భద్రాద్రి, కొత్తగూడెం నిలబడాలి. రాబోయే గోదావరి పుష్కరాలను భద్రాచలం అభివృద్ధికి ఒక గొప్ప అవకాశంగా ఉపయోగించుకోవాలి. భద్రాచలాన్ని దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి. ఈ అభివృద్ధి ఒక ప్రభుత్వం వల్ల మాత్రమే సాధ్యం కాదు. ప్రజల భాగస్వామ్యం కావాలి, ప్రజాప్రతినిధుల సహకారం కావాలి, అధికార యంత్రాంగం సమన్వయం కావాలి, ఉద్యోగుల కృషి కావాలి, ప్రజల సూచనలు కావాలి. అందరి సహకారంతోనే భద్రాద్రి, కొత్తగూడెంను మరింత అభివృద్ధి చెందిన జిల్లాగా తీర్చిదిద్దగలం. రాబోయే తరాలకు మనం ఒక మంచి జిల్లాను అందించగలం. స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారు మనకు అందించిన స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ వారు కలలుగన్న భారతదేశాన్ని నిర్మించేందుకు మనమంతా కలిసి ముందుకు సాగుదాం.
1: ఇక సింగరేణి సంస్థలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్ని సింగరేణి కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి వందన సమర్పణ గావించారు. కొత్తగూడెం ప్రకాశం స్టేడియం గ్రౌండ్లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బుద్ధప్రకాష్ జ్యోతి గారు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. సింగరేణి కార్మికులను, అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ,
2: ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న భారతదేశం నేడు అనేక రంగాల్లో అద్భుత ప్రగతి సాధించింది. ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా ఎదుగుతుంది. ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థ కూడా ఎప్పటిలోగా ఇకపై మరింత బాధ్యతతో పనిచేసి మన రాష్ట్ర విద్యుత్ అవసరాలతో పాటు దేశ విద్యుత్ అవసరాలకు తగినంత బొగ్గును ఉత్పత్తి చేసి దేశ అభివృద్ధిలో తన వంతు పాత్ర సమర్థవంతంగా పోషించాలి. సింగరేణి సంస్థ అభివృద్ధి విస్తరణకు స్టేట్ గవర్నమెంట్ ప్రోత్సాహం అందిస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ను మైనింగ్ లీజ్గా సాధించగలిగాం. ఈ బ్లాక్లో సుమారు 340 మిలియన్ టన్ బొగ్గు నిల్వలు ఉండగా దాదాపు 40 సంవత్సరాల పాటు మైనింగ్ చేయవచ్చు. భోపాల్ పల్లి ఏరియాకు ఇది సుస్థిర భవిష్యత్తు లభిస్తుంది. స్థానికులకు వేల సంఖ్యలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లభిస్తాయి, అభివృద్ధికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మణుగూరు PKOC2 డిప్సైడ్ బ్లాక్ను ఆప్షన్ ద్వారా పొందాం. ఈ గనితో 120 మిలియన్ టన్ కోల్ రిజర్వ్స్ ఉండగా మరో 20 సంవత్సరాల పాటు మైనింగ్ చేయవచ్చు. మణుగూరు ఏరియా భవిష్యత్తును కాపాడడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సింగరేణి అభివృద్ధి విస్తరణ పటిష్ట కోసం నిరంతర సమీక్షలు నిర్వహిస్తూ సంస్థకు దిశానిర్దేశం చేస్తున్న హానిబెల్ చీఫ్ మినిస్టర్ శ్రీ ఏ రవీంద్ర రెడ్డి గారికి, హానిబెల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ భట్టి విక్రమ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్టేట్ గవర్నమెంట్ సూచనల మేరకు సింగరేణి సంస్థ వ్యాపార విస్తరణ చర్యలను కూడా చేపడుతుంది. క్రిటికల్ మినరల్ సెక్టర్స్తో పాటు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ సెక్టర్లోకి కూడా అడుగు పెడుతున్నాం. ఇప్పటికే కర్ణాటకలోని దేవదుర్గ ప్రాంతంలో గోల్డ్ కాపర్ మైన్స్ ఎక్స్ప్లోరేషన్కు లైసెన్స్ పొందాం. త్వరలో అక్కడ ఎక్స్ప్లోరేషన్ చేస్తాం. దీనికి సంబంధించి ఇటీవల

0: అగ్రిమెంట్ చేసుకున్నాం. అంతేకాకుండా మన ఓపెన్ కాస్ట్ మైన్లో దొరికే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ను తీసేందుకు ప్రణాళిక చేశాం. ఇందులో భాగంగా ఇటీవల కొత్తగూడెంలో జియో సైన్స్ ల్యాబొరేటరీకి మన ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ప్రారంభించారు. ఇది భవిష్యత్తులో క్రిటికల్ మినరల్స్ ఎక్స్ప్లోరేషన్స్కు ఎంతో ఉపయోగపడుతుంది. మన సింగరేణి సంస్థ రాష్ట్ర ప్రయోజనాలు అత్యంత ముఖ్యమైనవి. తెలంగాణలో విద్యుత్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని థర్మల్ పవర్ స్టేషన్కు అవసరమైన బొగ్గును అందించడం మన మొదటి బాధ్యత. ఇందుకోసం ఒడిశాలోనే నైనీ కోల్ బ్లాక్లో ఉత్పత్తి అవుతున్న బొగ్గును సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్కు సరఫరా చేయాలని నిర్ణయించాం. నైనీ కోల్ బ్లాక్ నుంచి బయలుదేరిన మొదటి రైల్ రేక్ ఆగస్టు 6న సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్కు చేరుకోవడం సింగరేణి చరిత్రలో ఒక గొప్ప మైలు రాయి. రాబోయే కాలంలో రాష్ట్ర అవసరాలకు బొగ్గును అందించేందుకు గనులు మోడర్న్ టెక్నాలజీ మెథడ్స్ వినియోగాన్ని మరింత విస్తరిస్తాం. ఆధునిక సాంకేతిక ద్వారా యాక్సిడెంట్ను తగ్గిస్తూ ప్రొడక్షన్ కెపాసిటీ పెంచి తక్కువ ఖర్చుతో అధిక ఉత్పత్తిని సాధించడం మన లక్ష్యం. రాష్ట్ర అవసరాలకు సింగరేణి 1200 మెగావాట్ థర్మల్ విద్యుత్ను అందిస్తుంది. మరో 800 మెగావాట్ అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ను నిర్మాణంలో ఉంది. అది పూర్తి అయితే సింగరేణి నుంచి మొత్తం 200 మెగావాట్ విద్యుత్ను అందించే సామర్థ్యం ఏర్పడుతుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నాను. నేడు గవర్నమెంట్ కంపెనీస్ కూడా ప్రైవేట్ కంపెనీస్తో పోటీ పడాల్సిన పరిస్థితి ఉంది. ఈ కాంపిటీషన్లో మనం ఉండాలంటే సేఫ్టీతో పాటు వర్క్ చేసి ప్రొడక్టివిటీని పెంచాలి, కోల్ ప్రొడక్షన్ కాస్ట్ను తగ్గించాలి, కాస్ట్ కటింగ్ మెజర్స్ని తీసుకోవాలి, అడ్వాన్స్ మైనింగ్ మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేయాలి, డైవర్సిఫికేషన్ చేయాలి, ఇన్నోవేటివ్ మైనింగ్ మెథడ్స్ను అమలు చేయాలి. మన మెషినరీస్ని పూర్తి కెపాసిటీతో ఫుల్ సైజ్ ఫుల్ యూటిలైజ్ చేసుకోవాలి. అదేవిధంగా మనం డ్యూటీ సమయాన్ని సద్వినియోగం చేసుకొని పనిచేయాలి. పద్ధతిగా పెరిగితే క్వాలిటీ కోల్ను పోటీ మార్కెట్లో ధరతో కస్టమర్స్కు ఇవ్వగలుగుతాం. ఇంతే కాకుండా వర్కర్స్ వెల్ఫేర్ని సింగరేణి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సంక్షేమ కార్యక్రమంలో భాగంగా అన్ని ఏరియా హాస్పిటల్స్లో అడ్వాన్స్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని కల్పిస్తున్నది. హార్ట్ రిలేటెడ్ సేవల కోసం రామగుండంలో క్యాత్ ల్యాబ్ను ఏర్పాటు చేశాం. సింగరేణి మరింత బలమైన ఆధునిక విస్తృతమైన జాతీయ స్థాయి మైనింగ్ సంస్థగా తీర్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నాను. మన దేశం ఇంకా గణనీయంగా అభివృద్ధి చెందాలి. తెలంగాణ రాష్ట్రం మరింత ప్రగతి సాధించాలని, సింగరేణి సంస్థ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ మరోసారి మీ అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
1: ఈ విధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ప్రజలు విశేషంగా వారి దేశభక్తిని చాటుకున్నారు.
2: మీరింతవరకు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలలో జరిగిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై ఆకాశవాణి నివేదిక విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీ దాట్ల రవీందర్, శ్రీ వనమా రామకృష్ణ.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: మీ కలలు ఫ్యామిలీవి అయినా, ఒక బిజినెస్ ది అయినా, లేక మొత్తం దేశానిది అయినా, ప్రతి కలలో కనిపించేది మన భారతదేశం యొక్క కొత్త చిత్రమే.
6: ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా SBI తరఫున మీ అందరికి హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరం కలిసి మన భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. SBI డిజిటల్ ఫస్ట్, కస్టమర్ ఫస్ట్, నేషన్ ఆల్వేస్.
7: ఆర్థిక ఇబ్బందులు

0: ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: మీ కలలు ఫ్యామిలీవి అయినా, ఒక బిజినెస్ ది అయినా, లేక మొత్తం దేశానిది అయినా, ప్రతి కలలో కనిపించేది మన భారతదేశం యొక్క కొత్త చిత్రమే.
4: ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎస్బీఐ తరఫున మీ అందరికీ హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరం కలిసి మన భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. ఎస్బీఐ డిజిటల్ ఫస్ట్, కస్టమర్ ఫస్ట్, నేషన్ ఆల్వేస్.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. రేషన్ కార్డులు పేదవాళ్ల ఆత్మగౌరవమని సంగారెడ్డిలో జరిగిన స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని లోక్ భవన్లో రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా నేతృత్వంలో ఎట్హోమ కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్రంలోని 9 జిల్లాలకు సాగునీరు అందించే దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి స్థాయిలో కార్యరూపంలోకి తీసుకురానున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమకుమారెడ్డి తెలిపారు. ఈ రోజు రాష్ట్రంలోని 12 జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో రైతులకు పెద్దపీట వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రేషన్ కార్డు స్మార్ట్ కార్డే కాకుండా పేదవాళ్ల ఆత్మగౌరవమని అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకే నాణానికి ఉన్న బొమ్మ బొరుసు లాంటి వారు అని ముఖ్యమంత్రి ఆరోపించారు. రైతు భరోసాతో సాగు ప్రోత్సాహకంగా 70,000 కోట్ల రూపాయలు అందించిన ఘనత తమ ప్రభుత్వానిది అని చెప్పారు. అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని చెప్పారు.
1: ఈ రేషన్ కార్డు కేవలం కాగితం మీద ఒక కార్డు కాదు, ఇది ఒక ప్లాస్టిక్ వస్తువు కాదు, ఇది మీకు ఉచితంగా బియ్యం తెచ్చిపెట్టే సాధనం కాదు, ఇది మీ ఆత్మ గౌరవం. ఎక్కడికెళ్లినా మీ ఆకలి తీర్చే ఆత్మ గౌరవం. ఎవరి ముందు మీరు చేయి దాసి నిలబడాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం
0: అంతకుముందు సంగారెడ్డి పట్టణంలో మాజీ ప్రధానులు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ విగ్రహాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమకుమారెడ్డి, వివేక వెంకటస్వామి, దామోదర రాజనరసింహ, పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు మాట్లాడుతూ 1,06,00,000 రేషన్ కార్డులతో 3.42 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలు, గ్రామాల్లో మెరుగైన వైద్యము, మహిళా సంఘాలకు 60,000 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజీ రుణాలు అందిస్తున్నామని చెప్పారు. భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని లోక్ భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆధ్వర్యంలో ఎట్హోమ్ కార్యక్రమం జరుగుతోంది. ఈ వేడుకకు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సివి ఆనంద్ ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. హైదరాబాద్లోని లోక్భవన్లో నిర్వహిస్తున్న స్వాతంత్ర్య దినోత్సవ ఏటుహోమ కార్యక్రమంలో తెలంగాణ ప్రాచీన చేరియాల నకాశీ చిత్రకళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నకాశీ మాస్కులు, చిత్రాలను గవర్నర్ శివప్రతాప్ శుక్లా, గవర్నర్ సతీమణి జానకి శుక్లా పరిశీలించి ప్రశంసించారు. వీటిని రూపొందించిన కళాకారుడు దనాలకోట రాకేష్ను అభినందించి నకాశీ కళా విశేషాలు, తయారీ విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తన అధికారిక నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం భద్రతా బలగాల గౌరవ వందనం స్వీకరించారు. స్మార్ట్ రేషన్ కార్డులతో పేద కుటుంబాలకు సంక్షేమ పథకాల భరోసా లభిస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం ఐడిఓసీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఈ డిజిటల్ కార్డు ద్వారా ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షల రూపాయలకు పెంపు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు తదితర సంక్షేమ పథకాలు

0: తో పేద కుటుంబాలకు సంక్షేమ పథకాల భరోసా లభిస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం ఐడిఓసీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఈ డిజిటల్ కార్డు ద్వారా ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షల రూపాయలకు పెంపు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు తదితర సంక్షేమ పథకాలు పొందవచ్చని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 9 జిల్లాలకు సాగునీటి ప్రయోజనం చేకూర్చే దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి స్థాయిలో కార్యరూపంలోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా దేవాదుల ఫేజ్ 6ను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేసి సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గానికి గోదావరి జలాలను తీసుకువస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు రేషన్ సరుకులను మరింత పారదర్శకంగా, సులభంగా ఆధునిక సాంకేతికతను వినియోగించి అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టిందని సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కరీంనగర్లో లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం మంత్రి ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: భవిష్యత్తులో ఏదైనా సంక్షేమ కార్యక్రమాలకు కానీ అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డులో వారికి పూర్తి వివరాలు ఉండే విధంగా ఈ రోజు పీవీసీ స్మార్ట్ కార్డు ను పొందుపరిచి ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పంపిణీ చేయడం జరిగింది. దానిలో భాగంగా కరీంనగర్ లో మేము మా శాసనసభ్యులందరం, జిల్లా కలెక్టర్ గారు, సివిల్ సప్లై శాఖ ద్వారా పంపిణీ చేయడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @aarnews_hyd ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. రేపు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పరకాల నియోజకవర్గంలో 400 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేరున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ఈరోజు ఎమ్మెల్యే రావూరి ప్రకాష్ రెడ్డితో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ,
2: 400 కోట్స్ వాల్యూ చేసే వర్క్ లు, ఓపెనింగ్ లు, శంకుస్థాపనలు రేపు చేయడం జరుగుతుంది. అదేవిధంగా పరకాల నియోజకవర్గంలో మొదట విడత ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చాం, 2వ విడత ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చాం, భవిష్యత్తులో కూడా మరొక 2 విడతలు ఇవ్వాలని ఏర్పాటు చేసుకున్నాం.
0: తెలంగాణలో అర్హులైన ప్రతి కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు తెలిపారు. మంచిర్యాల కలెక్టరేట్లో లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
3: స్మార్ట్ రేషన్ కార్డ్ లాంచ్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో నా చేతుల మీదుగా పెద్దలందరి సమక్షంలో వాళ్ళందరితో పాటు నేను కూడా భాగం పంచుకోవడం మీ అందరితో పాటు నాకు గర్వకారణంగా ఉంది.
0: ఈ రోజు రాష్ట్రంలోని 12 జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హనుమకొండ, హైదరాబాద్, జనగామ, జగిత్యాల, కరీంనగర్, మహబూబాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. అమృత భారత్ స్టేషన్ పథకంలో భాగంగా పెద్దపల్లి రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ది పనులను ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరిశీలించారు. అన్లోడింగ్ ప్రాంతాన్ని సందర్శించి కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రామగుండం, మణుగూరు రైల్వే లైన్ పనుల పురోగతిపై రైల్వే అధికారులతో చర్చించామని చెప్పారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డుతో పాటు నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నామని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు తెలిపారు. ఈరోజు పెద్దపల్లి కలెక్టర్ కోయా శ్రీహర్షతో కలిసి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ మానవ హక్కుల కమిషన్లో చైర్పర్సన్ జస్టిస్ షమీమ్ అక్తర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాజ్యాంగ విలువలు, మానవ హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అమరదీపం వేదికగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉద్యమకారుల కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సైనిక్పూర్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం నిర్వహించిన తిరంగా ర్యాలీలో మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. గచ్చిబౌలిలోని ప్రధాన కార్యాలయంతో పాటు వట్టినాగులపల్లిలోని రాష్ట శిక్షణ అకాడమీలో ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జీవి నారాయణరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. హైదరాబాద్లోని ఎఫ్టీసీసీఐలో అధ్యక్షుడు కెకే మహేశ్వరి జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2047 నాటికి భారత్ను 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఎఫ్టీసీసీఐ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ములుగు జిల్లా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్ట అడవుల్లో ఉన్న పామునూరు ఆదివాసి గ్రామంలో తొలిసారిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ అనంతరం కర్రెగుట్ట ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెలకొనడంతో గ్రామస్తులు తొలిసారి

0: సిఆర్పీఎఫ్ 39 బెటాలియన్ ఆధ్వర్యంలో స్వేచ్ఛగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాదరణను చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అభివృద్దిని సంస్కరణలను ఎప్పుడూ అడ్డుకుంటూ దేశానికి అడ్డంకిగా మారిందని విమర్శించారు. రేషన్ కార్డులు పేదవాళ్ల ఆత్మగౌరవమని సంగారెడ్డిలో జరిగిన స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని లోక్భవన్లో రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా నేతృత్వంలో ఎట్ హోమ్ కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్రంలోని 9 జిల్లాలకు సాగునీరు అందించే దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి స్థాయిలో కార్యరూపంలోకి తీసుకురానున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈరోజు రాష్ట్రంలోని 12 జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. आदौ मुख्य वार्ताः. कृत्स्ने हि देशे अशीतितमस्य स्वतंत्रता दिवसस्य महोल्लासेन आचरणम्. रक्तदुर्गे तावत् प्रधानमन्त्रिणा विहितं राष्ट्रध्वजारोहणम्. रक्तदुर्गे प्रथमतया जातं वन्दे मातरमिति राष्ट्रियगीतस्य सस्वर गानम्. प्रधानमन्त्रिणा निर्धन मध्यमवर्गीय कुटुम्बानां कृते निःशुल्क प्रातिभासिक प्रशिक्षणस्य अथ च आगामिवर्षे कोट्यधिक युवभ्यः एआई कौशल प्रदानस्य कृता उद्घोषणा. भारतं बहुभिः देशैः सह सन्धिं विधाय महत्वपूर्ण खनिजक्षेत्रे विश्वासयुक्त वैश्विक सहयोगित्वेन समुदेतीति प्रधानमन्त्रिणा प्रतिपादितम्. संसाधनानां अस्त्रीकरणे प्रधानमन्त्रिणा प्रकटिता चिन्ता. समाह्वानानां निवारणे भारतस्य आत्मनिर्भरतायाः सामर्थ्यम् अमुना प्रशंसितम्. अपि च इण्डोनेशिया देशे अद्य फ्लोर्स् इति तटस्य समीपे 17.7 तीव्रतायां भूकम्पेन मृतानां संख्या 38 यावत् वर्धिता. अथ वार्ताः विशदीकृत्य. देशः अद्य स्वकीयम् अशीतितमं स्वतंत्रता दिवसं समाचरति. प्रधानमन्त्री नरेन्द्रमोदी दिल्ल्याः ऐतिहासिकस्थलात् लालकिला इति रक्तदुर्गात् स्वतंत्रता दिवस समारोहस्य नेतृत्वम् अकरोत्. तस्य आगमनावसरे प्रथमवारं लालकिला इत्यत्र वन्दे मातरमिति राष्ट्रियगीतं प्रस्तुतम्. राष्ट्रध्वजारोहणावसरे 21 आग्नेयास्त्रध्वनिभिः अभिनन्दनम् अभवत् भारतीय वायुसेनायाः 2 MI-17 उदग्रयानाभ्याम् पुष्पवृष्टिश्च सञ्जाता. अस्य वर्षस्य एषः समारोहः युवशक्त्यै समर्पितः, यच्च 47.2 वर्षं यावत् विकसितभारतस्य निर्माणे तरुणभारतस्य योगदानम् आमानयति. रक्तदुर्गस्य प्राचीरात् राष्ट्रं सम्बोधयन् प्रधानमन्त्री मोदी रक्तदुर्गे वन्दे मातरम् इत्यस्य गानम् ऐतिहासिकः क्षणः इत्यवर्णयत्. सः अवदत् यत् राष्ट्रं महता उत्साहेन नवसंकल्पैः च अग्रे सरति.
2: आजादी के बाद 15 अगस्त लाल किले पर पहली बार वंदे मातरम गूंज रहा है. आज जब हम देश के लोग वंदे मातरम के 150 वर्ष मना रहे हैं, इससे बड़ा उत्तम अवसर क्या हो सकता है. पिछले दिनों देश के कुछ हिस्सों में बाढ़ का प्रकोप रहा, भूस्खलन का प्रकोप रहा, अनेक परिवार प्रभावित हुए. उनके दुख दर्द को हम भली भांति अनुभव करते हैं. पीड़ित परिवारों को मैं विश्वास दिलाता हूं कि हम और पूरा देश उनके साथ खड़े हैं.
1: प्रधानमंत्री मोदी न्यगादीत् यत् विगतेषु 12 वर्षेषु देशस्य कोटिशः नागरिकाः स्वकीयेन दृढसंकल्पेन समर्पणेन च राष्ट्रम् उन्नतशिखरे प्रापयितुं सर्वविधप्रयासान् कृतवन्तः.

0: राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मुः अद्य अशीतितमे स्वातन्त्र्य दिने राष्ट्रिय युद्ध स्मारके वीरान् श्रद्धाञ्जलिम् अददात्। राष्ट्रपतिः स्मारके पुष्पमालां समर्पयित्वा हुतात्म वीरान् श्रद्धाञ्जलिम् अर्पितवती। रक्षामन्त्री राजनाथ सिंहः, रक्षासचिवः संजय सेठः, रक्षासचिवः जनरल एनएस राजा सुब्रह्मण्यम्, सेनाप्रमुखः जनरल धीरज सेठः, नौसेनाध्यक्षः एडमिरल कृष्णा स्वामीनाथन, वायुसेनाप्रमुखः एयर चीफ मार्शल अमरप्रीत सिंहः, रक्षासचिवः राजेश कुमार सिंहः च अस्मिन् अवसरे अत्र उपस्थिताः आसन्। इण्डोनेशिया देशे अद्य फ्लोर्स इति तटस्य समीपे 17.7 तीव्रतायां भूकम्पेन मृतानां संख्या 38 यावत् वर्धिता। प्रचण्ड भूकम्पस्य अनन्तरम् उद्धारदलानि सर्वाधिक प्रभावित क्षेत्रेषु गन्तुं प्रयतन्ते। इति वार्ताः।
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 9:30 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఢిల్లీలోని ఎర్రకోట బురుజులపై జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. హైదరాబాద్ కేంద్రం నుంచి 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యాపార సరళిలో లెమన్ గ్రాస్ సాగు గురించి ప్రధాన శాస్త్రవేత్త వి కృష్ణవేణి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ వీరన్న బుఖ్యా హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:45 తిరిగి 8:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 8:15 గోల్కొండ కోటలో జరిగిన 80వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై ప్రత్యేక వార్తావాహిని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ 8 9. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈ పూట ప్రసారంలోని కార్యక్రమాలు. ఇప్పుడు రేపటి ప్రసార విశేషాలు. రేపు ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో సూర్యస్తుతి ఇంకా సన్నతు గీతాలు ప్రసారమవుతాయి. 6:30 సుభాషితం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ ఆరేపల్లి స్నేహస్వరూప్. 6:35 రైతు సమాచారంలో వర్షాకాలంలో జీవ సంరక్షణ వివరాలు వింటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 ఈ మాసపు పాట చిన్ననాటి స్నేహితులం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం ద్వారం వికేజీ త్యాగరాజు. 7:30 రసమయి సాహితీ కార్యక్రమం తెలంగాణ సాహితీ భద్రాచలం వారి ప్రాయోజిత కార్యక్రమం. 52వ భాగంలో శ్రీమతి మరిగంటి పద్మావతి గారి స్వీయ కవితలు ప్రసారమవుతాయి. 7:45 లలిత సంగీత కార్యక్రమం. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 10:00 11:00 తిరిగి 12:10 చిత్రగీతాలు వింటారు. 12:40 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో కొత్తగూడెం మోడల్ స్కూల్ మేదరబస్తి విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 2:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 3:00 నాటకం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 4:00 తిరిగి 5:00 చిత్రగీతాలు వింటారు.

0: రేపు రెండో ప్రసారంలో 6:35 చిత్ర గీతాలు వింటారు. 7:15 జానపద సంగీత కార్యక్రమం. 7:45 కిన్నెర లహరి, శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 9:30 మధురిమ, ఆపాత మధురమైన సినీ గీతాల కార్యక్రమం. 10:00 అఖిల భారత రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈ పూట రేపటి ప్రసార విశేషాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. జానపద సంగీతం.
1: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: మీ కళలు ఫ్యామిలీవి అయినా, ఒక బిజినెస్ ది అయినా, లేక మొత్తం దేశానిది అయినా, ప్రతి కళలో కనిపించేది మన భారతదేశం యొక్క కొత్త చిత్రమే.
4: ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా SBI తరఫున మీ అందరికీ హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరం కలిసి మన భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. SBI డిజిటల్ ఫస్ట్, కస్టమర్ ఫస్ట్, నేషన్ ఆల్వేస్.
5: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: అందమైన తన మేనత్త కొడుకు పైన ఆపలేని అనురాగం పెంచుకుంది ఆ పల్లె పిల్ల. అందుకే బావ ఎన్ని వస్తువులు తెచ్చి ఇస్తానని చెప్పినా వాటికంటే ముఖ్యం ముందు నువ్వే కావాలిరా బావా.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: మీ కలలు ఫ్యామిలీవి అయినా, ఒక బిజినెస్ ది అయినా, లేక మొత్తం దేశానిది అయినా, ప్రతి కలలో కనిపించేది మన భారతదేశం యొక్క కొత్త చిత్రమే.
3: ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎస్బీఐ తరఫున మీ అందరికీ హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరం కలిసి మన భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. ఎస్బీఐ, డిజిటల్ ఫస్ట్, కస్టమర్ ఫస్ట్, నేషన్ ఆల్వేస్.
4: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
5: వరకట్నం, ఇది మానవ జాతికి పట్టిన చీడలాంటిది. ఆ కన్నెపిల్ల కట్నాలు తీసుకునే పడుచు పిల్లగాళ్లపై ఎలా విరుచుకుపడిందో వినండి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఇఫ్కో వారి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
3: మీ కలలు ఫ్యామిలీవి అయినా, ఒక బిజినెస్ ది అయినా, లేక మొత్తం దేశానిది అయినా, ప్రతి కలలో కనిపించేది మన భారతదేశం యొక్క కొత్త చిత్రమే.
4: ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా SBI తరఫున మీ అందరికీ హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరం కలిసి మన భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. SBI డిజిటల్ ఫస్ట్, కస్టమర్ ఫస్ట్, నేషన్ ఆల్వేస్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
7: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: మీ కలలు ఫ్యామిలీవి అయినా, ఒక బిజినెస్ ది అయినా, లేక మొత్తం దేశానిది అయినా, ప్రతి కలలో కనిపించేది మన భారతదేశం యొక్క కొత్త చిత్రమే.
4: ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా SBI తరఫున మీ అందరికీ హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరం కలిసి మన భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. SBI డిజిటల్ ఫస్ట్, కస్టమర్ ఫస్ట్, నేషన్ ఆల్వేస్.
0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
8: హాస్యం ప్రతి మనిషికి హాయినొసగే అమృత గుళిక. నిత్య జీవితంలో కష్టాన్ని మరిపించగలగడం హాస్యం చేయగల గొప్ప పని. అదుగో ఆ పిల్లపైన పాడే పాట వినండి. పిల్లంటే ఆడపిల్ల కాదు సుమండి, కోడిపిల్ల.

ఆకాశవాణి కథగూడెం కేంద్రం. నిలయంలో సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

నమస్కారము రైతు సోదరులకు. నేను నా పేరు డాక్టర్ ఏ సుధీర్ బాబు. నేను పశు వైద్య కళాశాల హైదరాబాద్లో పశు పోషణ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మనము పశువులకి ఈ సంబంధించిన పచ్చి మేతని ఏ విధంగా సమకూర్చుకోవాలి, తర్వాత పచ్చి మేతలో వాటి యొక్క పోషణ విలువలు కానీ లేకపోతే రకాలు కానీ ఏ విధంగా ఉంటుంది తెలుసుకుందాము. ముందుగా మనము పశుగ్రాసాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్లాసిఫై చేసుకుందాము, ఎన్ని రకాలుగా ఉంటాయో తెలుసుకుందాము. దాంట్లో ముఖ్యంగా రెండు రకాల పశుగ్రాసాలు మనకి అందుబాటులో ఉన్నాయి. మొదటి రకం వచ్చి ధాన్యపు జాతి రకాలు, తర్వాత రెండో విభాగం వచ్చి కాయజాతి రకము. ఇందులో ధాన్యపు జాతి రకాలలో తర్వాత కాయజాతి రకాలలో కూడా ఏకవార్షికాలు ఉన్నాయి, తర్వాత బహువార్షికాలు ఉన్నాయి. అంటే ఏకవార్షికం అంటే ఒక ఒక సీజన్లో మాత్రమే ఉంటుంది, లేదా 3 నెలలు 6 నెలలు ఉంటుంది. ఆ తర్వాత మనము ఆ భూమిని మొత్తం దున్నుకుని మళ్ళీ విత్తనాలు వేసుకోవాలి. కానీ బహువార్షిక దాంట్లో ఒక్కసారి వేసుకుంటే మనము నీటి వసతి కల్పిస్తూ పోతూ ఉంటే మనకి ఒకే సంవత్సరంలో 3 నుంచి 5 కోతలు వస్తుంది. అట్లాగే మనకి 5 సంవత్సరాల వరకు కూడా మనకి ఈ పశుగ్రాసాలు అందుబాటులో ఉంటాయి. ఈ ధాన్యపు జాతి రకాలలో మనకి ఏకవార్షికలో అవైలబుల్ ఉన్న పశుగ్రాసాలు వివరాలు చెప్తాను. దాంట్లో ముఖ్యంగా మనకి ఎంబీ చారి జొన్న రకము, తర్వాత ఎస్ఎస్జి అంటారు, SSG 59, స్వీట్ సూడాన్ గ్రెడ్డి, తర్వాత ఆఫ్రికన్ టాల్, తర్వాత మొక్కజొన్న రకము, తర్వాత స్థానికంగా ఏదైనా మొక్కజొన్న రకము కానీ లేకపోతే సజ్జలు కానీ ఇవన్నీ కూడా మనకి ఏకవార్షికలో వస్తాయి. సో దీన్ని ధాన్యపు జాతులు ఏంటంటే ఇవి ఎనర్జీ అంటే మనకి ఏంటంటే శక్తినిచ్చేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత రెండో విభాగం వచ్చి ధాన్యపు జాతులు వచ్చేసి బహువార్షికాలు, అంటే ఒకసారి వేసుకుంటే మనకి ఇంతకుముందు తెలిపినట్టు మనకి మల్టీ కట్స్ అంటే ఒకే ఇయర్లో 3 నుంచి 5 కోతలు వస్తుంది. అదేవిధంగా 5 సంవత్సరాల వరకు కూడా మనకి కోతలు తీసుకుంటూనే ఉండొచ్చు. సో దీంట్లో వచ్చేసి మనకి రకం వచ్చేసి నేపియర్ గడ్డి, తర్వాత కో 1, కో 4, కో 2, పారాగడ్డి, తర్వాత గీనీ గడ్డి, ఇవన్నీ కూడా మనకి బహువార్షికాలు. అది కూడా ధాన్యపు జాతి రకంగా మనము తెలుసుకోవచ్చు. రెండవది వచ్చేసి కాయజాతి రకాలు. దీంట్లో ఏంటంటే పప్పు జాతి రకాలు అంటారు. దీంట్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. దీంట్లో ఏకవార్షికాలు వచ్చేసి అలసంద, లూసర్న్, బర్సీమ్, జనుమ, గోరుచుక్కుడు, తర్వాత ఉలవలు, పిల్లి పెసర, ఇవన్నీ కూడా కాయజాతి రకంలో ఏకవార్షికాలు అంటే ఒకటే కోతలో మనం

తర్వాత మళ్ళీ దున్నుకుని మళ్ళీ ఫ్రెష్గా మనము మళ్ళీ విత్తనాలు వేసుకొని చేసుకోవాలి. అదే ఈ కాయజాతి రకాల్లో బహువార్షికాలు వచ్చేసి వెల్వెట్ బీన్ అంటే బీన్ రకము, తర్వాత స్టైలో, దాంట్లో స్టైలో హెమాటా ఉంటుంది, స్టైలో స్క్రబ్రా ఉంటుంది, తర్వాత అవిసా, తర్వాత హెడ్జ్ లూసన్, తర్వాత సుబాబుల్, ఇవన్నీ కూడా మనకి పశుగ్రాసాల్లో అందుబాటులో ఉన్న రకాలు మరియు తర్వాత వాటి యొక్క ఉపయోగాలు. ఇది ఎందుకు మనం ఈ పశుగ్రాసాల మీద మనం ఎక్కువగా పెండ్ అవ్వాలి, లేదా మనం ఎందుకు మనం చేసుకోవాలంటే, రైతులకు చాలామంది తెలుసు ఈ విషయము. ఏంటంటే మనకి ఏదైతే పశువుల యొక్క ప్రొడక్షన్ ఉంటుందో, అంటే మనకి ఒక ఒక లీటర్ ఒక లీటర్ పాలు మనము ఒక లీటర్ పాలకి మనము ఒక ఎంత మనము సంపాదించుకుంటాము, లేదా ఒక పీడి ఒక లీటర్ పాలకి అయ్యే ఖర్చులో మనకి 70% వరకు, అంటే 70 రూపాయలు, ఒకవేళ 100 రూపాయలు మనకి ఖర్చు అయిందంటే ఒక లీటర్ పాలకి, దాంట్లో 70 రూపాయల వరకు వచ్చేసి మనకి ఈ మేత వల్లనే జరుగుతుంది, ఖర్చు జరుగుతుంది. సో ఈ మేతలో మనము ఎంతైతే అంతవరకు పచ్చి మేతని మనము మనం మనమే పెంచుకుని, తర్వాత ఆ పచ్చి మేతని మనము పశువు కనుక అందుబాటులో పెట్టగలిగితే మనము ఈ ఖర్చు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకి ఈ పచ్చిగడ్డి, ఈ పచ్చిగడ్డి పుష్కలంగా అవైలబుల్ ఉన్నప్పుడు మనము ఈ ఖర్చు తగ్గించుకుని పశువుకి కావాల్సిన పోషకాలన్నీ అందజేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం చెప్పిన ఈ పశుగ్రాసాల్లో ధాన్యపు జాతి కానీ కాయజాతి కానీ ఇవన్నీ కూడా మనము లోకల్గా ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ వెటనరీ ఆఫీసర్ కానీ మనం కనుక్కొని మన యొక్క భూమి యొక్క సారం బట్టి, తర్వాత నీటి వసతిని బట్టి మనము ఏ రకము వేసుకోవాలి, ఎంత వేసుకోవాలని మనము ప్లాన్ చేసుకోవాలి. కానీ ఏది ఏమైనా సరే మంచి పశుగ్రాస లక్షణాలు ఏ విధంగా ఉండాలని నేను కొన్ని పాయింట్స్ చెప్తానండి. మంచి పశుగ్రాసాల లక్షణాలు ఏ విధంగా ఉండాలంటే, ఒకటేమో అంటే రుచికరంగా ఉండాలి, తర్వాత వాటిలో ఎక్కువ ప్రోటీన్ అంటే మాంసకృతులు కలిగి ఉండాలి, తర్వాత ఏ పశుగ్రాసమైనా తక్కువ కాలంలోనే కోతకు వచ్చే విధంగా ఉండాలి, తర్వాత ఎక్కువ అంటే మనకి నీటి వసతి లేకపోయినా లేకపోతే నీటి ఎద్దడి కలిగినా సరే అది తట్టుకుని అవి ఉండాలి, తర్వాత పంట ఏ దశలో కోసినా సరే అంటే కొంచెం పూత దశ కానీ పాల దశ కానీ లేదంటే పువ్వులు వచ్చే దశ కానీ లేకపోతే సీడ్ వచ్చిన దశ కానీ ఏ దశలో కోసినా సరే అది రుచికరంగా ఉండాలి. తర్వాత కొన్ని ఇప్పుడు జొన్న రకం కానీ కొన్ని కొన్ని రకాలు ఉంటాయి, వాటిలో ఏంటంటే కొంచెం ఎర్లీగా కోసినప్పుడు, పువ్వు దశలో కోసినప్పుడు దాంట్లో కొన్ని విష పదార్థాలు ఉంటాయి, కాబట్టి ఎటువంటి విష పదార్థాలు కలిగి ఉండకూడదు. తర్వాత అన్ని కాలాల్లో కూడా మంచి దిగుబడిని ఇవ్వాలి, తర్వాత ఎంత వీలైతే అంత అంత తక్కువ ఒక నీటితో మనము సాగు చేసుకునేది ఉండాలి. తర్వాత ఇప్పుడు నేను చెప్పినట్టు ఇంతకుముందు చెప్పినట్టు పశు వైద్య అధికారి కానీ లేకపోతే లోకల్గా ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ మీరు మీరు మీరు కలిసినప్పుడు ఈ ఏదైతే పశుగ్రాసం మన నేలకు అవసరం ఉంటుందో మనం పెంచుకోవచ్చో అడిగి తెలుసుకోవచ్చు. కానీ ఏ విధంగా అయినా సరే పశుగ్రాసాలు అన్ని రకాల నేలల్లో సాగుకు వీలుగా ఉంటే మంచిది. తర్వాత ఈ తెగుళ్ళు అనేవి తట్టుకునే శక్తి కలిగి ఉంటే చాలా మంచిది. తర్వాత ఈ కోసిన తర్వాత కూడా ఈ పశుగ్రాసాలు మనము నిల్వ చేసుకునే విధంగా, అంటే నిల్వ చేసుకునే పెంచుకునే విధంగా మనము కలిగి ఉండాలి. సో ఒకటి ఈ ఈ రకంగా మనం ఏంటంటే మనం ప్లాన్ చేసుకోవాలి ఒకటి అది. తో ఈ ఇందుముందు చెప్పినట్టు పశుగ్రాసాల్లో ధాన్యపు జాతి ఉంటుంది, తర్వాత కాయజాతి ఉంటుంది, దాంట్లో మనకి ఏకవార్షికాలు ఉంటాయి, బహువార్షికాలు ఉంటాయి. ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్స్ ప్రకారంగా మనము ముందుకు వెళ్ళొచ్చు. అయితే దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ పప్పు జాతి లేదా కాయజాతులు వచ్చేసి మనకి మాంసకృతులు 16 నుంచి 20% వరకు ఉంటాయి. అదే మనకి ఈ ధాన్యపు జాతి అయితేనే మనము మనకి దాంట్లో వచ్చేసి 10 నుంచి లేదా 10 వరకు మాంసకృతులు ఉంటాయి. ఈ పీచు పదార్థం ఏదైతే ఉన్నదో అదే కాయజాతులనేమో మనకి 18% వరకే ఉంటుంది, అదే పీచు పదార్థము ఈ కాయజాతులు అయిన మాత్రము అవి 38% నుంచి 40% వరకు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఈ పిండి పదార్థాలు మాత్రం చాలా వేరియేషన్ వస్తుంది. ఆ పిండి పదార్థాలు మాత్రం మనకి 40% కాయజాతిలో, తర్వాత 30% ధాన్య జాతిలో ఉంటుంది. సో మనం ఏంటంటే మన లోకల్గా ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ వెటనరీ ఆఫీసర్ కానీ మనం కలిసి మన నేల బట్టి, మన నీటి వసతి బట్టి, మన పశుగ్రాసాలు ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా పెంచుకోవాలి, తర్వాత మన పశువుకి ఏ విధంగా మనకి తక్కువ ఖర్చుతో ఎక్కువ మేత ఈ సంవత్సరం పొడుగునా అందజేస్తామో చూసుకోవాలండి. ధన్యవాదాలు.

మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. చిత్రసీమలో ఇప్పుడు వినండి ఒకే ఒకటి చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం హరిణి పాడిన పాట. గీత రచన ఏఎం రత్నం, శివగణేష్, సంగీతం ఏఆర్ రెహమాన్.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిల్ సమయం 7 గంటల 5 నిమిషాలు. ఇప్పుడు తెలుగులో వార్తలు విందాం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజల తిరుపతి. ప్రస్తుతం భారత ప్రపంచంలోనే ప్రధానమైన అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పార్లమెంటుతో పాటు రాష్ట శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ అమలుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇండోనేషియాలోని ఫ్లోరెన్స్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున సంభవించిన తీవ్ర భూకంపంలో 20 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రధానమంత్రి ఎర్రకోటకు చేరుకున్న అనంతరం తొలిసారిగా అక్కడ జాతీయ గీతం వందే మాతరం ఆలపించారు. జాతీయ పతాకావిష్కరణతో పాటు 21 తుపాకులతో వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా భారత వాయుసేనకు చెందిన 2 MI-17 హెలికాప్టర్లు పుష్పవర్షం కురిపించాయి. ఆ తర్వాత ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి గత 12 ఏళ్లలో దేశంలోని కోట్లాది మంది ప్రజలు తమ సంకల్పం అంకితభావంతో దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్లేందుకు నిరంతరం కృషి చేశారని అన్నారు. ఒకప్పుడు ప్రపంచంలోని బలహీనమైన 5 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే ప్రధానమైన అత్యంత వేగంగా అభివృద్ది చెందున్న ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశ ప్రజల సమిష్టి కృషి ఫలితంగా 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు. సప్తధార అనే 7 శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని దేశ ప్రజలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గత 5 నుంచి 7 దశాబ్దాల్లో సాధించలేని వాటన్నింటినీ రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల్లో దేశం సాధిస్తుందని చెప్పారు. సప్తధార దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తుందని, కొత్త లక్ష్యాలను అధిగమించడానికి మరింత శక్తివంతం చేస్తుందని అన్నారు.
1: आज लाल किले की प्राचीर से मैं देश के सामने शक्ति की सप्त धारा का आवाहन करता हूं. आने वाले 5-7 साल में जो पिछले 5-7 दशक में नहीं हुआ वो सप्त धारा के सामर्थ्य से, शक्ति से हम देश को नई ऊंचाई, नई गति देंगे और नए लक्ष्यों को पार करने वाला सामर्थ्य देंगे.
0: मेरी विन्न प्रसंग भाग में प्रधानमंत्री మాట్లాడుతూ ఎర్రకోట నుంచి దేశ ప్రజల ముందుకు శక్తికి సంబంధించిన సప్త ధారలను మీ ముందు ఉంచుతున్నాను. రానున్న 5-7 సంవత్సరాల్లో గతంలో 5-7 దశాబ్దాల్లో జరగని పనులు కూడా సామర్థ్యం, శక్తి ద్వారా దేశాన్ని ఉన్నత శిఖరాలకు మరింత వేగవంతంగా కొత్త లక్ష్యం దిశగా తీసుకువెళ్తామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రిటికల్ ఖనిజాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పూర్తిగా కీలక ఖనిజాలపై ఆధారపడి ఉందని అన్నారు. ఈ రంగంలో భారత్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు చురుగ్గా చర్యలు చేపడుతోందని అన్నారు. రైల్వే విద్యుదీకరణ ప్రక్రియ గత దశాబ్ద కాలంలో గణనీయంగా వేగం పుంజుకుందని ప్రధానమంత్రి చెప్పారు. 1925 నుంచి 2015 వరకు 90 ఏళ్ల కాలంలో దేశంలోని రైల్వే నెట్వర్క్లో కేవలం 30% మాత్రమే విద్యుదీకరణ జరిగిందని పేర్కొన్నారు. కాగా కేవలం 10 ఏళ్లలోనే మిగిలిన 70% రైల్వే నెట్వర్క్ను విద్యుదీకరించి దేశవ్యాప్తంగా 100% రైల్వే విద్యుదీకరణను సాధించామని చెప్పారు. పార్లమెంటుతో పాటు రాష్ట శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ అమలుకు అన్ని రాజకీయ పార్టీలు

0: ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ అంశాన్ని రాజకీయ వివాదంగా మార్చకుండా ముందుకు సాగాలని కోరారు. మహిళలకు గౌరవం ఇవ్వడంతో పాటు లోక్సభ, రాష్ట శాసనసభల్లో మహిళలకు 33% ప్రాతినిధ్యం వీలైనంత త్వరగా కల్పించేలా అన్ని పార్టీలు ముందుకు రావాలని అన్నారు.
1: జల్ద్ సే జల్ద్ హమారీ మాతాఓ బహనోకు 33% విధానసభా ఔర్ లోక్సభా మే ఉన్కో ప్రతినిధిత్వ మిలే. ये भारत की नीति घड़तर के अंदर अपना योगदान दे, समय की मांग है. और मैं सभी राजनीतिक दलों से फिर से आग्रह करता हूं, आइए महिला आरक्षण लागू करके महिला सम्मान में आप भी जुड़िए, लेकिन मेरी माताओं बहनों को हक दीजिए.
0: మీరు విన్న ప్రసంగ భాగంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, మా తల్లులు సోదరిమణులకు 33% విధానసభ లోక్సభలో వారికి ప్రాతినిధ్యం లభించాలి, భారత్ రాజనీతికి సహకారాలు అందించాలి, ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది, ఇప్పుడు నేను అన్ని రాజకీయ పార్టీలకు మరోసారి విజ్ఞాపన చేస్తున్నాను, మహిళా రిజర్వేషన్ అమలు చేసి మహిళల గౌరవానికి మీరు కూడా చేయి కలపండి, నా తల్లులకు సోదరిమణులకు హక్కులు కల్పించండి అని అన్నారు. 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్న క్రమంలో దేశం ఎన్నో సంక్షోభాలను విజయవంతంగా అధిగమించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వనరుల కొరత కారణంగా దేశం ఆగిపోదని, ఆలోచన విధానంలోని పరిమితులే దేశ ప్రగతికి అడ్డంకిగా మారుతాయని ప్రధానమంత్రి అన్నారు. ప్రస్తుతం భారత్ ముడి చమురు కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తుందని, ఇది కూడా ఆలోచన విధానంలోని పరిమితుల ఫలితమేనని పేర్కొన్నారు. రానున్న ఏడాది కాలంలో 1 కోటి మంది యువతకు కృత్రిమ మేధస్సు, ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ శిక్షణ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ది చెందుతున్న ఏఐ రంగంలో భారత యువ నాయకత్వం వహించేలా అవకాశాలు లభిస్తాయని అన్నారు. దేశం ప్రధానంగా 3 అంశాలైన వ్యయం, నాణ్యత, నైపుణ్యముపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: बहुत तेजी से बढ़ रहा है. लाल किले से मैं देश के नौजवानों के लिए घोषणा करना चाहता हूं, हमने तय किया है कि आने वाले 1 वर्ष में 1 करोड़ युवाओं को एआई स्किल के लिए ट्रेनिंग देने का हम काम करेंगे, ताकि हमारा देश का नौजवान एआई की दुनिया में भी नेतृत्व करने का सामर्थ्य.
0: మీరు విన్న ప్రసంగ భాగంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, గత కొన్ని రోజుల క్రితము ఏఐ సమ్మిట్ నిర్వహించాము, ఏఐ తీవ్రంగా విస్తరిస్తోంది, ఎర్రకోట నుంచి దేశ నవ యువకుల కొరకు ప్రకటన చేస్తున్నాను, రానున్న 1 సంవత్సర కాలంలో 1 కోటి మందికి ఏఐ స్కిల్కు సంబంధించి శిక్షణ ఇవ్వడానికి పనిచేయడానికి నిర్ణయించామని, ఏఐ రంగంలో మన యువత సామర్థ్య ప్రదర్శనకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. 5 నుంచి 15 ఏళ్ల వయస్సు గల చిన్నారుల్లో క్రీడా ప్రతిభను గుర్తించేందుకు గ్రామాలు, నగరాలు, పాఠశాలల్లో ప్రతిభ అన్వేషణ కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ అందించడం ద్వారా దేశానికి మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. భారత్కు స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా ప్రపంచ నాయకులు, విదేశీ కార్యాలయాలు శుభాకాంక్షలు తెలిపాయి. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత్ అమెరికాల మధ్య బలపడుతున్న సంబంధాల గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇజ్రాయెల్ రాయబారి రూబెన్ అజార్, అర్జెంటీన్ రాయబారి మారియానో కౌసినో, శ్రీలంక హైకమిషనర్ మహాషిని కోలాన్నే, నేపాల్ రాయబార కార్యాలయము, ఫ్రెంచ్ రాయబార కార్యాలయము, ఆస్ట్రేలియా డిప్యూటీ కమిషనర్, కెనడా హైకమిషన్ కూడా శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుల్ మ్యాక్రాన్, మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ మొయిజ్తో సహా ప్రపంచ నాయకులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. నేపాల్ ప్రధాని బాలేంద్ర షాకు శుభాకాంక్షలకు స్పందిస్తూ, ఇరు దేశాల ప్రజల పరస్పర సమృద్ది, సంక్షేమం కోసం భారత నేపాల్ మధ్య దశాబ్దాల కాలం నాటి నాగరికత సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నామని మోదీ పేర్కొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు న్యూఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులు తమ నివాసాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వారిలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఉన్నారు. అలాగే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఉన్నారు. ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున 7

6.7 తీవ్రతతో సంభవించిన భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భూకంపం కారణంగా భవనాలు కూలిపోవడము, కొండచిరలు విరిగిపోవడంతో పాటు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 6 గాయపడగా 2 గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. భారత వాతావరణ శాఖ ఐఎండీ ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాలతో పాటు ఛత్తీస్గఢ్, తూర్పు రాజస్థాన్, గంగా, పశ్చిమ బెంగాల్, గుజరాత్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడక్, మహారాష్ట, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో పగటిపూట మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది.

0: మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. పార్లమెంటుతో పాటు రాష్ట శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ అమలుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున సంభవించిన తీవ్ర భూకంపంలో 20 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం విందాం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
2: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
3: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
4: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
3: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
4: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
3: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय,
5: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో సుగంధ పంటల సాగు మరియు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి ఈ అంశం గురించి స్టూడియోస్ లో వైద్య సుగంధ మొక్కల పరిశోధన స్థానం శాస్త్రవేత్త వి కృష్ణవేణి గారు ఉన్నారు. నమస్కారం మేడం.
6: నమస్కారం అండి.
5: సుగంధ పంటలు అంటే ఏమిటి?
6: సుగంధ వాసన కలిగిన ఆకులు, గడ్డి, పువ్వులు, కాండం లేదా వేర్ల నుండి ఆవిరి స్వేదన పద్ధతి అంటే స్టీమ్ డిస్టిలేషన్ ద్వారా సుగంధ నూనెలు అనగా ఎసెన్షియల్ ఆయిల్స్ పొందే పంటలను సుగంధ పంటలు అంటారు.
5: మరి ముఖ్యంగా తెలంగాణలో సాగు చేయదగిన సుగంధ పంటలు ఏవి?
6: ఉదాహరణకు లెమన్ గ్రాస్, సిట్రోనెల్లా, పామరోజా, తులసి, మింట్, జిరానియం మొదలైనవి.
5: సుగంధ పంటల సాగు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయి?
6: వీటి నూనెలు ఔషధాలు, సబ్బులు, సుగంధ ద్రవ్యాలు, అగరబత్తులు, కాస్మెటిక్స్ మరియు ఆహార పరిశ్రమలో ఉపయోగిస్తారు.
5: లెమన్ గ్రాస్ కు అనుకూలమైన నేల మరియు వాతావరణం ఎలా ఉండాలి?
6: సుగంధ పంటలు అవేనండి, లెమన్ గ్రాస్, సిట్రోనెల్లా, పామరోజా, తులసి రకాలు, పుదీనా రకాలు, వెట్టివేరు, జెరానియం, పచౌలి, రోజ్మేరీ మొదలైనవి. ఎకరాకు అధిక ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. సంవత్సరానికి అనేక కోతలు తీసుకోవచ్చు. పశువులు సాధారణంగా మేయవు, ఎండలను కొంతవరకు తట్టుకుంటాయి. నూనె రూపంలో నిల్వ ఉంచడం వలన ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. విలువ ఆధారిత పద్ధతుల ద్వారా అదనపు లాభం పొందవచ్చు. మంచినీరు వసతి కలిగిన ఎర్ర నేలలు, ఇసుక నేలలు అనుకూలం. నీరు అనేది నిల్వ ఉండకూడదు. 20-35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మరియు 700-1200 మిల్లీమీటర్ వర్షపాతం అనేది అనుకూలము.
5: లెమన్ గ్రాస్ నాటే సమయం మరియు దూరం ఎంత ఉంటే బాగుంటుంది?
6: సమయం అనేది వర్షాకాల ప్రారంభంలో అంటే జూన్, జూలై, ఆగస్ట్ మాసాలు ఉత్తమమైన సమయం. సాధారణంగా 45x45 సెంటీమీటర్లు లేదా 60x45 సెంటీమీటర్ల దూరంలో నాటుతారు. ఎకరాకు సుమారు 12,000 నుంచి 15,000 నాట్లు అంటే పిలకలు అవసరం అవుతాయి.
5: లెమన్ గ్రాస్ లో ఎరువుల నిర్వహణ ఎలా చేస్తే బాగుంటుందంటారు?
6: భూమి సిద్ధం చేసుకునే సమయంలో ఎకరాకు 4 నుండి 5 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. సిఫార్సు చేసిన ఆఖరి దుక్కిలో 4 టన్నుల పశువుల ఎరువు, 40 కిలోల యూరియా, 100 కిలోల సూపర్ ఫాస్ఫేట్ 2 దఫాలుగా వేసుకోవాలి. ఇది లెమన్ గ్రాస్ కు సంబంధించి.
5: లెమన్ గ్రాస్ లో నీటి యాజమాన్యం ఏ విధంగా చేయాలి, ఎలా చేస్తే చక్కటి ఫలితాలు వస్తాయి?
6: నాటిన వెంటనే నీరు పెట్టుకోవాలి. మొక్కలు బాగా పాతుకుపోయే వరకు వారానికి ఒకసారి నీరు అవసరమవుతాయి. తరువాత వాతావరణం బట్టి 10-15 రోజుల వ్యవధిలో నీరు ఇచ్చుకోవాలి. నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి.
5: లెమన్ గ్రాస్ కు మొదటి కోత ఎప్పుడు తీసుకోవాలి?
6: పంట కోత అనేది నాటిన 4 నుండి 5 నెలల తరువాత మొదటి కోత వస్తుంది. తరువాత ప్రతి 60-75 రోజులకు ఒకసారి కోత తీసుకోవచ్చు. సరైన నిర్వహణలో సంవత్సరానికి 4-6 కోతలు సాధ్యమవుతాయి.
5: లెమన్ గ్రాస్ లో నూనె దిగుబడి ఎంత వస్తుంది?
6: సాగు

0: నిర్వహణ బట్టి ఎకరాకు సంవత్సరానికి సుమారు 10 నుండి 12 టన్నుల పచ్చిగడ్డి మరియు 50 నుండి 60 కిలోల సుగంధ తైలం లభిస్తుంది.
1: సిట్రోనెల్లా సాగు ప్రత్యేకత ఏమిటి?
0: సిట్రోనెల్లా నూనెలో సిట్రోనెల్లాల్ జిరానియాల్ వంటి సంయోగాలు అధికంగా ఉంటాయి. దోమ నివారణ ఉత్పత్తులు, అగరబత్తులు, సబ్బులు, గది సుగంధ ద్రవ్యాలు అంటే రూమ్ ఫ్రెషనర్స్ తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు.
1: పాల్మారోసా నూనెకు మార్కెట్లో ఎందుకు ఎక్కువ డిమాండ్ ఉంది? దాని యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుంది?
0: పామరోజా నూనెలో జెరానియాల్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది అధిక నాణ్యత గల సువాసన కలిగి ఉండడంతో పరిమళ ద్రవ్యాలు, కాస్మెటిక్స్, చర్మ సంరక్షణ ఉత్పత్తుల తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు.
1: తులసి సాగు ద్వారా రైతులకు ఎలాంటి ఆదాయం లభిస్తుంది?
0: తులసి ఆకులు, పొడి ఆకులు, తులసి టీ, తులసి యొక్క నూనె రూపాల్లో అమ్ముకోవచ్చు. ఔషధ మరియు ఆయుర్వేద పరిశ్రమలో మంచి డిమాండ్ ఉండటం వల్ల చిన్న రైతులకు కూడా అనుకూలమైన పంట. కోసిన గడ్డి లేదా ఆకులను చిన్న ముక్కలుగా చేసి డిస్టిలేషన్ యూనిట్లో ఉంచుతారు. ఆవిరి పంపి నూనెను విడుదల చేస్తారు. ఆవిరి చల్లబడిన తరువాత నీరు మరియు నూనె వేరుపరచాలి. పైభాగంలో తేలే నూనెను సేకరించుకోవాలి. పచ్చిగడ్డి త్వరగా నాణ్యత కోల్పోతుంది. క్షేత్రానికి సమీపంలో డిస్టిలేషన్ యూనిట్ ఉంటే రవాణా ఖర్చు తగ్గుతుంది, నూనె నాణ్యత మెరుగుపడుతుంది మరియు రైతులు నేరుగా నూనె విక్రయించి ఎక్కువ ధర పొందగలరు.

0: మేడం. సుగంధ నూనెను ఎలా తయారు చేస్తే బాగుంటుంది మేడం?
1: నాణ్యతకు సంబంధించిన అంశాలను చూసుకున్నట్లయితే సరైన కోత దశ, డిస్టిలేషన్ కు తీసుకునే సమయం మరియు డిస్టిలేషన్ వ్యవధి ఎంతసేపు చేస్తున్నామనేది మరియు నీటి నాణ్యత చూసుకోవాలి. తైలమును నిల్వ చేసుకునే పాత్రలు మరియు తేమ శాతం చూసుకున్నట్లయితే నాణ్యత అనేది చాలా బాగుంటుంది.
0: సుగంధ నూనె నిల్వ ఎలా చేసుకుంటే బాగుంటుంది?
1: నూనె నిల్వ అనేది స్టెయిన్లెస్ స్టీల్ లేదా అల్యూమినియం పాత్రల్లో నింపి గాలి చొరబడకుండా మూత పెట్టుకోవాలి. చల్లని, పొడి మరియు చీకటి ప్రదేశాల్లో నిల్వ చేసుకోవాలి. ప్లాస్టిక్ పాత్రల్లో ఎక్కువ రోజులు నిల్వ చేయడం మంచిది కాదు.
0: సుగంధ పంటలలో ప్రధాన కలుపు నిర్వహణ ఎలా చేయాలి?
1: నాటిన మొదటి 60 రోజులు 2 సార్లు కలుపు తీసుకోవాలి. తరువాత మొక్కలు విస్తరించి నేలను కప్పివేస్తాయి. మల్చింగ్ చేయడం వల్ల కూడా కలుపు తగ్గి తేమ నిల్వ ఉంటుంది.
0: సుగంధ పంటలలో సాధారణంగా వచ్చే తెగుళ్ళు?
1: సాధారణంగా తెగులు తక్కువగా ఉంటాయి. ఆకుమచ్చ తెగుళ్లు, వేరుకుళ్ళు, దోమల నుండి సమస్యలు రావచ్చు. నీరు నిల్వ కాకుండా చూడాలి. ఆరోగ్యమైన నాట్లు ఉపయోగించాలి మరియు అవసరమైతే బయోఫర్టిలైజర్స్ పద్ధతులు పాటించాలి.

0: సుగంధ పంటల కోత తర్వాత చేయాల్సిన పనులు ఏమిటి?
1: కోత తరువాత కోసిన పదార్థాన్ని నీడలో ఉంచడం. కలుపు అనేది వెంట వెంటనే తీసుకోవాలి, వెంటనే డిస్టిలేషన్ యూనిట్ కు పంపించుకోవాలి. నూనె వేరు చేసి చక్కగా వడగట్టుకోవాలి. నాణ్యత పరీక్ష చేసి నిల్వ చేసుకోవాలి.
0: సుగంధ పంటల మార్కెటింగ్ లో రైతులు ఎదుర్కొనే సమస్యలు ఏవేవి, అవి ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు?
1: రైతులు ముఖ్యంగా ఎదుర్కొనే సమస్యలంటే ధరల మార్పులు. మార్కెట్లో ధరలు అనేది మారుతుంటాయి. కొనుగోలుదారుల సమాచారం లేకపోవడం మరియు

0: చిన్న పరిమాణంలో ఉత్పత్తి చేసుకోవడం, దీనితో పాటు డిస్టిలేషన్ సదుపాయం దూరంగా ఉండటం, దాంతో పాటు ట్రాన్స్పోర్ట్ అనేది ఖర్చు ఎక్కువగా అవుతుంది, నాణ్యత ప్రమాణాలు తెలియకపోవడం, మధ్యవర్తులపై ఆధారపడడం, ఇవన్నీ జరుగుతుంటాయి.
1: రైతులు మంచి ధర పొందడానికి ఏ ఏ చర్యలు తీసుకోవాలి?
0: మంచి ధర రావడానికి రైతు ఉత్పత్తిదారుల సంస్థ అంటే ఎఫ్పిఓ అందులో చేరాలి. సమూహంగా డిస్టిలేషన్ చేపట్టాలి. డిస్టిలేషన్ యూనిట్ అనేది ఒక సొసైటీకి ఒకటి పెట్టుకుని డిస్టిలేషన్ చేయించుకోవాలి.
1: సుగంధ నూనెలను ఎక్కడ విక్రయించవచ్చు?
0: నేరుగా పరిశ్రమలను విక్రయించాలి మరియు నాణ్యత పరీక్ష అనేది చేయించుకోవాలి. నిల్వ సదుపాయం కల్పించుకోవాలి. మార్కెట్ సమాచారం అనేది ముందుగానే సేకరించుకోవాలి. ఆయుర్వేద కంపెనీలు, పరిమళ ద్రవ్య తయారీ సంస్థలు, కాస్మెటిక్ పరిశ్రమలు, అగరబత్తి తయారీలు, ఔషధ సంస్థలు, ఆన్లైన్ మార్కెట్ వేదికలు, ఎగుమతి అంటే ఎక్స్పోర్ట్ సంస్థలు.
1: సుగంధ పంటల విలువ ఆధారిత ఉత్పత్తులు ఏమిటి? అవి ఏ విధంగా ఉంటాయి?
0: విలువ ఆధారిత ఉత్పత్తులు అంటే ఉదాహరణకు హెర్బల్ టీ, పొడి ఆకులు, ఎరోమా ఆయిల్, రూమ్ ఫ్రెషనర్స్, హెర్బల్ సబ్బులు, హెయిర్ ఆయిల్స్, దోమ నివారణ స్ప్రేస్ మరియు అగరబత్తులు, సువాసన కలిగిన కొవ్వొత్తులు, సుగంధ వాసన కలిగిన ఆకులు, గడ్డి, పువ్వులు, కాండం లేదా వేర్ల నుండి ఆవిరి స్వేదన పద్ధతి అంటే స్టీమ్ డిస్టిలేషన్ ద్వారా సుగంధ నూనెలు అనగా ఎసెన్షియల్ ఆయిల్స్ పొందే పంటలను సుగంధ పంటలు అంటారు. ఉదాహరణకు లెమన్ గ్రాస్, సిట్రోనెల్లా, పామరోజా, తులసి, మింట్, జిరానియం మొదలైనవి. వీటి నూనెలు ఔషధాలు, సబ్బులు, సుగంధ ద్రవ్యాలు, అగరబత్తులు, కాస్మెటిక్స్ మరియు ఆహార పరిశ్రమలో ఉపయోగిస్తారు. సుగంధ పంటలు లెమన్ గ్రాస్, సిట్రోనెల్లా, పామరోజా, తులసి రకాలు, పుదీనా రకాలు, వెట్టివేరు, జెరానియం, పచౌలి, రోజ్మేరీ మొదలైనవి ఎకరాకు అధిక ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. సంవత్సరానికి అనేక కోతలు తీసుకోవచ్చు. పశువులు సాధారణంగా మేయవు. ఎండలను కొంతవరకు తట్టుకుంటాయి. నూనె రూపంలో నిల్వ ఉంచడం వలన ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. విలువ ఆధారిత పద్ధతుల ద్వారా అదనపు లాభం పొందవచ్చు. మంచినీరు వసతి కలిగిన ఎర్ర నేలలు, ఇసుక నేలలు అనుకూలం. నీరు అనేది నిల్వ ఉండకూడదు. 20 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మరియు 700 నుంచి 1200 మిల్లీమీటర్ వర్షపాతం అనేది అనుకూలము. వర్షాకాల ప్రారంభంలో అంటే జూన్, జులై, ఆగస్ట్ మాసాలు ఉత్తమమైన సమయం. సాధారణంగా 45x45 సెంటీమీటర్లు లేదా 60x45 సెంటీమీటర్ల దూరంలో నాటుతారు. ఎకరాకు సుమారు 12,000 నుంచి 15,000 నాట్లు అంటే పిలకలు అవసరం అవుతాయి. భూమి సిద్ధం చేసుకునే సమయంలో ఎకరాకు 4 నుండి 5 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. సిఫార్సు చేసిన ఆఖరి దుక్కిలో 4 టన్నుల పశువుల ఎరువు, 40 కిలోల యూరియా, 100 కిలోల సూపర్ ఫాస్ఫేట్ మరియు 40 కిలోల యూరియా అని 2 దఫాలుగా వేసుకోవాలి. ఇది లెమన్ గ్రాస్ కు సంబంధించి. నాటిన వెంటనే నీరు పెట్టుకోవాలి. మొక్కలు బాగా పాతుకుపోయే వరకు వారానికి ఒకసారి నీరు అవసరమవుతాయి. తరువాత వాతావరణం బట్టి 10 నుండి 15 రోజుల వ్యవధిలో నీరు ఇచ్చుకోవాలి. నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. పంట కోత అనేది నాటిన 4 నుండి 5 నెలల తరువాత మొదటి కోత వస్తుంది. తరువాత ప్రతి 60 నుండి 75 రోజులకు ఒకసారి కోత తీసుకోవచ్చు. సరైన నిర్వహణలో సంవత్సరానికి 4 నుండి 6 కోతలు సాధ్యమవుతాయి. సాగు నిర్వహణ బట్టి ఎకరాకు సంవత్సరానికి సుమారు 10 నుండి 12 టన్నుల పచ్చిగడ్డి మరియు 50 నుండి 60 కిలోల సుగంధ తైలం లభిస్తుంది. సిట్రోనెల్లా నూనెలో సిట్రోనెల్లాల్, జిరానియాల్ వంటి సంయోగాలు అధికంగా ఉంటాయి. దోమ నివారణ ఉత్పత్తులు, అగరబత్తులు, సబ్బులు, గది సుగంధ ద్రవ్యాలు అంటే రూమ్ ఫ్రెషనర్స్ తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు. పామరోజా నూనెలో జెరానియాల్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది అధిక నాణ్యత గల సువాసన కలిగి ఉండడంతో పరిమళ ద్రవ్యాలు, కాస్మెటిక్స్, చర్మ సంరక్షణ ఉత్పత్తుల తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు. తులసి ఆకులు, పొడి ఆకులు, తులసి టీ, తులసి యొక్క నూనె రూపాల్లో అమ్ముకోవచ్చు. ఔషధ మరియు ఆయుర్వేద పరిశ్రమలో మంచి డిమాండ్ ఉండటం వల్ల చిన్న రైతులకు కూడా అనుకూలమైన పంట. కోసిన గడ్డి లేదా ఆకులను చిన్న ముక్కలుగా చేసి డిస్టిలేషన్ యూనిట్ లో ఉంచుతారు. ఆవిరి పంపి నూనెను విడుదల చేస్తారు. ఆవిరి చల్లబడిన తరువాత నీరు మరియు నూనె వేరుపరచాలి. పైభాగంలో తేలే నూనెను సేకరించుకోవాలి. పచ్చిగడ్డి త్వరగా నాణ్యత కోల్పోతుంది. క్షేత్రానికి సమీపంలో డిస్టిలేషన్ యూనిట్ ఉంటే రవాణా ఖర్చు తగ్గుతుంది, నూనె నాణ్యత మెరుగుపడుతుంది మరియు రైతులు నేరుగా నూనె విక్రయించి ఎక్కువ ధర పొందగలరు. నాణ్యతకు సంబంధించిన అంశాలను చూసుకున్నట్లయితే సరైన కోత దశ, డిస్టిలేషన్ కు తీసుకునే సమయం మరియు డిస్టిలేషన్ వ్యవధి

ఎంతసేపు చేస్తున్నామనేది, మరియు నీటి నాణ్యత చూసుకోవాలి. తైలమును నిల్వ చేసుకునే పాత్రలు మరియు తేమ శాతం చూసుకున్నట్లయితే నాణ్యత అనేది చాలా బాగుంటుంది. నూనె నిల్వ అనేది స్టెయిన్లెస్ స్టీల్ లేదా అల్యూమినియం పాత్రల్లో నింపి గాలి చొరబడకుండా మూత పెట్టుకోవాలి. చల్లని, పొడి మరియు చీకటి ప్రదేశాల్లో నిల్వ చేసుకోవాలి. ప్లాస్టిక్ పాత్రల్లో ఎక్కువ రోజులు నిల్వ చేయడం మంచిది కాదు. నాటిన మొదటి 60 రోజులు 2 సార్లు కలుపు తీసుకోవాలి. తరువాత మొక్కలు విస్తరించి నేలను కప్పివేస్తాయి. మల్చింగ్ చేయడం వల్ల కూడా కలుపు తగ్గి తేమ నిల్వ ఉంటుంది. సాధారణంగా తెగులు తక్కువగా ఉంటాయి. ఆకుమచ్చ తెగుళ్లు, వేరుకుళ్ళు, దోమల నుండి సమస్యలు రావచ్చు. నీరు నిల్వ కాకుండా చూడాలి. ఆరోగ్యమైన నాట్లు ఉపయోగించాలి మరియు అవసరమైతే బయోఫర్టిలైజర్స్ పద్ధతులు పాటించాలి. ఔషధ, ఆయుర్వేద, కాస్మెటిక్ మరియు సహజ ఉత్పత్తుల వినియోగం వేగంగా పెరుగుతుంది. కోవిడ్ అనంతరం ఔషధ, ఆయుర్వేద, కాస్మెటిక్స్ మరియు సహజ ఉత్పత్తుల వినియోగం అనేది వేగంగా పెరుగుతుంది. నీటి కొరత పరిస్థితుల్లో కూడా సాగు చేయగల పంటలపై ఆసక్తి పెరుగుతుంది. కాబట్టి డిస్టిలేషన్, విలువ ఆధారిత ఉత్పత్తులు తెలంగాణలో సుగంధ పంటల సాగుకు మంచి భవిష్యత్తు

0: ఎఫ్పిఓ ద్వారా సుగంధ పంటల మార్కెటింగ్ ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయి?
1: ఈ ఎఫ్పిఓస్ వల్ల పెద్ద పరిమాణంలో ఉత్పత్తి సేకరిస్తారు. డిస్టిలేషన్ యూనిట్ అనేది సామూహికంగా వినియోగిస్తారు. దీనితో పాటు రవాణా ఖర్చు తగ్గుతుంది. పరిశ్రమలో నేరుగా ఒప్పందాలు కుదురుతాయి. బ్యాంకు రుణాలు మరియు ప్రభుత్వ పథకాల సౌలభ్యం అనేది ఉంటుంది.
0: తెలంగాణలో సుగంధ పంటల భవిష్యత్తు ఎలా ఉంది?
1: కోవిడ్ అనంతరం ఔషధ, ఆయుర్వేద, కాస్మెటిక్స్ మరియు సహజ ఉత్పత్తుల వినియోగం అనేది వేగంగా పెరుగుతుంది. నీటి కొరత పరిస్థితుల్లో కూడా సాగు చేయగల పంటలపై ఆసక్తి పెరుగుతుంది. కాబట్టి డిస్టిలేషన్ విలువ ఆధారిత ఉత్పత్తులు తెలంగాణలో సుగంధ పంటల సాగుకు మంచి భవిష్యత్తు ఉంది.
0: సుగంధ పంటల సాగు మరియు మార్కెటింగ్ ఈ అంశం గురించి రైతు సోదరులకు వివరంగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు మేడం.
1: ధన్యవాదాలు.
2: अरे अरे अरे अरे क्या कर रहा है इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
3: उतला बोल रहे
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
3: मतलब
2: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग भी पहली वाली बात कहाँ
3: पर हम तो सब यही डाले हैं
2: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से
4: आकाशवाणी कोत्तगूडेम केंद्रम

కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా సెవెంత్ సెన్స్ చిత్రం నుంచి కార్తిక్, విజయ్ ప్రకాష్, శాలిని పాడిన పాట వింటారు. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, ఇళ్లందు బాలాజీ నగర్ నుంచి మోకళ్ళ సర్వయ్య, లక్ష్మీ నరసమ్మ ప్రసాద్, చంద్రశేఖర్, శ్రీనివాసరావు, కన్నపాసి, చిన్నపాసి, షాకీర్, అక్కురు ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇంకా ఇదే పాటను వినిపించమంటూ నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుంచి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోరికపై సెవెంత్ సెన్స్ చిత్రంలోని ఈ పాట

0: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: శ్రోతలు 100.1 మెగాహెడ్స్పై కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రం నుంచి సిడ్ శ్రీరామ్ పాడిన పాటను వినిపించమంటూ ఇల్లందు బాటన్వీడ్ బస్తీ నుంచి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, చాపెల్

ಇದು ಭಾನುರಾಜ್, ಮೀನಾ ಕುಮಾರಿ, ರಾಜ್ವಿಕ, ಅಮಿತ್ ಖನ್ನಾ, ರಾಹುಲ್ ಖನ್ನಾ, ರಾಧಾಪಾಸಿ, ಭವಪಾಸಿ, ರೋಹಿತ್ ರೋಶ್ನಿ, ಉಮಾ ಪಾರ್ವತಿಬಾಯಿ, ಚೋಟಪುರನ್ ಪಾಸಿ, ಶಾಕಿರ್, ಶಹಜಾದಿ, ಪ್ರವೀಣ್, ಸುಂದರ್ ರಾಜ್, ಇಂದ್ರಪಾಸಿ, జగన్మాత ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇంకా ఇదే పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఇఫ్కో వారి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కొలరీస్ కలాసి బస్సు నుంచి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, ప్రియ, కళ్యాణ చక్రవర్తి యాదవ్, అనూష, మారపల్లి కుమారస్వామి, సరోజ, జాడి పెంటయ్య, సూరజ్ బలి, దూడం ఉమాశంకర్, రజిత, జుగల్ కిషోర్ కండిల్వాల్, మురళీధర్ బోతాడ, సంగం రాములు, గట్టికల్లు శ్రీనివాస్ యాదవ్, కవిత ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇంకా ఇదే పాటను వినిపించమంటూ అశ్వాపురం మండలం గోపాలపురం గ్రామం నుంచి నెమలికొండ పెద్ద నాగాచారి, రత్నం, సతీష్, సుజాత, వీరబ్రహ్మాచారి, మహేశ్వరి, వెంకటరెడ్డి, జ్యోతి, భార్గవాచారి, ప్రవీణ్చారి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట కార్తీక్, శ్వేత మోహన్ పాడిన పాట చిత్రం 180.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?

0: మీ స్నేహితులను ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
1: 9989679076
0: మరొక నెంబర్
2: 100.1 మెగాహెర్ట్స్ పై కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత బాహుబలి చిత్రం నుంచి కార్తిక్ దామినిల యుగుల గీతాన్ని వినిపించమంటూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లందో 14 నంబర్ బస్తీ నుంచి భారతిలాల్ పరదేశి, భారతిబాయి, జ్యోతిబాయి, అంజలి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వీరంతా కోరుతున్నారో ఇంకా ఏదే పాటను వినిపించమంటూ, భద్రాచలం గన్నవరం నుంచి సురేష్, మారేష్, మహేష్, మల్లేష్, షరీఫ్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు మీరు 8:30 వినవచ్చు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తుంది. ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఈరోజు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోట నుంచి 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నేతృత్వం వహించారు. మొదటిసారిగా ఎర్రకోట వద్ద వందేమాతర గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రధానమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ఎర్రకోట నుంచి వందేమాతర గీతం మారుమోగుతోందని అన్నారు. 2014 నుంచి భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేసిందని, ఇది భారతీయ వ్యాపారాలు ఎగుమతిదారులకు అపారమైన అవకాశాలను సృష్టించిందని అన్నారు. సప్తధార అనే 7 శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. గత 5 నుంచి 7 దశాబ్దాల్లో సాధించలేని వాటన్నింటినీ రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల్లో దేశం సాధిస్తుందని చెప్పారు. సప్తధార దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తుందని, కొత్త లక్ష్యాలను అధిగమించడానికి మరింత శక్తివంతం చేస్తుందని అన్నారు. సప్తధార మొదటిది శక్తి తయారీ రంగము, రెండవది వ్యవసాయము, ఆహార ఉత్పత్తి, మూడవది సాంకేతికత ఆవిష్కరణ, నాలుగవది గతిశక్తి, ఐదవది రక్షణ సామర్థ్యాలు, ఆరవది హరిత నీలి ఆర్థిక వ్యవస్థ. సప్తధారలోని 7వ ప్రవాహం భారత సాఫ్ట్ పవర్ అని ఆయన చెప్పారు.
1: ఆజ్ లాల్ కిలే కి ప్రాచీర్ సే మై దేశ్ కే సామ్నే శక్తి కి సప్త ధారా కా ఆవాహన్ కర్తా హూ. ఆనే వాలే 5-7 సాల్ మే జో పిచ్లే 5-7 దశక్ మే నహీ హువా వో సప్త ధారా కే సామర్థ్య సే శక్తి సే హమ్ దేశ్ కో నయీ ఊంచాయీ నయీ గతి దేంగే ఔర్ నయే లక్ష్యో కో పార్ కర్నే వాలా సామర్థ్య దేంగే.
0: గత 12 ఏళ్లలో రక్షణ రంగ ఉత్పత్తి దాదాపు 4 రెట్లు, ఖాదీ గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తి దాదాపు 5 రెట్లు, ఎలక్ట్రానిక్ తయారీ దాదాపు 7 రెట్లు, ఆధునిక రైల్వే కోచ్ల తయారీ 21 రెట్లు, మొబైల్ ఫోన్ల తయారీ 33 రెట్లు పెరిగిందని ప్రధానమంత్రి చెప్పారు. సామాన్యుల సంక్షేమం, వారికి సౌకర్యాల కల్పన విషయంలో తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని అన్నారు.
1: करीब 7 गुना बढ़ा, आधुनिक रेलवे कोच का निर्माण 21 गुना बढ़ा, मोबाइल फोन उत्पादन 33 गुना बढ़ा, आधुनिक युग को देकर के भी डिजिटल और इनोवेशन की दुनिया में भी हमने अपना परचम लहराया.
0: పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల కోసం వివిధ పబ్లిక్ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ ను అందించనున్నట్లు మోదీ ప్రకటించారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడంలో ఇది ఒక విప్లవాత్మక మార్పు అని అన్నారు. కోచింగ్ తరగతుల కోసం మధ్యతరగతి కుటుంబాలు ఖర్చు చేసే 1000 కోట్ల రూపాయలను ఇది ఆదా చేస్తుందని మోదీ తెలిపారు.
1: విభిన్న పరీక్షకి ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ హమ్నే కర్నే కా నిర్ణయ కియా హై. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హై, హమారే పాస్ ఉత్తమ్ టాలెంట్ హై, టీచర్స్ హై, ఉన్ సంసాధనో కో జోడ్ కర్కే హమ్ దేశ్ కే నౌజవానో కో ఫ్రీ కోచింగ్ దేనే కా ఏక్ పూరా నెట్వర్క్ హమ్ ఖడా కర్నే వాలే హై.
0: ఎనభైవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లోక్ భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా వికసిత భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధులు, సైనికుల త్యాగాలను స్మరిస్తూ దేశాభివృద్దిలో తెలంగాణ కీలక గ్రోత్ ఇంజనగా మారిందని కొనియాడారు. టీబీ, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రజాఉద్యమం అవసరమని పేర్కొంటూ ఆరోగ్యకరమైన ఆత్మనిర్భరమైన తెలంగాణ సాధనకు సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.
2: हमारा देश विकसित भारत के महान संकल्प को सिद्ध करने की दिशा में अत्यंत आत्मविश्वास के साथ आगे बढ़ रहा है. इस राष्ट्रीय विकास यात्रा में हमारा तेलंगाना एक महत्वपूर्ण ग्रोथ इंजन बनकर के उभरा है. हमारी राजधानी हैदराबाद आज भारत के एक प्रमुख ग्रोथ सेंटर, प्रावीण्य ग्रोथ सेंटर के रूप में मजबूती से स्थापित हो चुका है.
0: తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. హైకోర్టు ఆవరణలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణకు ముందు ఆయన ప్రత్యేక పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, లాయర్లు కోర్టు ఉన్నతాధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగంలో రాజ్యాంగ విలువలను, న్యాయ వ్యవస్థ సాధించిన పురోగతిని ప్రధాన న్యాయమూర్తి వివరించారు. గడిచిన ఏడాదిలో తెలంగాణ హైకోర్టులో దాదాపు 88.5%

0: ప్రభుత్వానికి పైగా కేసులను పరిష్కరించి రికార్డు సాధించామన్నారు.
1: As an organ of the state, we can say that the members of state judiciary have been working sincerely towards rendering quality justice and reduction of tendency of cases despite several constraints. During last year, the institution of cases were 90,357, while 80,020 were disposed of in the High Court, that is approximately 88.56% of disposal. The collective effort of the bench and the bar can only ensure qualitative and speedy disposal of cases.
0: ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పెరేడ్ గ్రౌండ్ లో సైనిక స్మారక స్థూపం వద్ద యుద్ద వీరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. హైదరాబాద్ లోని గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోల్కొండ కోటపై జాతీయ పతాకావిష్కరణ చేశారు. తొలిసారి వందేమాతరం గీతాలపన చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గాంధీజీ అహింసా మార్గంలో సాధించిన మన స్వాతంత్ర్య పోరాటం ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేకమైనదని, నెహ్రూ దేశాభివృద్ధికి బలమైన పునాదులు వేశారని గుర్తు చేసుకున్నారు.
2: ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలదొక్కుకోవడానికి తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ బలమైన పునాదులు వేశారు. దేశ ఆధునిక భారతావనిగా అవతరించడానికి అవసరమైన ప్రణాళికలు రచించి దార్శనికతను ప్రదర్శించారు. ఆయన ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను మనం ఈ రోజు ఆధునిక దేవాలయాలుగా పిలుచుకుంటున్నాం.
0: ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 32 నెలల్లో విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తూ దెబ్బతిన్న వ్యవస్థలను గాడిలో పెట్టామని తెలిపారు. మానవీయ కోణంలో సంక్షేమాన్ని అందిస్తుండడం వల్లే రాష్ట్ర తలసరి ఆదాయం దేశ సగటు కంటే 91% అధికంగా ఉందన్నారు. రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.
2: రైతుల కష్టాన్ని తీర్చి వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఆలోచనతో ప్రజాప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేసి 25 లక్షలకు పైగా రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేశాం. రైతు భరోసా కింద 36,000 కోట్లకు పైగా పెట్టుబడి సహాయాన్ని రైతులకు అందించాం.
0: దేశ 80వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు స్పీకర్తో పాటు శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి, మహాత్మాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు శాసనసభ్యులు, మండలి సభ్యులు, కౌన్సిల్ సెక్రటరీ డాక్టర్ వి నరసింహాచార్యులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గాంధీభవన్లో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ యువత దేశ చరిత్రను అధ్యయనం చేసి ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రశ్నించే హక్కు ఉన్నప్పుడే నిజమైన స్వాతంత్ర్యమని, సోషల్ మీడియా దుష్ప్రచారం నమ్మకుండా వాస్తవాలు తెలుసుకోవాలని సూచిస్తూ తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని కొనియాడారు. రాష్టాభివృద్దికి కేంద్రం ఇస్తున్న నిధులను, చేపట్టిన ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ దేశభక్తి, జాతీయ భావనలతో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 26 మంది సిబ్బందిని సత్కరించి 5 లక్షల రూపాయల విలువగల హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను అందజేశారు. విభిన్న భాషలు, సంస్కృతులు ఉన్నప్పటికీ భారతీయులమనే భావనే మనల్ని నడిపిస్తుందన్నారు. 150 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో 8 దశాబ్దాలైనా సమరయోధులు ఆశించిన అభివృద్ది జరగలేదని, నేటికి అనేక గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేక సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడటం బాధాకరమని పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఎఫ్టీసీసీఐలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సంస్థ అధ్యక్షుడు కెకే మహేశ్వరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2047 నాటికి భారత్ను $30 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంలో ఎఫ్టీసీసీఐ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పరిశ్రమలు, ప్రభుత్వ విధాన రూపకర్తల మధ్య తమ సంస్థ వారధిలా పనిచేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గ్రామ గ్రామాన 80వ స్వాతంత్ర దినోత్సవం

0: వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణాలతో పాటు అన్ని మండలాల్లోని గ్రామాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్న ఆయన జిల్లాలో అమలవుతున్న రైతు భరోసా, రుణమాఫీ, ఉచిత విద్యుత్తు, మహాలక్ష్మి, ఉచిత ప్రయాణం వంటి సంక్షేమ పథకాలు, సీతారామ ఎత్తిపోతల, విద్య వైద్య రంగాల్లో మౌలిక వసతుల అభివృద్ది పురోగతిని వివరించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై మా ఖమ్మం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి ఫణికుమార్ మరికొన్ని వివరాలు అందిస్తారు.
1: ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 80వ భారత స్వతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఖమ్మంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొని పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అలాగే జిల్లాలో చేపడుతున్నటువంటి వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పతాకాన్ని ఆవిష్కరించారు.
2: ఇకపై గురుకులాల్లో ఆహార నాణ్యతపై ఎలాంటి రాజీ ఉండదు. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థుల కోసం పౌష్టిక అల్పాహార బ్రేక్ఫాస్ట్ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాం. ఆకలితో ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ పథకం వారి ఆరోగ్యం, ఏకాగ్రత, విద్యా ప్రతిభను మరింత మెరుగుపరుస్తుందని ప్రభుత్వం విశ్వసిస్తుంది. రైతులకు ఏర్పడే విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం వినూత్నంగా మన ప్రభుత్వం పొలంబాట కార్యక్రమం చేపట్టింది. విద్యుత్ సిబ్బంది రైతుల వద్దకు వెళ్లి విద్యుత్ సరఫరా ఏ విధంగా జరుగుతుందో పరిశీలించి ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే పరిష్కరిస్తున్నాం. పీఎం కుసుమ్ కింద 1795 మెగావాట్ల సామర్థ్యానికి ఒప్పందాలు పూర్తయ్యాయి. అలాగే 379 ప్రభుత్వ పాఠశాలల్లో 1768 కిలోవాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తూ స్వచ్ఛమైన విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాం.
0: ఎనభైవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ నల్లగొండ పోరాటాల వారసత్వాన్ని కొనియాడారు. జిల్లా సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా రైతు భరోసా, రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, ఉచిత విద్యుత్తు, సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రగతిని వివరిస్తూ ప్రసంగించారు. అనేక మంది త్యాగాల ఫలితంగా సిద్ధించిన స్వాతంత్ర్య ఫలాలు పేదలకు అందినప్పుడే స్వాతంత్ర్యం సార్థకమవుతుందని అన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి పోలీసు పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన జిల్లా స్థాయి వేడుకల్లో ప్రభుత్వ విప్ చింతకొండ విజయరమణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు పెంచే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్ తెలిపారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.5 లక్షల మంది అర్హులకు కొత్తగా సామాజిక భద్రతా పింఛన్లు అందించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. పెద్దపల్లి జిల్లాలో 30,909 కొత్త రేషన్ కార్డులు, 1,53,582 మంది రైతులకు 161.38 కోట్ల రూపాయల రైతు భరోసా కింద ఇచ్చామని చెప్పారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట ఎస్సీ ఎస్టీ వికలాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధులను సన్మానించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలపై మా కరీంనగర్ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి సంపత్ కుమార్ మరిన్ని వివరాలు అందిస్తారు.
3: కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ ఉద్యోగులను, అధికారులను, వారి సిబ్బందికి ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ,
4: మహాలక్ష్మి పథకంలో భాగంగా డిసెంబర్ 9, 2023 ప్రారంభించినటువంటి మహిళా ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని జిల్లాలో మహిళలు, బాలికలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 8,03,00,000 ప్రయాణాలు చేసి తద్వారా 365,31,00,000 రూపాయలు లబ్ధి పొందారు. పౌర సరఫరా శాఖ ద్వారా మన జిల్లాలో ఇప్పటి వరకు 1,58,000 లబ్ధిదారులకు 9,23,000

0: 755 గ్యాస్ సిలిండర్లను 500 రూపాయలకి సరఫరా చేయడం జరిగింది. రైతు భరోసా పథకం ద్వారా వానాకాలం పంటకు గాను 1,92,628 మంది రైతులకు సుమారు 206,22,00,000 రూపాయలను జమ చేయడం జరిగింది. సన్న రకం ధాన్యాన్ని విక్రయించినటువంటి 28,659 మంది రైతులకు 71,17,00,000 రూపాయలు బోనస్ జమ చేయడం జరిగింది.
1: రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు అన్ని మండలాల్లోని గ్రామాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మహేష్ బి గీతే లు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. పోలీసు పరేడ్ గ్రౌండ్లో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేసి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ప్రజాప్రభుత్వంలో వికారాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను ఈ సందర్భంగా స్పీకర్ వివరించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సిద్దిపేటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ జిల్లాలో జరుగుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, సాగునీటి ప్రాజెక్టులు, ఉపాధి అవకాశాల కల్పనలో ప్రభుత్వం నిబద్దతతో పనిచేస్తోందని, సిద్దిపేటను మరింత అభివృద్ది పథంలో ముందుకు తీసుకువెళ్తామని ఆయన స్పష్టం చేశారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్, ఐడీఓసీ కార్యాలయము, కలెక్టర్ క్యాంపు కార్యాలయము, జిల్లా పరిషత్ కార్యాలయాల వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయా ప్రాంగణాల్లో పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ములుగు జిల్లా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్ట అడవుల్లో ఉన్న పామునూరు ఆదివాసీ గ్రామంలో తొలిసారిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ అనంతరం కర్రెగుట్ట ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెలకొనడంతో గ్రామస్తులు తొలిసారిగా సిఆర్పీఎఫ్ 39 బెటాలియన్ ఆధ్వర్యంలో స్వేచ్ఛగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలపై మా ములుగు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి ప్రతాప్ మరిన్ని వివరాలు అందిస్తారు.
2: ములుగు జిల్లా కర్రెగుట్ట ప్రాంతంలోని పామునూరులో మొదటిసారిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ తర్వాత కర్రెగుట్ట ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పడంతో ఆదివాసీ గ్రామ ప్రజలు మొదటిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వారికి కర్రెగుట్ట ప్రాంతంలోని పామునూరులో సిఆర్పీఎఫ్ 39వ బెటాలియన్ అధికారులు వారికి స్వాతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలిపారు.
1: ఎందరో త్యాగమూర్తుల పోరాటంతో స్వాతంత్ర్యం సాధించుకుని 80 ఏళ్లుగా స్వేచ్ఛావాయువులను పీలుస్తున్నామని ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య అన్నారు. ఈరోజు జనగామ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, స్టేషన్ గణపూరి శాసనసభ్యులు కడియం శ్రీహరితో కలిసి ముఖ్య అతిథిగా బీర్ల ఐలయ్య పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. తదనంతరం జిల్లా ప్రగతిపై సందేశాన్ని అందించారు. వనపర్తిలో శాసనమండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. కలెక్టర్ ఆదర్శ సురభి, ఎమ్మెల్యే మేఘారెడ్డి పాల్గొన్న ఈ వేడుకలో జిల్లా ప్రగతి నివేదికను వినిపించి 138 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అమరవీరుల స్ఫూర్తితో సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ రాష్ట ప్రజలు అభివృద్ది సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. సంగారెడ్డిలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ్ నరసింహ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం మంత్రి దామోదర్ రాజ్ నరసింహ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో సంక్షేమ ఆర్థిక ప్రగతిని వివరించారు. రైతు భరోసా పథకంలో 3,60,464 మంది రైతులకు 418 కోట్ల రూపాయల సాగు ప్రోత్సాహం అందించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రదీప్ జైన్, ఎస్పీ పరతోషి పంకజ్, టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. వాడవాడలా

0: కొవ్వెన్నెల జెండాలు రెపరెపలాడాయి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా వరంగల్ నగరం అంతా జెండా పండుగల ప్రతి ఇంటిపైన మువ్వెన్నెల జెండా రెపరెపలాడింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు చారిత్రక వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఏ విధంగా జరిగాయో మా ప్రతినిధి డాక్టర్ వీణావాణి అందిస్తున్నారు.
1: భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు హనుమకొండ, వరంగల్ జిల్లాలలో అత్యంత ఘనంగా జరిగాయి. వరంగల్ జిల్లా వేడుకలలో ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. చారిత్రక ఖిల్లా వరంగల్లోని ఖుష్మహల్ ప్రాంగణంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలలో పాల్గొన్న కొండా సురేఖ పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు, జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, చారిత్రక నగరమైన వరంగల్ ను అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మరోవైపు హనుమకొండ జిల్లా కేంద్రంలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగిలెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఆయన పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగిలెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ,
2: 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశ సగటు తలసరి ఆదాయం 2,19,575 రూపాయలు ఉంటే తెలంగాణ తలసరి ఆదాయం 4,18,931 రూపాయలకు చేరుకుంది. దేశ సగటుతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం అధికంగా ఉండటం రాష్ట్ర ఆర్థిక బలోపేతానికి నిదర్శనంగా నిలిచింది.

0: ఇంతవరకు మీరు
1: 80వ
0: స్వతంత్ర దినోత్సవ వేడుకలపై ప్రత్యేక వార్తావాహిని విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
3: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
8: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
9: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
10: ఇల్లెందు 14 నెంబర్ బస్తి నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
11: మారబోయిన శ్రీనివాసరావు, లక్ష్మీదేవిపల్లి. నాకు నచ్చిన పాట.
12: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడ. నాకు నచ్చిన పాట.
13: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటన్ ఫిట్. నాకు నచ్చిన పాట.
14: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప. నాకు నచ్చిన పాట.
15: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
8: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం. నాకు నచ్చిన పాట.
2: ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. ఫిదా చిత్రం నుంచి మధుప్రియ రామ్కి పాడిన పాట వింటారు.

చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య. 9:00 న్యూస్ 8 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఈరోజు మనమందరం
1: ఎనభై భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోట బురుజులపై నుండి గౌరవనీయులు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ద్వారా రూపొందించబడిన తెలుగు అనువాదం వింటారు.
0: నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు మనమందరం 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.

ఈరోజు ప్రతి ఒక్కరి గుండె చప్పుడు వందే మాతరం నినాదంతో మారుమోగుతోంది. ఈరోజు ప్రతి ఇల్లు త్రివర్ణ శోభితమైంది, ప్రతి మనసు త్రివర్ణమయమైంది. దేశం ఉత్సాహం మరియు ఉల్లాసంతో కొత్త సంకల్పాలను తీసుకుంటూ నేడు ముందుకు సాగుతోంది. మీ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశం ఈరోజు దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగం మరియు బలిదానాల పరాకాష్ఠను ప్రదర్శించిన మహనీయులైన పుత్రులను నేడు స్మరించుకుంటున్నాం. తమ తపస్సు త్యాగం మరియు బలిదానాలతో స్వాతంత్ర్యమే ఏకైక లక్ష్యంగా తమ పూర్తి జీవితాన్ని ధారపోశారు. పూజ్య బాపూజీతో సహా స్వాతంత్ర్య సమరయోధులందరికీ మరియు బలిదానాల గొప్ప పరంపరను మేల్కొల్పిన మహోన్నత విప్లవకారులందరికీ ఈరోజు నేను భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్నాను. ఈరోజు ఈ వేడుకలో పాల్గొన్న వారందరికీ ఇది నిజంగా ఒక చారిత్రాత్మక క్షణం కూడా. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆగస్టు 15వ తేదీన ఎర్రకోటపై మొదటిసారిగా వందే మాతరం మారుమోగుతోంది. ఈరోజు మన దేశ ప్రజలమంతా వందే మాతరం యొక్క 150 సంవత్సరాల వేడుకలను జరుపుకుంటున్నప్పుడు దీనికంటే గొప్ప సందర్భం ఇంకేముంటుంది? నా ప్రియమైన దేశ ప్రజలారా, గత కొన్ని రోజులుగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వరదలు సంభవించాయి, కొండ చర్యలు విరిగిపడ్డాయి మరియు దీనివల్ల అనేక కుటుంబాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వారి కష్టాలను మరియు ఆవేదనను మేము అర్థం చేసుకుంటున్నాము. బాధిత కుటుంబాలందరికీ నేను హామీ ఇస్తున్నాను, కష్ట సమయంలో మేము ఇంకా ఈ దేశం మొత్తం మీకు అండగా నిలుస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఏ దేశమైనా సరే అది గొప్పగా మారినప్పుడు తన లక్ష్యాలను చేరుకున్నప్పుడు సంకల్ప బలం సామర్థ్యంతోనే తన కలల ప్రయాణంలో ముందుకు సాగుతుంది. నా దేశ ప్రజలారా, ఇకపై చిన్న చిన్న కలలతో మన పనులు సాగవు. మనం పెద్ద కలలు కనాలి, ఎందుకంటే ఆ పెద్ద కలలే మన ఆలోచనలకు విస్తృతిని ఇస్తాయి, మన ఆలోచన పరిధిని మరింత విశాలం చేస్తాయి. అలాంటి గొప్ప లక్ష్యాలే మన సంకల్పాలు కావాలి. సంకల్పం దృఢంగా ఉన్నప్పుడు కష్టాల నుంచి మరియు ఆపదల మధ్య నుంచి కూడా కొత్త దారులను వెతుక్కునే సామర్థ్యం దానంతటా అదే మనలో ఉద్భవిస్తుంది.

నా ప్రియమైన దేశ ప్రజలారా, మన సంకల్పాలు కూడా అత్యున్నతంగా ఉండాలి. ఎందుకంటే కలలు ఎంత గొప్పగా ఉంటే మన లక్ష్యాలు మరియు సంకల్పాలు కూడా అంతే ఉన్నతంగా ఉంటాయి. అప్పుడే మన సామర్థ్యం యొక్క శిఖరాలు పెరుగుతాయి, మన ప్రయత్నాల స్థాయి కూడా పెరుగుతుంది. అప్పుడే మనం మన కలలను సాకారం చేసుకోగలుగుతాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు భారతదేశం కూడా ఒక గొప్ప కలను కన్నది, ఆ కలను ఎంతో దృఢ సంకల్పంతో కన్నది. కొత్త శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యంతో ఆ కలను కన్నది. ఆ కల ఏమిటంటే, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి, అంటే 2047 కల్లా, మనం తప్పకుండా వికసిత భారతాన్ని నిర్మించి తీరుతాం. 140 కోట్ల దేశ ప్రజల పౌరుషం మరియు కఠోర పరిశ్రమతో ఈ లక్ష్యాన్ని మనం సాధించాలి. మరియు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన ఒక దేశం, అభివృద్ధి చెందిన దేశంగా మారాలని సంకల్పం తీసుకున్నప్పుడు అది ప్రపంచం దృష్టిలో కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది మన ధైర్య సాహసాలకు నిదర్శనంగా నిలుస్తుంది. ప్రపంచం మనల్ని చూసే దృక్పథాన్ని మార్చుకోవడానికి ఇది ప్రేరేపిస్తుంది. ప్రియమైన దేశ ప్రజలారా, నేను ఈ మాటలను ఊరికే అనడం లేదు. గత 12 ఏళ్లలో దేశంలోని కోట్లాది మంది పౌరులు, వారు దళితులు కావచ్చు, పీడితులు, వంచితులు లేదా ఆదివాసీలు కావచ్చు, గ్రామాల్లో నివసించే వారు కావచ్చు లేదా నగరాల్లో నివసించే వారు కావచ్చు, పేదలు, మధ్యతరగతి వారు, యువకులు, వృద్ధులు, మహిళలు లేదా పురుషులు కావచ్చు, అందరూ కలిసికట్టుగా కృషి చేశారు. అది ఉత్తరం కావచ్చు, దక్షిణం కావచ్చు, తూర్పు కావచ్చు లేదా పడమర కావచ్చు, ప్రతి ఒక్కరూ గత 12 ఏళ్లలో ఒక గొప్ప సంకల్పంతో, పూర్తి అంకిత భావంతో దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి అన్ని రకాలుగా కృషి చేశారు. దేశ ప్రజలు చేసిన ఈ అద్భుతమైన ప్రయత్నాలను నేను ఎంతో గౌరవపూర్వకంగా అంగీకరిస్తున్నాను. మరియు ఆ కృషి ఫలితంగానే ఇంత తక్కువ సమయంలో 25 కోట్ల మంది దేశ ప్రజలు పేదరికాన్ని జయించి దాని నుండి బయటపడగలిగారు. మన దేశ ప్రజలు చేసిన ఇటువంటి నిరంతర కృషి ఫలితంగానే ఒకప్పుడు మనం ఫ్రైజైల్ 5 ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఉండే పరిస్థితి నుండి కేవలం 12 ఏళ్ల వ్యవధిలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఒక మేజర్ ఎకానమీగా అవతరించాం. మిత్రులారా, దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, ఎన్నో కలలతో మనకు స్వాతంత్ర్యం సిద్ధించింది, కానీ ఆశించిన స్థాయిలో మనం పురోగతిని సాధించలేకపోయాము, ఆ వేగాన్ని అందుకోలేకపోయాము. ఏదో సాగుతోంది కదా అన్నట్లుగా పనులు జరుగుతూ వచ్చాయి. అన్నీ అయిపోతాయిలే, చూద్దాంలే అనుకుంటూ ప్రజలు అదే ఆలోచనలో ఉండిపోయారు. 2014 నాటికి మొత్తం ప్రపంచమే మనల్ని బలహీనమైన ఫ్రైజైల్ 5 ఆర్థిక వ్యవస్థల జాబితాలోకి నెట్టేసింది. అటువంటి పరిస్థితుల్లో గత 12 ఏళ్ల కాలంలో భారతదేశం ఒక కొత్త వేగాన్ని పుంజుకుంది. ఇప్పుడు మనం అత్యంత వేగంగా ముందుకు సాగుతున్నాము, మరియు ఇది మన దేశ ప్రజలందరి దృఢ సంకల్పం. మీరు 140 కోట్ల మంది దేశ ప్రజల సంకల్పాన్ని, వారి సామర్థ్యాన్ని అడ్డుకోవడం అసాధ్యం. నా దేశ ప్రజలారా, గత 12 ఏళ్లలో డిఫెన్స్ ప్రొడక్షన్ దాదాపు 4 రెట్లు పెరిగింది, ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల ఉత్పత్తి సుమారు 5 రెట్లు పెరిగింది, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ 7 రెట్లు వృద్ధి చెందింది, మరియు ఆధునిక రైల్వే కోచ్ల తయారీ ఏకంగా 21 రెట్లు పెరిగింది, మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 33 రెట్లు పెరిగింది. అంతేకాకుండా ఆధునిక యుగానికి అనుగుణంగా డిజిటల్ మరియు ఇన్నోవేషన్ రంగాల్లో కూడా మనం మన జెండాను ఎగురవేశాము.

ఇంటర్నెట్ వినియోగదారులు ఇంటర్నెట్ కన్జ్యూమర్లు దాదాపు 4 రెట్లు పెరిగారు. పేటెంట్ గ్రాంట్ అయ్యే సంఖ్య కూడా 4 రెట్లు పెరిగింది. డిజిటల్ లావాదేవీలు ఏకంగా 100 రెట్లు వృద్ధి చెందాయి. సాధారణ ప్రజలకు అవసరమైన సౌకర్యాలను కల్పించే దిశగా కూడా మేమంతే గంభీరంగా చిత్తశుద్దితో పనిచేశాము. ప్రతి ఏటా సగటున 15 రెట్లు ఎక్కువ వేగంతో మేము ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇచ్చాము. సగటున ప్రతి ఏటా 6 రెట్లు ఎక్కువ వేగంతో ప్రజలకు గ్యాస్ కనెక్షన్లు అందించాము. ప్రతి ఏటా 4 రెట్లు ఎక్కువ వేగంతో పేద ప్రజల కోసం మరుగుదొడ్లు నిర్మించే పని చేశాము. ప్రతి ఏటా 3 రెట్లు ఎక్కువ వేగంతో పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చే పని చేశాము. వీటితో పాటు దేశం తన పాలనా విధానంలో కూడా ఎన్నో గొప్ప మార్పులను తీసుకువచ్చింది. మేము వేల సంఖ్యలో ఉన్న అనవసరమైన కంప్లైన్సెస్ ను తొలగించాము. 100ల సంఖ్యలో ఉన్న పాత చట్టాలను రద్దు చేశాము. ఎందుకంటే గత శతాబ్దపు చట్టాలతో 21వ శతాబ్దపు ప్రగతి ప్రయాణం సాధ్యం కాదు. మేము ఆధునిక మౌలిక సదుపాయాల కోసం మెట్రో నెట్వర్క్ ను విస్తరించాము. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రంగానికి మరింత బలాన్ని చేకూర్చాము. ఏ వేగంతో అయితే పనులు జరిగాయో, ఏ స్థాయిలో అయితే మేము పని చేశామో, ఈ వేగం, ఈ విస్తరణ, ఈ విజయాలు అన్నీ కూడా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ముందెన్నడూ లేని విధంగా సాధ్యమయ్యాయి. గత దశాబ్ద కాలంలో మనం మొదటిసారి ఇలాంటి మార్పును చూస్తున్నాం. మన ముందు ఇన్ని విజయాలున్నప్పుడు, అభివృద్ధిలో ఇంతటి వేగం కనిపిస్తున్నప్పుడు, దేశ ప్రజల సామర్థ్యం ప్రతిక్షణం స్పష్టంగా వ్యక్తమవుతున్నప్పుడు, 2047 నాటికి వికసిత భారతాన్ని నిర్మించాలనే సంకల్పం ఎప్పటికీ అసంపూర్ణంగా మిగిలిపోదు. ఈ గణాంకాలన్నీ కూడా మనం నిరంతరం ముందుకు సాగుతున్నామనడానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనకు ఆత్మవిశ్వాసం అవసరం, ఆత్మగౌరవం అవసరం, మరియు వీటితో పాటు ఆత్మనిర్భర్ భారత్ కావడం కూడా చాలా ముఖ్యం. అందువల్లనే గత కొన్నేళ్లుగా భారతదేశం ఇకపై ఇతర దేశాలపై ఆధారపడి జీవించకూడదనేది మా దృఢమైన నమ్మకం, మా నిశ్చయం. మనం తప్పనిసరిగా ఆత్మనిర్భర్ భారత్ గా ఎదగాలి. ప్రపంచంలో ప్రతిదీ దొరుకుతుంది, చౌకగా దొరుకుతుంది, మరియు త్వరగా కూడా లభించవచ్చు. కానీ దానివల్ల మన సొంత సామర్థ్యం మాత్రం వృద్ధి చెందదు. అంతేకాకుండా మన సామర్థ్యానికి ఎటువంటి పరీక్ష కూడా ఎదురు కాదు. అందుకే మనం కూడా మన స్వయం సామర్థ్యాలను పెంపొందించుకోవాలి. మన ప్రయోజనాలను కాపాడుకునే బాధ్యతను మనమే స్వయంగా స్వీకరించాలి. అందువల్లనే ఆత్మనిర్భర్ భారత్ సంకల్పాన్ని అత్యంత దృఢమైన నిశ్చయంతో ముందుకు తీసుకెళ్తున్నాం. మేక్ ఇన్ ఇండియా, స్వదేశీ, వోకల్ ఫర్ లోకల్ వంటి అంశాలతో నేడు ప్రతి భారతీయుడు మమేకమవుతున్నాడు. నా ప్రియమైన దేశ ప్రజలారా, దీనికి సంబంధించి నేను మీకు సెమీకండక్టర్ రంగాన్ని ఒక ఉదాహరణగా చెబుతాను. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అప్పటికే ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల గురించి చర్చ మొదలైపోయింది. గతంలో మన దగ్గర కూడా చర్చలు జరిగేవి, కానీ సెమీకండక్టర్ రంగానికి సంబంధించి ఎటువంటి పెద్ద ప్రణాళికను మనం ముందుకు తీసుకెళ్లలేకపోయాము. మరి ప్రస్తుత పరిస్థితి ఏమిటి? నేటి డిజిటల్ ప్రపంచంలో, నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో టిప్స్ యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకుంటున్నాము. ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులైనా, మన మెడికల్ ఎక్విప్మెంట్ అయినా, లేదా మన రవాణా మార్గాలైనా సరే, నేడు ప్రతి ఒక్క దానిలో చిప్స్ వాడకం అనివార్యంగా మారిపోయింది. ప్రస్తుతం ఈ చిప్ లేకుండా ప్రపంచమే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. అందుకే భారతదేశం ఆత్మనిర్భరత దిశగా అడుగులు వేస్తూ మన సొంత సెమీకండక్టర్ ప్లాంట్లను, అతిపెద్ద సెమీకండక్టర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే 3 సెమీకండక్టర్ ప్లాంట్లు ప్రారంభమయ్యాయి. అక్కడ జరుగుతున్న ఉత్పత్తి ఇప్పటికే ఎగుమతి అవ్వడం

పోరాటం కూడా మొదలైందని నాకు సమాచారం అందింది. మరియు నేను నా దేశ ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను, రాబోయే 7-8 ఏళ్లలో మరో 5, 7 లేదా 8 సెమీకండక్టర్ ప్లాంట్లు చాలా త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. ఆత్మ నిర్భర్ భారత్ అనేది మనల్ని వికసిత భారత్ దిశగా నడిపించే ఒక మహామార్గం వంటిది. నా ప్రియమైన దేశ ప్రజలారా, అదే విధంగా ఇప్పుడు క్రిటికల్ మినరల్స్ గురించి కూడా చర్చ జరుగుతోంది. నేటి మొత్తం టెక్నాలజీ ఈ క్రిటికల్ మినరల్స్ పైన ఆధారపడి ఉంది. అందుకే భారతదేశం ఈ విషయంలో కూడా తనను తాను సురక్షితం చేసుకోవడంలో నిమగ్నమై ఉంది. మనం ఈ క్రిటికల్ మినరల్స్ యొక్క లక్ష్యాన్ని అందరితో పంచుకోవాలి. మనం నేషనల్ క్రిటికల్ మినరల్స్ పథకాన్ని ప్రారంభించాము మరియు వేదిక్ సదస్సులో క్రిటికల్ మినరల్స్ కారిడార్ గురించి కూడా ప్రకటించాము. దీనికి సంబంధించి పలు దేశాలతో ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలు ఈ క్రిటికల్ మైనింగ్ విషయంలో భారతదేశంపై నమ్మకం ఉంచుతున్నాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, సెమీకండక్టర్లు మరియు క్రిటికల్ మినరల్స్ మాదిరిగానే నేడు మనం మరియు ఈ ప్రపంచం ఏ సాంకేతికత దిశగానైతే పయనిస్తున్నామో అందులో మనం స్వయం సమృద్ధి సాధించడమే మన లక్ష్యం. అందులో శక్తి లేదా ఎనర్జీ యొక్క ప్రాముఖ్యత రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఎనర్జీ లేకుండా ఈ నవ ప్రపంచాన్ని నడపడం చాలా కష్టం. అందువల్ల అది చిప్స్ అయినా, ఏఐ అయినా, లేదా డేటా సెంటర్లు అయినా సరే మనకు చాలా భారీ మొత్తంలో విద్యుత్ అవసరమవుతుంది. ఎనర్జీ సెక్యూరిటీ అనేది మన ప్రస్తుత కాలపు అవసరం. అందుకే మనం ఇప్పటికే ఆ

ఇప్పుడు మనం మన స్వంత సామర్థ్యాన్ని కూడా గుర్తించలేకపోతాము. మన దేశం ముడి చమురు అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇది కేవలం మన గతంలోని తప్పుడు ఆలోచన విధానం వల్లే జరిగింది. మీరు ఇది వింటే ఆశ్చర్యపోతారు. అటువంటి ఆలోచన ధోరణి కారణంగానే మనం మన సముద్ర తీరంలో దాదాపు 99% భాగాన్ని నోగో ఏరియాగా ప్రకటించి ఉంచాం. మనమే సముద్రం లోపలికి వెళ్లి ఎక్స్ప్లోరేషన్ చేయకూడదని నిర్ణయించుకున్నాము. ఇది నిజంగా ఒక రకమైన ఆలోచన దారిద్ర్యమే. అందుకే ఇలా ఇక ఏమాత్రం సాగడానికి వీల్లేదని మేము నిర్ణయించుకున్నాము. గతంలో దాదాపు 99% మేర ఏవైతే నో గో ఏరియాలుగా ఉండేవో వాటన్నింటినీ మేము ఇప్పుడు గో అహెడ్ ఏరియాలుగా మార్చి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాము. ఇప్పుడు మనం సముద్ర గర్భంలో కూడా ఎక్స్ప్లోరేషన్ చేస్తూ ఇంధనానికి సంబంధించిన కొత్త నిల్వలను కనుగొనే దిశగా ఎంతో చురుకుగా అడుగులు వేస్తున్నాము, తగిన ప్రయత్నాలు చేస్తున్నాము. మనం గత ఏడాది అదే దిశలో ఒక కీలకమైన అడుగు వేస్తూ ప్రతిష్టాత్మకమైన సముద్ర మంథన్ పథకాన్ని ప్రకటించాము. గత కొన్ని రోజులుగా మేము ఈ పని కోసం దాదాపు 85,000 కోట్ల రూపాయలను కేటాయించి ఈ పనుల వేగాన్ని మరింత పెంచాలని నిర్ణయించాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, శక్తి భద్రత లేదా ఎనర్జీ సెక్యూరిటీ గురించి నేను చెప్పినట్లుగా మనం ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు కూడా మన పూర్తి శక్తిని కేంద్రీకరించడం చాలా అవసరం. అందువల్ల ఇంధనం లేదా శక్తి యొక్క సరైన వినియోగాన్ని పెంపొందిస్తూ భారతదేశం నేడు ఇదే దిశలో ఎంతో వేగంగా అడుగులు వేస్తోంది. 2014 కంటే ముందు అంటే నేటి నుండి సరిగ్గా 12 ఏళ్ల క్రితం మన దేశంలో కేవలం 70 నగరాల్లో మాత్రమే పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేసే వ్యవస్థ ఉండేది, పైపుల ద్వారా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ జరిగేది. ఆ తర్వాత గడిచిన ఈ 12 ఏళ్లలో మేము ఆ 70 నగరాల సంఖ్యను ఏకంగా 700 నగరాలకు చేర్చాము. వేగం అంటే ఇలా ఉండాలి, విస్తరణ అంటే ఇలా ఉండాలి. 2014 కంటే ముందు దేశంలో కేవలం 20 నుండి 22 లక్షల ఇళ్లకు మాత్రమే పైపుల ద్వారా గ్యాస్ సరఫరా అయ్యేది. కానీ నేడు దాదాపు 1,75,00,000 ఇళ్లకు పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేసే పనులు వేగంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా 12 ఏళ్ల క్రితం మన దేశంలో సోలార్ ఎనర్జీ సామర్థ్యం కేవలం 2 గిగావాట్లు మాత్రమే ఉండేది. అవును, కేవలం 2 గిగావాట్లు మాత్రమే. ఈరోజు మనం 160 గిగావాట్ల లక్ష్యాన్ని సాధించాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేను మీకు మరొక సమాచారాన్ని అందిస్తున్నాను. ఈ పథకాల ప్రయోజనం దేశంలోని మధ్యతరగతి మరియు సామాన్య కుటుంబాలకు కూడా అందేలా మేము అంతే సమానంగా దృష్టి సారించాం. అందుకే మేము పీఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్ యోజనను ప్రారంభించాము. ఇంత తక్కువ సమయంలోనే 50 లక్షల గృహాలు ఇందులో నమోదు కావడం నేడు నాకు ఎంతో సంతృప్తిని ఇస్తోంది. సౌర విద్యుత్ రంగంలో మనం నిర్ణీత గణాంకాలను దాటి ముందడుగు వేస్తున్నాము మరియు ఈ పనులు ఎంతో వేగంగా జరుగుతున్నాయి. దీనివల్ల వేలాది ఇళ్లలో కరెంటు బిల్లు ఇప్పుడు 0 అయిపోయింది. వేలాది కుటుంబాలు తమ సొంత అవసరాలకు విద్యుత్తును వాడుకోవడమే కాకుండా మిగిలిన అదనపు విద్యుత్తును అమ్మి నేడు ఆదాయాన్ని కూడా గడిస్తున్నాయి. ఈ పని కోసం ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి దాదాపు 80,000 రూపాయల చొప్పున సహాయం అందిస్తున్నాము. ఆ విధంగానే మనం ఈ బృహత్తర కార్యాన్ని పూర్తి చేస్తున్నాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీకు తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మన రైల్వే నెట్వర్క్ ఏదైతే ఉందో దాని విద్యుదీకరణ లేదా ఎలక్ట్రిఫికేషన్ పనులు మన దేశంలో 1925లోనే ప్రారంభమయ్యాయి. కానీ 90 ఏళ్ల కాలంలో అంటే 1925 నుండి గడచిన 90 ఏళ్లలో కేవలం 30% రైల్వే మార్గాల విద్యుదీకరణ మాత్రమే జరిగింది. అంటే 90 ఏళ్లలో కేవలం 30% మాత్రమే జరిగిన మన పనుల వేగాన్ని ఒకసారి గమనించండి.

అలాగే లక్ష్యాన్ని చేరుకోవడంలో మా వేగాన్ని చూడండి. మేము కేవలం ఈ ఒక్క దశాబ్ద కాలంలోనే 100% ఈ పనులను పూర్తి చేశాం. 90 ఏళ్లలో కేవలం 30% పని జరిగితే గత 10 ఏళ్లలోనే మేము 70% పనిని పూర్తి చేశాము. పని చేయడం అంటే ఇలా ఉండాలి. దీనివల్ల మనం బయటి దేశాల నుండి దిగుమతి చేసుకునే డీజిల్ వినియోగం తగ్గి ఎంతో ఆదా అయ్యింది. మన రైళ్లు విద్యుత్ ద్వారా నడవడం మొదలైంది. ఫలితంగా పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతోంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మేము ఇంతటితోనే ఆగిపోలేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం వెనుకబడి ఉండాలని మేము ఏమాత్రం కోరుకోవడం లేదు. గత కొన్ని రోజులుగా మీరు ఒక వార్త వినే ఉంటారు, భారతదేశం ఇప్పుడు ఇంధన రంగంలో కూడా కొత్త శిఖరాలను తాకింది. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రారంభించడం జరిగింది. దీనికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన మరియు అత్యంత శక్తివంతమైన రైలు. ఈ హైడ్రోజన్ రైలు తయారీ రంగంలో కూడా భారతదేశం తన సత్తా చాటి గర్వంగా జెండా పాతేసింది. దేశ ప్రజలందరికీ నా విన్నపం ఏమిటంటే, గత 10-12 ఏళ్లుగా మనం నిరంతరం 1947 నాటి ఆ ఆశయాలను సాధించే దిశగా మనం వేగంగా ముందుకు సాగుతున్నాం. మరియు ఒకదాని తర్వాత ఒకటిగా అన్ని మైలురాళ్లను అధిగమిస్తూ విజయాలను నమోదు చేస్తున్నాం. అయితే ఈ ప్రయాణంలో మనం కొన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మేము ఎప్పుడూ ఊహించలేదు. గత 10 నుండి 12 ఏళ్ల కాలంలో మనం ఎన్ని సంక్షోభాలను ఎదుర్కోవాల్సి వచ్చిందో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా కరోనా వంటి ప్రపంచ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టివేసింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవస్థలన్నీ పూర్తిగా కుప్పకూలిపోయాయి. మనం కరోనా సంక్షోభం నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతుండగా యుద్ధ భీభత్సానికి సంబంధించిన వార్తలు రావడం మొదలయ్యాయి. ఒకవైపు ఉక్రెయిన్, మరోవైపు పశ్చిమ ఆసియా, ఇలా ప్రతి చోట ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయి. మరోపక్క భవిష్యత్తును ఊహించేవారు ఏవేవో ప్రకటనలు చేస్తూ వచ్చారు. వాటి గురించి మనకు తెలియనిది కాదు. దేశాన్ని భయపెట్టడం, ప్రజలలో అభద్రతా భావాన్ని నింపడం, దేశాన్ని నిరంతరం ఆందోళనకు గురి చేయడం లాంటి పనుల్లోనే కొంతమందికి అమితమైన ఆనందం కలుగుతుంది. మనకు వ్యాక్సిన్ దొరకదని, కోవిడ్ బారి నుండి ప్రజలు ప్రాణాలతో బయటపడలేరని వారు ప్రచారం చేశారు. పశ్చిమ ఆసియాలో సంక్షోభం వచ్చిందని, ఇక పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ దొరకదని, గ్యాస్ దొరకదని, డీజిల్ లభించదని, ఎరువులు కూడా రావని రకరకాల వదంతులను వ్యాప్తి చేస్తూ భారత ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి, వారిని ఆందోళనలో ముంచి వేయడానికి కొంతమంది వ్యక్తులు ఎంతో ప్రయత్నించారు. కానీ గత 10-12 ఏళ్లుగా మేము అమలు చేస్తున్న పక్కా ప్రణాళికలు నేడు సత్ఫలితాలను ఇస్తున్నాయని ఈ దేశం స్వయంగా చూసింది. మనం ఇంతటి భారీ సంక్షోభంలో ఉన్నప్పటికీ నాగరిక్ దేవో భవ అనే మంత్రాన్ని స్వీకరించి జీవిస్తూ భారతదేశం చేపట్టిన సన్నాహాల వల్ల ఒకదాని తర్వాత ఒకటిగా అనేక ముందస్తు చర్యలు తీసుకోగలిగాము. అసలు ఇలాంటి సంక్షోభం వస్తుందని మనం ఎప్పుడు ఊహించలేదు. కానీ ఆ కష్టకాలంలో మనం చేసిన ఈ ఏర్పాట్లన్నీ ఎంతో ఉపయోగపడ్డాయి. ఫలితంగా ఈరోజు దేశంలో గ్యాస్ కొరత లేదు, పెట్రోల్ ఉంది, మరియు రైతులకు అవసరమైన యూరియా కూడా అందుబాటులో ఉంది. మనం ఇప్పుడు మన స్వశక్తి మీద నిలబడుతున్నాము మరియు విజయ పథంలో ముందుకు సాగుతున్నాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన ఈ సంక్షోభాల ప్రభావం ప్రతి ఒక్కరిపైన పడింది. దీని నుండి మనం కూడా మినహాయింపు ఏమీ కాదు. ప్రపంచ మార్కెట్లో యూరియా ధరలు ఎంతగా పెరిగాయంటే, ఒక్కో బస్తా ధర ఏకంగా 3000 రూపాయలకు చేరుకుంది. అయినప్పటికీ నేటికీ మేము నా దేశ రైతులపై ఆ భారాన్ని మోపడం లేదు. ప్రభుత్వం ఆ భారాన్ని తన భుజాలపై మోస్తోంది. ప్రపంచ మార్కెట్లో మనకు 3000 రూపాయలకు లభించే యూరియా బస్తాను మన రైతులకు మాత్రం మేము కేవలం 300 రూపాయలకే అందిస్తున్నాము. అంతేకాదు, నేడు ప్రపంచ మార్కెట్లో డీఏపీ ధర బస్తాకు 5000 రూపాయలకు చేరుకుంది. కానీ నా దేశ రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇప్పటికీ మేము వారికి కేవలం 1350 రూపాయలకే డీఏపీని అందిస్తున్నాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఒకనొక సమయంలో నేను ఆత్మనిర్భరత గురించి మాట్లాడుతున్నప్పుడు ఎయిర్ కండిషన్ గదుల్లో కూర్చుని ఆలోచించే కొందరు వ్యక్తులు ఇక గ్లోబలైజేషన్ పరిస్థితి ఏమవుతుందని మమ్మల్ని ప్రశ్నించేవారు. అయితే ప్రపంచం గమనిస్తోంది. గత దశాబ్ద

కాలంలో లోకం గ్లోబలైజేషన్ గురించి మాట్లాడటమే మానేసినట్లు అనిపిస్తోంది. ఎక్కడి నుండి అయితే గ్లోబలైజేషన్ నినాదాలు వినిపించేవో ఇప్పుడు అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. ప్రపంచంలోని ప్రతి దేశం తన స్వంత అవసరాలు మరియు పరిస్థితుల వైపు మొగ్గు చూపింది. కానీ దురదృష్టవశాత్తు ఈ సంక్షోభ సమయంలో కొంతమంది వ్యక్తులు తమ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి వనరులను ఆయుధాలుగా మార్చుకునేలా కుట్రపూరిత క్రీడ ఆడారు. ప్రపంచ దేశాలు తమ దగ్గర ఉన్న ప్రతి వనరును ఆయుధంగా మార్చుకోవడంలో నిమగ్నమై ఉన్నాయి. ఇలా వనరులను వెపనైజ్ చేయడం అంటే రిసోర్సెస్ ని ఆయుధాలుగా మార్చుకోవడం పెరిగిపోయింది. పెట్రోల్, డీజిల్, ఫర్టిలైజర్, మందులు, టెక్నాలజీకి సంబంధించిన చిప్స్ ఇంతే కాకుండా భూభాగాలను కూడా నేడు ఆయుధాలుగా మార్చుకుంటున్నారు. ఒకవేళ మనం 10 ఏళ్ల క్రితమే ఆత్మనిర్భరత అనే మంత్రాన్ని స్వీకరించి సరైన దిశలో పయనించి ఉండకపోతే ఇలాంటి సవాళ్లను మనం ఇంత ధీటుగా ఎలా ఎదుర్కొనే వాళ్లమో ఒకసారి ఊహించుకోండి. మరియు ఈ దిశగా మా సన్నద్ధత నిరంతరం పెరుగుతూనే ఉంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మరోవైపు నేడు భారతదేశ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా ఎంతో వేగంగా పెరుగుతోంది. ఈనాడు భారతదేశం ప్రపంచం దృష్టిలో ఒక ఆమోదయోగ్యమైన మరియు గౌరవనీయమైన దేశంగా ఎదుగుతోంది. భారతదేశం వద్ద స్థిరమైన పొలిటికల్ మ్యాండేట్ ఉంది, ఇక్కడ స్థిరమైన ప్రభుత్వం ఉంది, భారతదేశం ఒక వైబ్రెంట్ ప్రజాస్వామ్యాన్ని కలిగి ఉంది, మరియు ఇక్కడ పటిష్టమైన న్యాయ వ్యవస్థ ఉంది. మనందరికీ దిశానిర్దేశం చేసేది భారత రాజ్యాంగం. ఇప్పుడు ప్రపంచం మన సామర్థ్యాలను గుర్తించడం ప్రారంభించింది. అందుకే 2014 తర్వాత ప్రపంచంలోని దాదాపు 40 దేశాలతో మన FTA ఒప్పందం కుదురుతోంది. ఇప్పుడు చూడండి ఎంతటి గొప్ప అవకాశం వచ్చిందో. నిజానికి ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి ఒక అద్భుతమైన అవకాశం. అందుకే ప్రత్యేకంగా నేను మన MSMEలకు చెప్పదలుచుకున్నాను, మనం ఈ అవకాశాన్ని వదులుకోకూడదు, మనం ప్రపంచానికి చేరుకోవాలి. భారతదేశ ఉత్పత్తికి చెందిన ప్రతి వస్తువు ప్రపంచ మార్కెట్కు చేరాలి. అది మన టెక్స్టైల్ కావచ్చు, మన మెషినరీ కావచ్చు, లేదా మందులు కావచ్చు. మనం ఏ అవకాశాన్ని వదులుకోకూడదు. అయితే అంతర్జాతీయ ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో ఆ పారామీటర్లను మనం దాటాల్సి ఉంటుంది. ప్రపంచం నుండి మనకు లభించే వాటి కంటే మెరుగైనవి మనం అందించాలి. ప్రపంచంలో లభించే వస్తువుల కంటే తక్కువ ధరకే మనం ఇవ్వాల్సి ఉంటుంది. పంజాబ్ లోని లూధియానా నుండి మొదలుకొని తమిళనాడులోని తిరుప్పూర్ వరకు మన టెక్స్టైల్ రంగం ప్రపంచవ్యాప్తంగా విస్తరించగలదు. ఇంతేకాకుండా కేరళ నుండి గుజరాత్ వరకు మరియు తమిళనాడు నుండి బెంగాల్ వరకు విస్తరించి ఉన్న మన సముద్ర తీరం, అక్కడ నివసించే మన మత్స్యకార సోదర సోదరీమణులు, నేడు ఈ FTA ఒప్పందాల కారణంగా మన శ్రీమ్ అంటే రొయ్యల ఎగుమతులకు ఎంతో గొప్ప అవకాశం ఏర్పడింది. మన సీ ఫుడ్ కు కూడా ప్రపంచ మార్కెట్లలో తన స్థానాన్ని బలోపేతం చేసుకునే అద్భుతమైన అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నేను కోరుకునేది ఏమిటంటే మనం ఈ సానుకూల పరిస్థితులను ఉపయోగించుకుంటూ మనం ముందుకు సాగుతూ ఈ లక్ష్యాలను సాధించడానికి మరియు సవాళ్లను అధిగమించడానికి నిరంతరం కృషి చేయాలి. ప్రియమైన దేశ ప్రజలారా, నేను మీ ముందుంచిన ఈ ప్రణాళిక వెనుక ఉన్న 2047 లక్ష్యం ఈ పటిష్టమైన పునాదులపైనే నిలబడి ఉంది. 2047 నాటికి వికసిత భారతాన్ని నిర్మించాలనే ఈ లక్ష్యం గడిచిన 10-12 ఏళ్లలో నా దేశ ప్రజలు చాటిన అపారమైన సామర్థ్యంలో ఒక భాగం మాత్రమే అని నేను భావిస్తున్నాను. అందుకే నా ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈ శతాబ్దంలో పావు వంతు సమయం గడిచిపోయింది, మరియు రాబోయే పావు వంతు కాలం మనకు అత్యంత కీలకమైనది. ఇప్పుడు మనం ఆగిపోకూడదు, మన వేగం తగ్గకూడదు. మన దిశ ఇప్పటికే ఖరారైంది, మనం అనుకున్నది సాధించి తీరాలి. అందుకోసం మనం మన వర్క్ కల్చర్ ని మార్చుకోవాలి. మన వర్క్ కల్చర్ ని మారుస్తూనే మన ఆలోచన విధానాన్ని కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. మన పని వేగంలో కూడా మార్పు తీసుకురావాలి. గడిచిన 5-6 దశాబ్దాలలో జరగని పనులను మనం రాబోయే 5-6 ఏళ్లలోనే పూర్తి చేయాల్సి ఉంది. నా దేశ యువశక్తిపై, నా దేశ నవ యువకులపై

నా దేశ తల్లులు మరియు సోదరిమణులపై, నా దేశ రైతులపై, నా దేశ కార్మికులపై నాకు పూర్తి నమ్మకం ఉంది. మనందరం కలిసి ఈ కలను సాకారం చేయగలమని నేను విశ్వసిస్తున్నాను. అందుకే మనం సంస్కరణల వేగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. నేను రిఫార్మ్ అంటే సంస్కరణల గురించి మాట్లాడుతున్నప్పుడు అది మనకు కేవలం ఒక బలవంతపు చర్య కాదు, అలాగే రిఫార్మ్ అనేది మనకు ఏదో ఒక ఆకర్షణీయమైన పదం మాత్రమే కాదు, మనకు సంస్కరణలు అంటే ఒక బలమైన నిబద్ధత. ఆ దృఢ నిశ్చయంతోనే మనం రిఫార్మ్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణాన్ని ప్రారంభించాము. రాబోయే రోజుల్లో కూడా మనం తదుపరి స్థాయి సంస్కరణల వైపు దూసుకెళ్లబోతున్నాం. అందుకే ప్రభుత్వం, సమాజం, పారిశ్రామికవేత్తలు, రైతులు, ఇలా ప్రతి ఒక్కరూ తమ సాంప్రదాయ పద్ధతుల్లో సంస్కరణలు తీసుకురావాల్సి ఉంటుంది. మన ఆలోచన సరళిలో మార్పులు చేసుకోవాలి, మన లక్ష్యాలను పునర్నిర్మించుకోవాలి. మరియు అందుకే నా ప్రియమైన దేశ ప్రజలారా, మనం ఒక నిర్దిష్ట సమయాన్ని ప్రాతిపదికగా తీసుకుని ముందుకు సాగవలసి ఉంది. భారతదేశ సామర్థ్యాన్ని సప్త సింధువుల రూపంలో మనం గుర్తించిన, అర్థం చేసుకున్న మరియు విన్న ఆ పురాతన యుగాన్ని నేను నేడు గుర్తుకు తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు వికసిత భారతాన్ని నిర్మించడానికి మనకు ఒక కొత్త చైతన్యం, ఒక కొత్త ప్రవాహం అవసరం. నేడు ఎర్రకోట బురుజుల నుండి నేను దేశం ముందు శక్తి యొక్క సప్తధారను ఆవాహన చేస్తున్నాను. రాబోయే 5-7 ఏళ్ల కాలంలో, గడిచిన 5-7 దశాబ్దాల్లో జరగని పనులను సప్తధార యొక్క సామర్థ్యంతో, శక్తితో మనం దేశానికి కొత్త ఎత్తులను, సరికొత్త వేగాన్ని అందిస్తాము మరియు కొత్త లక్ష్యాలను చేరుకునే సామర్థ్యాన్ని కూడా ఇస్తాము. దీనితో పాటుగా దేశ యువశక్తి యొక్క అపారమైన సామర్థ్యాన్ని రాష్ట్ర నిర్మాణంలో సంపూర్ణంగా వినియోగించుకోవడం జరుగుతుంది. వారి శక్తిని దేశాభివృద్ధికి జోడించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో నేను ఈ సప్తధార గురించి మాట్లాడేటప్పుడు అందులో సప్తధార యొక్క మొట్టమొదటి శక్తి మాన్యుఫ్యాక్చరింగ్ పవర్. నా ప్రియమైన దేశ ప్రజలారా, మనం మాన్యుఫ్యాక్చరింగ్ రంగాన్ని ఎంతగానో ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. కేవలం ఉత్పత్తిని పెంచడమే కాకుండా మనం చిన్న చిన్న విడిభాగాలను తయారు చేయాలి, అదేవిధంగా పెద్ద పెద్ద ఉత్పత్తులను కూడా తయారు చేయాలి. పూర్తి వాల్యూ చైన్ మనదే అయి ఉండాలి. అందుకోసం మనకు కాంపోనెంట్స్ తయారీ కావాలి, అలాగే కంప్లీట్ మాన్యుఫ్యాక్చరింగ్ కూడా కావాలి. మనకు సంపూర్ణమైన ఉత్పత్తులు కూడా కావాలి. డిజైన్ స్థాయి నుండి మ్యానుఫ్యాక్చరింగ్ వరకు భారతదేశం గ్లోబల్ సప్లై చైన్ కు ఒక నమ్మకమైన కేంద్రంగా మారాలి. ఇందుకోసం నేను 3 విషయాలపై ప్రత్యేకంగా నొక్కి చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో ఉన్న నా సోదర సోదరీమణులారా, ఇది సమయం అందించిన ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని జారిపోనివ్వకండి. మరియు దీనికోసం మనం కాస్ట్, క్వాలిటీ మరియు స్కేల్ వంటి విషయాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రాణించాల్సి ఉంటుంది. మన ఫ్యాక్టరీలు పోటీతత్వాన్ని కలిగి ఉండాలి. మన ఉత్పత్తులు వినియోగదారులకు అనుకూలంగా ఉండాలి. మన ప్యాకేజింగ్ ప్రపంచ ప్రజలను మెప్పించేలా, ఆకర్షించేలా ఉండాలి. మన జీరో డిఫెక్ట్ ప్రిసిషన్ మాన్యుఫ్యాక్చరింగ్ అనేది మన గుర్తింపుగా మారాలి. ప్రతి మాన్యుఫ్యాక్చరర్ కు, ప్రతి ఎంటర్ప్రెన్యూర్ కు, ప్రతి ఎంఎస్సి మరియు ఎంఈలకు నేను చెప్పాలనుకుంటున్నాను, గ్లోబల్ మార్కెట్ లో మన గుర్తింపు విశ్వసనీయత మరియు నాణ్యత ఆధారంగా ఉండాలి. నాణ్యత విషయంలో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదు. అందుకే ఇకపై మన మంత్రం క్వాలిటీ, క్వాలిటీ మరియు క్వాలిటీ మాత్రమే అయి ఉండాలి. ఇదే మన గ్లోబల్ బ్రాండ్ వాల్యూగా మారుతుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ సప్తధారలోని 2వ శక్తి వ్యవసాయం, ఫుడ్ ప్రొడక్షన్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్, ఈ దిశలో మనం మరింత వేగంగా ముందుకు సాగాలి. నేడు మన రైతుల కోసం ప్రపంచ మార్కెట్ తలుపులు తెరుచుకున్నాయి. ఎఫ్పిఓల కారణంగా మనకు ఒక భారీ మార్కెట్ అందుబాటులోకి వస్తోంది. మనం ఆ స్థాయికి చేరుకోవాలి. ఆ ఉన్నత స్థానాన్ని మనం తప్పకుండా అధిరోహించాలి. మనం పొలం నుండి ఎగుమతి మార్కెట్ వైపు సాగాల్సి ఉంటుంది. మన సాంప్రదాయ ఆహార పదార్థాలు కానివ్వండి, మన చిరుధాన్యాలు, మన మసాలాలు, మన పండ్లు మరియు పూలు, ఇలా ఏవైనా కావచ్చు, అసలు మన దగ్గర లేదంటూ ఏముంది, ఇవన్నీ గ్లోబల్ బ్రాండ్లుగా ఎదగాలి. మన రైతులు రసాయన రహిత సాగుకు ప్రాధాన్యతనిస్తారు, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వీటికి డిమాండ్ మరింత పెరగబోతోంది. గ్లోబల్ పారామీటర్స్ ప్రకారం అన్ని రకాలుగా నాణ్యమైనవిగా నిరూపితమయ్యే మన అగ్రో ప్రొడక్ట్స్ ఉంటే మనం ప్రపంచ

మార్కెట్లలోకి ఎంతో సులభంగా ప్రవేశించగలుగుతాం. నా సప్తధారలోని మూడవ శక్తి టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేటి కాలం ఏఐది, క్వాంటంది, స్పేస్ ది, రోబోటిక్స్ ది మరియు డేటా సెంటర్లది. పూర్తిగా ఒక కొత్త రంగం ఇక్కడ ఆవిష్కృతమైంది మరియు ఎమర్జింగ్ టెక్నాలజీ అనేది ప్రతి క్షణం మనకు సవాళ్లను విసురుతోంది. అందువల్ల మన దేశాన్ని ప్రపంచానికి కేవలం ఒక మార్కెట్ గా మార్చకూడదు, మనం ఇన్నోవేషన్ హబ్ గా ఎదగాలి. యూపీఐ మరియు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో మన సత్తా ఏంటో నిరూపించి మన శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాం. ఇప్పుడు భారతదేశం తన డిజిటల్ పబ్లిక్ టెక్నాలజీని ప్రపంచంలోని నలుమూలలకు చేరవేయాలి. నెక్స్ట్ జనరేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహించాలి. మేడ్ ఇన్ ఇండియా 6G దేశంలోని ప్రతి మూలకు చేరుకోవాలి. ఇదే మన లక్ష్యం కావాలి మరియు మనం దీనిపై మరింత వేగంగా పనిచేయాలి. ఇందుకోసం మన ప్రయత్నాల్లో ఏమాత్రం లోటు ఉండకూడదు. సప్తధారలోని నాలుగవ శక్తి గతిశక్తి. ఈ గతిశక్తి ద్వారా దేశంలో సీమ్లెస్ ఫాస్ట్ కనెక్టివిటీని పెంపొందించడంపై మనం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉంటుంది. మనం నగరాలను హై స్పీడ్ రైళ్లతో అనుసంధానించాలి. మనకు ఆధునిక హైవేలు కావాలి, ఇన్లాండ్ వాటర్ వేస్ కావాలి, ఎయిర్పోర్ట్స్ కావాలి మరియు మల్టీ మోడల్ లాజిస్టిక్ వ్యవస్థలు అవసరం. రేవులంటే కేవలం వస్తువులను ఎగుమతి మరియు దిగుమతి చేసే ప్రదేశాలు మాత్రమే కాదు, ప్రపంచంలోని ఓడ్లు వచ్చి అక్కడ లంగరు వేసే స్థాయికి పరిమితం కాకూడదు. మన రేవులను పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ గ్రోత్ దిశగా మనం మరింత ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఇక ఈ సప్తధారలోని మన ఐదవ శక్తి రక్షాశక్తి. అసలు రక్షణ శక్తి యొక్క ప్రాముఖ్యత అనేది అన్ని రకాలుగానూ ఎంతో కీలకమైనది. నా ప్రియమైన దేశ ప్రజలారా, డిఫెన్స్ రంగంలో స్వయం సమృద్ధి సాధించడం ఎంత అవసరమో ఇప్పుడు భారతదేశం గ్రహించింది, ప్రపంచం కూడా ఆ విషయాన్ని గుర్తించింది. దీనికి మరే ఇతర ప్రత్యామ్నాయం లేదు. భారతదేశం ఇక ఎంత మాత్రం ప్రపంచానికి కేవలం ఒక మార్కెట్లా మిగిలిపోకూడదు. మనం డిఫెన్స్ రంగంలో ఖచ్చితంగా ఆత్మనిర్భర సాధించాలి. వచ్చే తరానికి సరిపడా డిఫెన్స్ టెక్నాలజీని అభివృద్ధి చేయడం ద్వారా ప్రపంచ దేశాలకు రక్షణ పరికరాలను సరఫరా చేసే గ్లోబల్ సప్లయర్ స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో మనం ముందుకు సాగాలి. మనం డ్రోన్ మరియు కౌంటర్ డ్రోన్ వ్యవస్థలను అభివృద్ధి చేయాలి మరియు హైపర్సోనిక్ డిఫెన్స్ టెక్నాలజీస్ విషయంలో మనం ప్రపంచ నాయకత్వాన్ని చేపట్టాలి. అదేవిధంగా నేడు ప్రతి ఇంటికి సమస్యగా మారుతున్న సైబర్ భద్రత కూడా ఒక రక్షణ రంగమే. ఇందులో మన యువతకున్న సామర్థ్యాన్ని దేశం కోసం మరియు ప్రపంచం కోసం మనం ఉపయోగించుకోవచ్చు. ఇక మన సప్తధారలోని ఆరవ శక్తి గ్రీన్ ఎకానమీ మరియు బ్లూ ఎకానమీ. ఇవి గ్రీన్ జాబ్స్ ను కూడా సృష్టిస్తాయి. మనకు గ్రీన్ హైడ్రోజన్, మనం గ్రీన్ హైడ్రోజన్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎనర్జీ స్టోరేజ్, గ్రీన్ మొబిలిటీ మరియు గ్రీన్ మాన్యుఫ్యాక్చరింగ్ లో గ్లోబల్ స్కేల్ ను సాధించి తీరాలి. ప్రపంచమంతా గ్లోబల్ వార్మింగ్ గురించి చర్చించుకుంటున్న తరుణంలో మనం ఆ సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నాము. మనం సమస్యలకు పరిష్కారాలను అందిస్తున్నాము మరియు భారతదేశం నేడు ఒక బృహత్తరమైన గ్రీన్ మూవ్మెంట్ సామర్థ్యాన్ని తన వెంట తీసుకుని సాగుతోంది. అంతేకాకుండా బ్లూ ఎకానమీ విషయంలో కూడా భారతదేశం ముందు ఎంతో పెద్ద అవకాశం ఉంది. మనకు ఎంతో సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. బ్లూ ఎకానమీ విషయంలో మనకు అపారమైన అవకాశాలు ఉన్నాయి. ఫిషరీస్, కోస్టల్ టూరిజం, టెక్నాలజీ, ఇలా ఎన్నో రంగాల్లో మనం ముందుకు సాగవచ్చు. నా ప్రియమైన దేశ ప్రజలారా, భారతదేశం ఈ సప్తధారల గురించి మాట్లాడుతున్నప్పుడు మన ఏడవ ధారకు ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. అదే భారతదేశం యొక్క సాఫ్ట్ పవర్. అది భారతదేశపు సాఫ్ట్ పవర్ యొక్క గొప్ప శక్తి. ఈ శక్తి నేడు ప్రపంచం మొత్తాన్ని భారతదేశంతో అనుసంధానించి ఉంచింది. యోగా అనేది ప్రపంచానికి ఒక గొప్ప శక్తిగా మారుతోంది. భారతదేశంపై నమ్మకం పెరగడానికి ఇది ఒక పెద్ద కారణంగా నిలుస్తోంది. ఏ భారతదేశం దగ్గర అయితే విశ్వాసానికి ప్రతీకలైన ఆధ్యాత్మిక కేంద్రాలున్నాయో, ఏ భారతదేశం దగ్గర అయితే ఆయుర్వేదం ఉందో, ఏ విధంగానైతే భారతదేశం దగ్గర హోలిస్టిక్ హెల్త్ కేర్ వ్యవస్థ ఉందో, అలాగే హీల్ ఇన్ ఇండియా వంటి ఉద్యమాలు ఉన్నాయో, వీటన్నింటి ద్వారా మనం మన సామర్థ్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పవచ్చు. మన హ్యాండిక్రాఫ్ట్ కావచ్చు, సంస్కృతి కావచ్చు, మన సినిమాలు, మన క్రియేటివ్ వరల్డ్, విఎఫ్ఎక్స్, యానిమేషన్, గేమింగ్ మరియు మన డిజిటల్ కంటెంట్ వంటి రంగాల్లో మన ప్రభావాన్ని చూపవచ్చు. క్రియేటివ్ వరల్డ్ లో భారతదేశం తన సత్తాను చాటుకోగలదు. మనం దానిని ఒక ప్రపంచ స్థాయి సామర్థ్యంగా అభివృద్ధి చేయాలి. నేడు భారతదేశం వేవ్ సమిట్ కు ఒక గొప్ప బలాన్ని అందించింది. క్రమక్రమంగా ప్రపంచమంతా భారతదేశం

ఆతిథ్యం నిర్వహించే ఈ వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమిట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇది భారతదేశపు సాఫ్ట్ పవర్ ను, భారతీయ సృజనాత్మక ప్రపంచాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, భారతదేశం అపారమైన అటవీ సంపదను కలిగి ఉంది. మన దగ్గర 100కు పైగా నేషనల్ పార్కులు ఉన్నాయి. మనకు సామర్థ్యం పుష్కలంగా ఉంది, కానీ విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో మనం వెనుకబడి ఉన్నాము. మన సాఫ్ట్ పవర్ ద్వారా ప్రపంచ పర్యాటకులను భారతదేశం వైపు ఆకర్షించే అవకాశం మనకుంది. మన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. మనం ఈ పనిని ఎంతో సులువుగా చేయగలం. ప్రపంచంలో క్రీడలకు ఉన్న ప్రాముఖ్యత ఏదైతే ఉందో అది కూడా భారతదేశం పట్ల ఆకర్షణకు ఒక కేంద్రంగా మారాలి. ప్రస్తుత క్రీడా ఈవెంట్లు భారతదేశంలో ఎందుకు జరగకూడదు? నేడు కంటెంట్ ఎకానమీ ఎంతో వేగంగా వృద్ధి చెందుతోంది. ఇది దేశంలోని యువతను ఎంతగానో ఆకర్షిస్తోంది. ప్రపంచంలోని ప్రతి కళాకారుడు ఏదో ఒక సమయంలో భారతదేశ గడ్డపై తమ ప్రదర్శనను ఇవ్వాలని కోరుకుంటారు. ఇది మనకు ఒక గొప్ప అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనం తగిన వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. మిత్రులారా, సప్తధారలోని ఈ 7 శక్తుల ఉద్దేశ్యం కేవలం ఒకే రంగంలో పురోగతి సాధించడం కాదు. ఒక సమగ్రమైన దృక్పథంతో మనం నిర్దేశించుకున్న లక్ష్యాలను, మనం ఏర్పరచుకున్న ఆశయాలను అందుకుని ఆ స్థాయిని మించి ముందుకు సాగే దిశగా మనం నిరంతరం కృషి చేయాలి. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేను కొన్ని విషయాల గురించి వివరించాను, కానీ నేను దీనికంటే ఇంకా ఎంతో ఉన్నతమైన ఆలోచనలు చేస్తున్నాను. నేను దేశాన్ని ఒక్కసారి మేల్కొలిపి కుదిపివేయాలని అనుకుంటున్నాను. దేశంలోని శక్తిని కూడా తట్టి లేపాలని నేను కోరుకుంటున్నాను. కేవలం ప్రభుత్వం ఉండటం వల్లే దేశం నడవదు. దేశం అంటే ప్రతి పౌరుడు మమేకం అవ్వడం. మనం ఒక్కసారి దీని గురించి ఆలోచించలేమా? మనం Fortune 500 గురించి తరచుగా వింటూనే ఉంటాము. రాబోయే ఒక దశాబ్ద కాలంలో ఈ Fortune 500 కంపెనీల జాబితాలో, ఆ Fortune 500 కంపెనీలలో కనీసం 50 కంపెనీలు భారతదేశానికి ఎందుకు ఉండకూడదు? ఇది మన లక్ష్యం ఎందుకు కాకూడదు? నేడు మన బ్యాంకింగ్ రంగం ఎంతో అభివృద్ధి చెందుతోంది. మరి ప్రపంచంలోని అగ్రశ్రేణి బ్యాంకుల జాబితాలో భారతీయ బ్యాంకుల జెండా ఎందుకు ఎగరకూడదు? ప్రపంచంలోని అత్యుత్తమ 5 బ్యాంకులలో భారతదేశానికి చెందిన బ్యాంక్ కూడా ఒకటి ఖచ్చితంగా ఉండాలి. ఫార్మా రంగంలో మనం

జాబితాలో భారతీయ బ్యాంకుల జెండా ఎందుకు ఎగరకూడదు? ప్రపంచంలోని అత్యుత్తమ 5 బ్యాంకులలో భారతదేశానికి చెందిన బ్యాంక్ కూడా ఒకటి ఖచ్చితంగా ఉండాలి. ఫార్మా రంగంలో మనం ఇప్పటికే ఎంతో కృషి చేశాం, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరింత వేగంగా ముందుకు సాగడమే నేటి సమయపు అవసరం. ప్రపంచంలోని మొదటి 5 అతిపెద్ద ఫార్మా కంపెనీలలో భారతదేశానికి చెందిన 1-2 ఫార్మా కంపెనీల పేర్లు కూడా మార్మోగాలి. భారతదేశం ఆ జాబితాలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో లా ఫార్మ్స్ ఉన్నాయి, రేటింగ్ ఏజెన్సీలు ఉన్నాయి. ఇప్పుడు గ్లోబల్ లీడర్షిప్ మన చేతుల్లోకి రావాలని సమయం కోరుకోవడం లేదంటారా? మన దగ్గర అద్భుతమైన టాలెంట్ ఉంది, తగిన సామర్థ్యం ఉంది, మనకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది, వివిధ భాషల పట్ల మనకు అపారమైన పట్టు ఉంది. మనం ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి. ప్రపంచంలోని అగ్రశ్రేణి సంస్థలలో మన దేశానికి చెందిన కన్సల్టింగ్ ఫార్మ్స్ కానీ అకౌంట్ ఫార్మ్స్ కానీ ఎందుకు ఉండకూడదు? ఆ దిశగా మనం గట్టిగా కృషి చేయాలి. ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి చెందిన టెక్నాలజీ కంపెనీలు అగ్రస్థానంలో నిలవడమే మన లక్ష్యం కావాలి. ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా మన బ్రాండ్లు ఉండాలి. ఆ బ్రాండ్లే మన దేశానికి గుర్తింపుగా మారి ప్రపంచానికి ఒక గమ్యస్థానంగా నిలవాలి. ఆ దిశగానే మనం అడుగులు వేయాలి. దీనికోసం నేను రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాను, స్థానిక స్వపరిపాలన సంస్థలను కోరుతున్నాను. మన సంస్కరణల వేగాన్ని పెంచడం భారత ప్రభుత్వ బాధ్యత కూడా. 2047 నాటి మన లక్ష్యాలకు అనుగుణంగా మన వ్యవస్థలను మనం మరింతగా అభివృద్ధి చేసుకోవాలి. గత కాలపు పాత విధానాలతో మనం ఇక ముందుకు సాగలేము. మన భవిష్యత్తు కలలకు అనుగుణంగా మన నియమ నిబంధనలను మనం రూపొందించుకోవాలి. మరియు వీటిని గనుక మనం సరిగ్గా అర్థం చేసుకుంటే నాకు పూర్తి నమ్మకం ఉంది, నేను మన దేశ ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను, ఇదే మార్గంలో మన కష్టంలో ఏమాత్రం లోటు లేకుండా శ్రమిస్తూ మనం అభివృద్ధి చెందిన భారతదేశం అనే కలని తప్పక సాకారం చేసుకుందాం. మనమందరం కలిసికట్టుగా ముందుకు నడవాలి. అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదా పరిశ్రమలు కావచ్చు. మనమందరం కలిసి అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి. మనం సంస్కరణలను నిరంతరం చేస్తూనే ఉండాలి. ఈ సంస్కరణల ప్రక్రియను మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాలి. నేను గతంలో కూడా చెప్పినట్లుగా మనం ఈ సంస్కరణలను ఏదో బలవంతం మీద చేయడం లేదు, సంపూర్ణ నిబద్ధతతో చేస్తున్నాము, మరియు మన లక్ష్యాన్ని చేరుకోవడానికే చేస్తున్నాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేను వికసిత భారత్ గురించి మాట్లాడుతున్నప్పుడు దేశాన్ని అత్యంత వేగంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడం గురించి చర్చిస్తున్నప్పుడు దీనివల్ల లబ్ధి పొందే అసలైన లబ్ధిదారులు ఎవరు? మరియు ఈ ప్రయత్నాలన్నిటికీ అతిపెద్ద సాధకులు ఎవరు? ఒకవేళ ఈ ప్రయత్నాలకు సాధకులు ఎవరైనా ఉన్నారంటే అది నా దేశ యువతే. నా దేశ యువశక్తే ఈ విజయాలకు ఆధారం. వికసిత భారత్ ప్రయాణంలో యువత పాత్ర చాలా పెద్దది. అంతేకాకుండా వికసిత భారత్ ద్వారా అత్యధికంగా లబ్ధి పొందేది కూడా నా దేశ యువతే. అందువల్లే మనం వికసిత భారత్ లక్ష్యాన్ని యువతతో అనుసంధానిస్తూ ముందుకు సాగాలి. యువతే మన ప్రథమ ప్రాధాన్యతగా భావిస్తూ మనం ముందడుగు వేయాలి. మిత్రులారా, గత 10-12 ఏళ్లలో ఆ దిశగా ఎంతో కృషి జరిగింది, ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. స్టార్టప్ ఇండియా అభియాన్ ద్వారా నేడు దేశంలో 2.5 లక్షలకు పైగా రిజిస్టర్డ్ స్టార్టప్లు ఏర్పాటయ్యాయి. దేశంలోని యువత స్వయంగా పనులు చేసుకోవడమే కాకుండా మరెంతో మందికి ఉపాధిని కూడా కల్పిస్తున్నారు. భారత ప్రభుత్వం దీనికోసం 1,00,000 కోట్ల రూపాయల ఇన్నోవేషన్ ఫండ్ ప్రకటించింది. నేను దేశ యువతకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీరు మీ కలలతో ముందుకు రండి, మీకు వనరుల కొరత లేకుండా చూస్తాం. మీ ఆలోచనలకు, మీ మేధస్సుకు తగిన శక్తిని ఇచ్చేందుకు 1,00,000 కోట్ల రూపాయలతో మేము ఒక గొప్ప వ్యవస్థను ఏర్పాటు చేశాము. పరిశోధన రంగంలో కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. డిజిటల్ ఇండియాలో లభిస్తున్న చౌకైన డేటా మా యువతను మరింత శక్తివంతం చేసింది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన డేటా ఎక్కడైనా ఉందంటే అది కేవలం భారతదేశ గడ్డపైనే ఉంది. ఇది మన దేశ యువతకు ఒక సరికొత్త బలాన్ని చేకూర్చింది. నైపుణ్యాభివృద్ధి కోసం స్కిల్ ఇండియా అనే జాతీయ కార్యక్రమాన్ని మేము రూపొందించాం. స్పేస్ సెక్టార్ను మేము అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చాం. నేషనల్ డ్రోన్ పాలసీని తయారు చేశాం. ఖేలో ఇండియా పాలసీని కూడా తీసుకువచ్చాం. గత 35 ఏళ్లుగా సరైన విద్యా విధానం లేకపోవడంతో మేము ఇప్పుడు సరికొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అమలులోకి తీసుకువచ్చాం. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు జరిగింది. మిత్రులారా, 2004 నుండి 2014 మధ్య కాలాన్ని మనం గమనిస్తే ఆ సమయంలో మన దేశంలో 350 కంటే తక్కువ యూనివర్సిటీలు ఉండేవి. కానీ నేడు గత 10-12 ఏళ్ల కాలంలోనే సుమారు 650 కొత్త యూనివర్సిటీలు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు మనం దాదాపు 1,000 యూనివర్సిటీల సంఖ్యకు చేరుకుంటున్నాము. 2014 కంటే ముందు దేశంలో మెడికల్ సీట్లు కేవలం

400 మాత్రమే ఉండేవి. నేడు మెడికల్ సీట్ల సంఖ్య సుమారు 850కి చేరుతోంది. ఇది మాత్రమే కాకుండా విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా భారత గడ్డపై తమ ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నాయి. మన దేశ యువతకు భారత్లోనే ఉండి విదేశీ యూనివర్సిటీ డిగ్రీలు పొందేలా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మన దేశ యువత ఆలోచనలు చిన్నతనం నుంచే టెక్నాలజీ వైపు ఆకర్షితమయ్యేలా మేము ఆ దిశగా నిరంతరం కృషి చేస్తున్నాము. అందుకే సుమారు 10,000 కంటే ఎక్కువ అటల్ టింకరింగ్ ల్యాబ్లను చిన్న పిల్లలకు అందుబాటులోకి తీసుకువచ్చాము. తద్వారా ఆవిష్కరణలు మరియు సాంకేతికత పట్ల వారికి చిన్నప్పటి నుంచే ఆసక్తి కలిగేలా మేము ఈ ఏర్పాటు చేశాము. గత 10-12 ఏళ్ల కాలంలో యువత కోసం మేము అనేక కొత్త మార్గాలను తెరిచాము. మీరు చూసే ఉంటారు, మేము స్టార్ట్ రంగాన్ని పూర్తిగా అందుబాటులోకి తీసుకువచ్చాము. సగటున 28 ఏళ్ల వయస్సు ఉన్న మన దేశ చిన్నారులు, నవ యువకులు ప్రైవేట్ స్టార్టప్ల ద్వారా ప్రపంచంలోనే తమ మొదటి ప్రయత్నంలోనే సొంతంగా శాటిలైట్లను ప్రయోగించారు మరియు రాకెట్లను కూడా లాంచ్ చేశారు. మిత్రులారా, వారు చాలా గొప్ప పని చేశారు. ఈరోజు మన దేశంలో సుమారు 2.5 లక్షలకు పైగా రిజిస్టర్డ్ స్టార్టప్లు ఉన్నాయి. అలాగే మేము ఈ మధ్య కాలంలోనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ ను కూడా నిర్వహించాం. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ విస్తరణ చాలా వేగంగా పెరుగుతోంది. అందుకే ఈ ఎర్రకోట సాక్షిగా నేను దేశ యువత కోసం ఒక ప్రకటన చేయాలనుకుంటున్నాను. రాబోయే 1 సంవత్సర కాలంలో 1 కోటి మంది యువతకు ఏఐ స్కిల్స్ లో శిక్షణ ఇవ్వాలని మేము నిర్ణయించాము. తద్వారా మన దేశ యువత ఏఐ ప్రపంచంలో కూడా నాయకత్వం వహించే సామర్థ్యాన్ని పొందుతారు. నా మిత్రులారా, బయో ఎకానమీ అనేది ఒక కొత్త రంగం. 2014 కంటే ముందు ఒక కాలం ఉండేది, అప్పుడు బయో ఎకానమీలో కేవలం 60,000 కోట్ల రూపాయల మేర మాత్రమే పనులు జరిగేవి. కానీ నా దేశ నవ యువకులారా, మీరు ఎంతటి అద్భుతాన్ని సాధించారో ఒకసారి చూడండి. విధానాలు సరైనవిగా ఉన్నప్పుడు మరియు లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు నా దేశ యువశక్తి బయో ఎకానమీలో తమ సామర్థ్యాన్ని ఏ విధంగా చాటుకున్నారో అర్థమవుతుంది. 2014 కంటే ముందు 60,000 కోట్లుగా ఉన్న బయో ఎకానమీ వ్యాపారం నేడు ఏ స్థాయికి చేరుకుందంటే, బయో ఎకానమీ నేడు 20 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. ఒకసారి మనం 2009-10 కాలాన్ని గుర్తు చేసుకుంటే ఆ సమయంలో మన దేశంలో కేవలం 1,50,000 ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే అమ్ముడయ్యేవి. 2009-10 మధ్య కాలంలో 1.5 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే విక్రయించబడ్డాయి. కానీ ఈ 2025-26 నాటికి మన దేశంలో ఏకంగా 25 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఏవియేషన్ రంగం కూడా నా దేశ యువత కోసం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్త విమానాశ్రయాలు, కొత్త విమాన మార్గాలు నిరంతరం కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయి. మెయింటెనెన్స్ మరియు ఓవర్ హాలింగ్ వంటి పనుల వల్ల కూడా దేశంలో పెద్ద ఎత్తున స్కిల్డ్ మ్యాన్ పవర్ కు పనులు లభిస్తున్నాయి. మేడ్ ఇన్ ఇండియా విమానాలను తయారు చేసే దిశలో కూడా మనం గొప్ప విజయాన్ని సాధించాము. మేడ్ ఇన్ ఇండియా డిఫెన్స్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ C-295 ఇప్పటికే తన గగన విహారాన్ని ప్రారంభించింది, విజయవంతంగా గాల్లోకి ఎగిరింది. నా మిత్రులారా, దేశ యువత కోసం డ్రోన్ రంగం కూడా చాలా అద్భుతమైన కృషి చేసింది. గ్రామాల్లో డ్రోన్ల వినియోగం ద్వారా స్వామిత్వ యోజన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. దాదాపు 3.5 కోట్ల కుటుంబాలు ఈ స్వామిత్వ యోజన ద్వారా ప్రయోజనం పొందాయి. దీని కారణంగా సుమారు 140 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు అన్లాక్ అయ్యాయి. దీని ద్వారా ప్రజలు బ్యాంకుల నుండి సులభంగా లోన్లు పొందవచ్చు మరియు తమ సొంత వ్యాపారాలను కూడా ప్రారంభించుకోవచ్చు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రస్తుతం మన మధ్య తరగతి కుటుంబాల ముందు ఒక పెద్ద భారంగా మారిపోయింది ఏమిటంటే అది కోచింగ్ క్లాసుల మధ్య నెలకొన్న పోటీ. పిల్లలను కోచింగ్ క్లాసులకు పంపకపోతే తాము ఒక ప్రతిష్టాత్మక కుటుంబం కాదని ప్రతి తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ పేద మరియు మధ్య తరగతి కుటుంబాల గురించి మనం ఆలోచిస్తూ వారి 1,000 కోట్ల రూపాయల ఖర్చు ఏదైతే ఉందో దానిని ఆదా చేయాలన్నదే మా లక్ష్యం. దీనివల్ల పిల్లలు కూడా తమ కుటుంబం దగ్గరే ఉండి వారి పర్యవేక్షణలో పెరగలుగుతారు మరియు కుటుంబంపై ఆర్థిక భారం కూడా పడదు. అందుకే మేము యువత కోసం వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి ఉచిత ఆన్లైన్ కోచింగ్ ను అందించాలని నిర్ణయించాము. మన దగ్గర బలమైన

డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అద్భుతమైన టాలెంట్ ఉంది, మరియు గొప్ప టీచర్స్ ఉన్నారు. ఆ వనరులన్నింటినీ ఏకం చేసి మేము దేశంలోని యువతకు అండగా నిలవబోతున్నాము. ఉచిత కోచింగ్ అందించడం కోసం మనం ఒక పెద్ద నెట్వర్క్ ను నిర్మించబోతున్నాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు భారతదేశం క్రీడా ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటోంది. ఇప్పుడు క్రీడల పోడియం మీద భారతదేశపు జాతీయ గీతం వినిపిస్తోంది, మన దేశపు గీతం ప్రతిధ్వనిస్తోంది, మరియు మన భారత త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగురుతూ అందరికీ కనిపిస్తోంది. మన జాబ్స్ పథకం ఎంతో గొప్ప విజయాన్ని సాధించింది. ఖేలో ఇండియా గేమ్స్, యూనివర్సిటీ గేమ్స్, వింటర్ గేమ్స్, బీచ్ గేమ్స్, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్రీడలకు సంబంధించిన కోచింగ్, స్పోర్ట్స్ మెడిసిన్ మరియు క్రీడలకు అవసరమైన న్యూట్రిషన్ వంటి ఈ అన్ని విషయాలలో భారతదేశం ఇప్పుడు ప్రావీణ్యం సంపాదించే దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. మన యువత్ కోసం ఇది ఒక సరికొత్త రంగం. ఒకవేళ వారు స్వయంగా క్రీడాకారులు కాలేకపోయినా, క్రీడలకు సంబంధించిన సపోర్ట్ సిస్టమ్ లో కూడా వారికి ఇప్పుడు ఒక పెద్ద ఉపాధి రంగం అందుబాటులోకి వస్తోంది. మొత్తంగా చూస్తే క్రీడా ప్రపంచంలో భారతదేశం తన ప్రదర్శనను నిరంతరం మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతోంది. మనం 2036 ఒలింపిక్స్ కోసం ఒక బలమైన పోటీదారుగా ఎదిగి ముందుకు సాగుతున్నాం. అలాగే 2030 కామన్వెల్త్ గేమ్స్ కు కూడా భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. నా మిత్రులారా, ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్ లో దాదాపు 40 రకాల క్రీడలు ఉంటాయి, మరియు సుమారుగా 350 నుంచి 350 వరకు వివిధ పోటీలు ఈ ఒలింపిక్స్ లో జరుగుతుంటాయి. నా దేశ ప్రజలారా, నా యువ మిత్రులారా, ఇది వింటే మీకు కొంత బాధ కలగవచ్చు, కానీ నేను మీకు ఒక సవాలు విసురుతున్నాను, మీకు ఒక పిలుపునిస్తున్నాను, మరియు ఈ విషయంలో నాకు మీ సహాయం కావాలి. ఒలింపిక్స్ లో జరిగే సుమారు 350 పోటీలలో భారతదేశం దాదాపు 2 వంతుల క్రీడల్లో ఎక్కడా కనిపించదు. ఆయా విభాగాల్లో మన భాగస్వామ్యం అసలు ఉండదు, మరియు మనం క్వాలిఫై కూడా కావడం లేదు. అందుకే 2036 జరిగే ఒలింపిక్స్ క్రీడలకు భారతదేశమే ఆతిథ్యం ఇవ్వాలని, అది మన దేశంలోనే జరగాలని మేము గట్టిగా నిర్ణయించుకున్నాము. అవును, ఖచ్చితంగా 2036. నేడు భారతదేశం ఏ క్రీడల్లో అయితే పాల్గొనడం లేదో, భారతదేశం ఏ పోటీలకైతే క్వాలిఫై కావడం లేదో, ఏ పోటీలనైతే భారతదేశం విడిచిపెట్టిందో, అటువంటి క్రీడారంగాలు మన కోసం వేచి చూస్తున్నాయి. భారతదేశం ఇప్పుడు వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. దీనికోసం మేము టాలెంట్ ను గుర్తించే ఒక భారీ ప్రచారాన్ని కూడా నిర్వహించాలనుకుంటున్నాం. మనకు ఒకవేళ 2036 ఒలింపిక్స్ కోసం గొప్ప క్రీడాకారులు కావాలంటే, ఈ రోజు 5 ఏళ్లు 10 ఏళ్లు 15 ఏళ్ల వయస్సులో ఉన్న యువతపై మనం ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. అందుకే పిల్లలలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ప్రతి గ్రామంలోనూ, ప్రతి నగరంలోనూ, ప్రతి పాఠశాలలోనూ ఈ అన్వేషణ సాగుతుంది. పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఒక టాలెంట్ హంట్ ప్రచారాన్ని నిర్వహిస్తాం. వారిలోని ప్రతిభను గుర్తించి ఆపై వారికి ప్రత్యేక శిక్షణ అందించడం ద్వారా దేశం తరపున ఆడే గొప్ప క్రీడాకారులుగా వారిని తీర్చిదిద్దుతాం. నా ప్రియమైన యువతారా, దేశం ముందు, ముఖ్యంగా మన దేశ యువత ముందు నేడు మాదక ద్రవ్యాల వ్యసనం ఒక అతిపెద్ద సంక్షోభంగా మారుతోంది. మత్తు పదార్థాలు లేని భారత్, అంటే నశాముక్తి భారత్ సాధించడం మనందరి సామూహిక బాధ్యత కావాలి. మన ఉజ్వల భవిష్యత్తు కోసం మన యువతరం శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా ఉండాలి. మన యువత యొక్క సామర్థ్యం మన దేశ నిర్మాణానికి ఉపయోగపడాలి. అందుకే నశాముక్తి భారత్ మనందరి లక్ష్యం కావాలి. గత కొద్ది రోజులుగా మై భారత్ వాలంటీర్లు, దేశంలోని ఎన్జీఓలు, సామాజిక సాంస్కృతిక సంస్థలు మరియు ఆధ్యాత్మిక వేత్తలు అందరూ కలిసి నశాముక్త భారత్ కోసం 100 వారాలు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ ప్రచారం 100 వారాల పాటు నిరంతరాయంగా సాగనుంది. ప్రతి కుటుంబం కూడా ఈ ప్రచారంలో భాగస్వాములు కావాలని, దీంతో మమేకం కావాలని నేను కోరుకుంటున్నాను. దేశాన్ని మత్తు పదార్థాల రహితంగా మార్చాలనే కలని సాకారం చేసేందుకు మీరు ముందుకొచ్చారు. ఇది చాలా అభినందనీయం. నా ప్రియమైన దేశ ప్రజలారా, 21వ శతాబ్దంలో దేశం ఎదుర్కొంటున్న పాత సవాళ్లను పూర్తిగా రూపుమాపడం అత్యంత ఆవశ్యకం. నక్సలిజం, మావోయిజం లక్షలాది మంది యువకుల భవిష్యత్తును నాశనం చేశాయి. ఎంతో మంది తల్లుల నుంచి వారి బిడ్డలను దూరం చేసి వారి జీవితాలను చిన్నాభిన్నం చేశాయి. ప్రతి తల్లిదండ్రుల కలలను ముక్కలు చేశాయి. ఈ నక్స

కేపిటలిజం సుమారు 4 దశాబ్దాల పాటు భారతదేశంలోని ఒక పెద్ద భాగాన్ని, జనాభాలోని ఒక పెద్ద వర్గాన్ని తన పిడికిల్లో నలిపివేసింది. తుపాకీ గొట్టంతో ఆ ప్రాంతాలను తన గుప్పిట్లో ఉంచుకుని మన రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కింది మరియు దేశంలోని సామాన్య పౌరుల రక్షణకు ఒక పెద్ద సవాలుగా మారింది. 3.5 వేల మందికి పైగా మన పోలీస్ భద్రతా బలగాల జవాన్లు అమరులయ్యారు. ఒక యుద్ధంలో ఎంతమంది సైనికులు మరణిస్తారో అంతకంటే ఎక్కువగా మన పోలీస్ జవాన్లు దేశంలోని సామాన్య మానవుడికి రక్షణ కల్పించడం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సి వచ్చింది. ఈ నక్సలిజం మన భూమిని రక్తసిక్తం చేసింది. 2014లో మీరు మాకు అవకాశం ఇచ్చినప్పుడే అదే రోజు మేము దీన్ని అంతం చేస్తామని సంకల్పం తీసుకున్నాము. మనం దేశాన్ని నక్సలిజం నుండి విముక్తం చేస్తామని నాడే నిశ్చయించుకున్నాం. నేడు నక్సలైట్ మావోయిస్టు హింసకు తన చివరి శ్వాస తీసుకునే శక్తి కూడా లేదని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. దానిని పూర్తిగా అంతం చేసే దిశగా మనం సాగుతున్నాం. ఎక్కడైతే ఒకప్పుడు నక్సలైట్ల తుపాకీ గుళ్లు మోగేవో, ఎక్కడైతే ఈ నేల రక్తసిక్తమై ఉండేదో, నేడు అదే నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో, అవే పరిసరాల్లో నక్సలిజం నుండి విముక్తి లభించడం వల్ల నేడు అభివృద్ధి, విశ్వాసం మరియు ప్రయత్నాల త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడుతోంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ సవాలును మనం తక్కువగా అంచనా వేయకూడదు. ఈ సవాలు పట్ల మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎన్నో ఏళ్ల తరబడి దేశ అధికార వ్యవస్థలోని కీలక ప్రాంతాల్లో మావోయిస్టు భావజాలం ఉన్న వ్యక్తులు తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుని కూర్చున్నారు. ప్రభుత్వ కమిటీలలో సలహాదారులుగా కూడా చేరారు. ఈ మావోయిస్టు ఆలోచన విధానమే మన విధానాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఆయుధాలు పట్టిన నక్సలైట్లను తుదముట్టించడంలోనూ, ఆ సంక్షోభం నుండి దేశాన్ని విముక్తం చేయడంలోనూ మనం ఘన విజయం సాధించాము. అయితే ఆయుధాలు పట్టిన నక్సలైట్లు అయితే వెళ్లిపోయారు, కానీ ఈ మేధో నక్సలైట్లు మాత్రం ఇంకా పొంచి ఉన్నారు. ఈ మేధో నక్సలైట్లు సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు. వారు హింస మరియు అరాచకత్వానికి దారి తీసే మార్గాలను అన్వేషిస్తున్నారు. సమాజాన్ని తప్పుడు మార్గంలోకి మళ్లించడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. అటువంటి ఈ మేధో నక్సలైట్లను మనం గుర్తించాల్సి ఉంది. ఈ మేధో నక్సలైట్లను సమాజం నుండి వేరు చేయాల్సి ఉంది. దేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చే ప్రధాన స్రవంతిలోకి దేశ యువతను మనం అనుసంధానించాలి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఒక సురక్షితమైన భారతదేశాన్ని నిర్మించడం మనందరి బాధ్యత. సవాలు సరిహద్దుల లోపల ఉన్నా లేదా సరిహద్దుల అవతలున్నా, భారత్ ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. నేడు యుద్ధం యొక్క స్వభావం మారుతోంది. ఇప్పుడు యుద్ధం కేవలం సరిహద్దుల్లోనే జరుగుతుందని చెప్పలేము. యుద్ధం దేశ సరిహద్దుల లోపల ఎక్కడో ఉన్న రిఫైనరీలపై దాడి చేయడం ద్వారా లేదా బ్యాంకింగ్ రంగం వంటి వాటిని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా కూడా జరగవచ్చు. డేటా సెంటర్లను లక్ష్యంగా చేసుకుని సరికొత్త రీతిలో యుద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మౌలిక సదుపాయాలను దెబ్బతీస్తున్నారు మరియు ఫ్యాక్టరీలను ధ్వంసం చేస్తున్నారు. గత ఏళ్లలో మేము మిషన్ సుదర్శన్ చక్రను ప్రకటించాము. నేడు ఆ పనులు ఎంతో వేగంగా ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం మన రక్షణ ఎగుమతులు దాదాపు 50 రెట్లు పెరిగాయి. సుమారు 100 దేశాలకు మన ఆయుధ సంపత్ చేరుతోంది. అంతర్జాతీయ యవనికపై భారతదేశ ప్రతిష్ట క్రమక్రమంగా పెరుగుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం ఆయుధాల తయారీ మరియు సాంకేతికత దిశగా మరింతగా శ్రమించాల్సి ఉంది. మనం మన సాయుధ బలగాల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి, కానీ అదే సమయంలో మన పౌరులను కూడా సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. గత శతాబ్దపు యుద్ధాలకు అనుగుణంగా మన దేశంలో అభివృద్ధి చెందిన సివిల్ డిఫెన్స్ వ్యవస్థలు నేడు కాలం చెల్లినవిగా మారాయి. అందుకే నేను నేడు ఎర్రకోట నుండి ఒక ప్రకటన చేస్తున్నాను. రాబోయే రోజుల్లో మనం సివిల్ డిఫెన్స్ యొక్క ఒక శక్తివంతమైన నెట్వర్క్ ను నిర్మిస్తాం, వారికి ఆధునిక వ్యవస్థలను పరిచయం చేస్తాం మరియు ఆధునిక సంక్షోభాల పట్ల మన పౌరులను అవగాహన కలిగిస్తాం. రక్షణ కల్పించేందుకు ఎటువంటి ఏర్పాట్లు ఉండవచ్చు? ఆధునిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేలా సివిల్ డిఫెన్స్ కు సంబంధించి ఒక భారీ వాలంటరీ ఫోర్స్ ను మనం నిర్మించబోతున్నాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, దేశ నిర్మాణంలో మన సోదరీమణులు మరియు కుమార్తెల సహకారం మనందరికీ ఎంతో గొప్పదిగా ఉంది. వారి కృషి మనందరికీ నిరంతర ప్రేరణ మూలంగా నిలుస్తోంది. ఫైటర్ జెట్ విమానాలు నడపడంలోనైనా లేదా సివిల్ ఏవియేషన్ రంగంలోనైనా

మన కుమార్తెలు అందరికంటే ముందు వరుసలో కనిపిస్తున్నారు. అదేవిధంగా క్రీడా మైదానాల్లో సైతం మన కుమార్తెలు తమ ప్రతిభతో ముందంజలో కనిపిస్తున్నారు. స్టేమ్ ఎడ్యుకేషన్ లో ప్రవేశ ప్రక్రియలో చూసినట్లయితే మన కుమార్తెలే అత్యధికంగా ముందంజలో కనిపిస్తున్నారు. నేడు సైన్యంలో కూడా ఎన్డీఏ నుండి వచ్చిన యువతులు దేశ సైన్యానికి నాయకత్వం వహించే పూర్తి సామర్థ్యాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని గొప్పగా ప్రదర్శిస్తున్నారు. మన కుమార్తెల శక్తి సామర్థ్యాలు ఎలాంటివంటే, నేను ఈ మధ్య కాలంలో సనందులోని ఒక సెమీకండక్టర్ ప్లాంట్ వెళ్లాను. అక్కడ దేశంలోని వివిధ మూలల నుండి వచ్చిన గిరిజన కుమార్తెలు పనిచేస్తున్నారు. వారు కనీసం పాస్పోర్ట్ అంటే ఏమిటో కూడా తెలియని మారుమూల గ్రామాల నుండి వచ్చి అక్కడ తమ ప్రతిభను చాటుతున్నారు. ఆ కుమార్తెలు విదేశాలకు వెళ్లి శిక్షణ పొంది తిరిగి వచ్చి నేడు చిప్ తయారీ రంగంలో పనిచేస్తున్నారు. అక్కడ వారిలో నేను చూసిన ఆత్మవిశ్వాసం నన్ను నిజంగా ఎంతో ఆకట్టుకుంది. నేడు 3 లక్షలు కాదు, ఏకంగా 3 కోట్ల మంది సోదరీమణులను లక్పతి దీదీలుగా తీర్చిదిద్దాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఆ మైలురాయిని మనం ఇప్పటికే అధిగమించాము. ఇప్పుడు మేము 6 కోట్ల మందిని లక్పతి దీదీలుగా మార్చాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాము. 3 కోట్ల మంది కొత్తగా లక్పతి దీదీలుగా మారడం అంటే అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఒక పెను మార్పును తీసుకురావడమే. ఈ మార్పు మాతృశక్తి ద్వారానే రాబోతోంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేడు పంచాయతీలలో, మున్సిపాలిటీలలో, మహానగర పాలక సంస్థలలో మన మహిళలు అత్యధిక సంఖ్యలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికై దేశానికి దిశానిర్దేశం చేస్తున్నారు. వారు సమస్యలను పరిష్కరిస్తూ ఎంతో సమర్థవంతమైన నాయకత్వాన్ని అందిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే మేము పార్లమెంటులో నారీ శక్తి వందన అధినియంను ఆమోదించాము. కానీ ఏదో ఒక కారణం చేత గత 40 ఏళ్లుగా రాజకీయ కుమ్ములాటల వల్ల ఈ కళ ఎప్పుడూ రాజకీయ వేదికలకే పరిమితమై అన్యాయానికి గురవుతూ వచ్చింది. నేను దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఈరోజు ఎర్రకోట బురుజుల నుండి త్రివర్ణ పతాక నీడిలో నిలబడి ప్రార్థిస్తున్నాను, మనస్ఫూర్తిగా కోరుతున్నాను, రండి, ఆ మహిళల శక్తి సామర్థ్యాలను పూజించే ఆరాధకులుగా మారండి, ఆ మహిళల గౌరవాన్ని పెంపొందించేందుకు ముందుకు రండి, తద్వారా సాధ్యమైనంత త్వరగా మన తల్లులకు మరియు సోదరీమణులకు అసెంబ్లీలలోనూ మరియు లోక్సభలోనూ 33% ప్రాతినిధ్యం లభించేలా చేద్దాం. వారు భారతదేశ విధాన నిర్ణయాల్లో తమ వంతు సహకారాన్ని అందించాలి. ఇది ప్రస్తుత కాలపు అవసరం. నేను అన్ని రాజకీయ పార్టీలను మళ్లీ కోరుతున్నాను, రండి, మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం ద్వారా మహిళల గౌరవానికి మీరు కూడా తొడవండి, మీరు కూడా దీని కీర్తిని పొందండి, ఆ క్రెడిట్ మీరే తీసుకోండి. కానీ నా తల్లులకు మరియు సోదరీమణులకు వారి హక్కును మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, అభివృద్ధి అనేది సమాజంలోని చిట్ట చివరి వ్యక్తికి చేరుకున్నప్పుడే వికసిత భారత్ సంకల్పం నెరవేరుతుంది. గడిచిన 2014వ సంవత్సరానికి ముందు కేవలం 25 కోట్ల మందికి మాత్రమే సామాజిక భద్రత అంటే సోషల్ సెక్యూరిటీ కవరేజీ అందుబాటులో ఉండేది. కేవలం 25 కోట్ల మందికి మాత్రమే ఆ భద్రత ఉండేది. మిత్రులారా, గత 5-6 దశాబ్దాల్లో కేవలం 25 కోట్ల మందికే అది లభించగా, మేము కేవలం 1 దశాబ్ద కాలంలో 100 కోట్ల మంది దేశ ప్రజలకు సోషల్ సెక్యూరిటీ కవచాన్ని అందించాం. ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా 70 ఏళ్ల వయస్సు పైబడిన వృద్ధులకు కూడా నేడు 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తున్నాము. దీనివల్ల దేశంలోని కోట్ల కొద్ది కుటుంబాలకు ఎంతో పెద్ద ఊరట మరియు సౌకర్యం లభించాయి. మరియు ఈ ఆయుష్మాన్ కార్డు కారణంగా మందులు మరియు ఆపరేషన్ల కోసం ఖర్చు కావాల్సిన సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. ఆ డబ్బు మిగిలిన వారు కుటుంబ సభ్యులైన పిల్లలే. వారు పేద కుటుంబాలకు చెందిన వారు, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు, వారికి ఇంతటి గొప్ప మేలు చేకూరింది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు ఒక ముఖ్యమైన పని కోసం నాకు మీ సహాయం కావాలి. నేను మీ అందరినీ ఒక సహాయం కోరుతున్నాను. దేశంలోని యువత అంతా దీనికి నాయకత్వం వహించాలని నేను ఆకాంక్షిస్తున్నాను. మీరు కేటాయించే 1 లేదా 2 గంటల సమయం ఈ దేశానికి ఒక గొప్ప శక్తిని ఇవ్వబోతోంది. 1-2 గంటల్లో నేను దేశానికి ఎలాంటి శక్తిని ఇవ్వగలని మీకు అనిపించవచ్చు, దాని గురించి నేనే చెబుతాను. మీరు ఒక అద్భుతమైన శక్తిగా మారబోతున్నారు. అందుకే ప్రతి ఇంట్లోనూ దీనికి సంబంధించిన వాతావరణం ఏర్పడాలి. ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా జనాభా గణన పనులు జరుగుతున్నాయి, సెన్సస్ ప్రక్రియ కొనసాగుతోంది, లెక్కింపు సాగుతోంది. అయితే ఈ లెక్కింపు అనేది కేవలం అంకెలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఆ గణాంకాల్లోని సూక్ష్మాంశాల ఆధారంగానే దేశాభివృద్ధికి అవసరమైన విధానాలు రూపొందుతాయి.

0: ప్రణాళికలు సిద్దమవుతాయి, దేశం అభివృద్ధికి సంబంధించిన తన రూపురేఖలను సిద్దం చేసుకుంటుంది. అందుకే దీనికోసం ఖచ్చితమైన సమాచారం ఉండటం చాలా అవసరం. కొన్నిసార్లు ప్రభుత్వం తరఫున వచ్చే ప్రతినిధులు ఎంతటి తొందరలో ఉంటారంటే వారు స్పెల్లింగులను తప్పుగానో లేదా ఒక్కోసారి ఒక్కో రకంగానో రాస్తుంటారు, మరియు దీని కారణం వల్ల అంతిమ ఫలితాలు సరిగ్గా రావడంలో మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఈసారి మీరు స్వయంగా జనాభా గణనలో మీ వివరాలను మీ మొబైల్ ఫోన్ ద్వారా నింపి సమర్పించవచ్చని నిర్ణయించాము. ఆ తర్వాత ప్రభుత్వ అధికారులు లేదా ప్రతినిధులు వచ్చి మీతో చర్చించి వివరాలు సేకరిస్తారు. కానీ మీరు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చుని మీ వివరాలను స్వయంగా నమోదు చేయవచ్చు. ఒకవేళ మీరు డిజిటల్ పద్ధతిలో మీరే స్వయంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు, స్పెల్లింగ్ తప్పులు లేకుండా మరియు ఇతర వివరాల్లో ఎలాంటి పొరపాట్లు దొరలకుండా చూసుకోవచ్చు. మీరు ఎంత ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తే దేశం ముందుకు సాగడానికి అది అంత గొప్పగా సహాయపడుతుంది. అందుకే నేను దేశ యువతకు పిలుపునిస్తున్నాను, మీరు మీ కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టుకుని ఈ ఫామ్ మొత్తాన్ని అర్థం చేసుకోండి. ముందుగా ఒక కాగితం మీద ఈ ఫామ్ ను పూర్తి చేయండి, ఏదైనా తప్పు ఉంటే సరిదిద్దుకోండి, ఆపై సమర్పించండి. టెక్నాలజీని ఉపయోగించి వాటిని డిజిటల్ పద్ధతిలో అప్లోడ్ చేయండి. మీరు చూడండి దీనివల్ల దేశం ఎంత పెద్ద పనిని పూర్తి చేయగలుగుతుందో, దీనివల్ల దేశం యొక్క సమయం మరియు శక్తి ఆదా అయ్యి సరైన పనుల కోసం ఉపయోగపడతాయి. అందుకే జనాభా గణన పనులలో చురుకుగా పాలు పంచుకోవాలని నా దేశ యువతను నేను కోరుతున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేను ఎర్రకోట నుండి పంచ ప్రాణాల గురించి ప్రసంగించాను. ఈ పంచ ప్రాణాలు దేశాన్ని తమ ఆత్మగౌరవం వైపు మరింత ముందుకు తీసుకెళ్లేలా చేస్తాయి. ఇది మనకు ఒక గొప్ప శక్తిని అందించింది. మనం బానిసత్వ మనస్తత్వాన్ని ప్రతి క్షణం రూపుమాపుతూనే ఉండాలి. నేతాజీ సుభాష్ చంద్రబోస్, బాబా సాహెబ్ అంబేద్కర్ మరియు పండిట్ నెహ్రూ ఏ భారతదేశం గురించి అయితే కలలు కన్నారో, సర్దార్ పటేల్, భగత్ సింగ్, సుఖ్దేవ్ మరియు రాజ్గురు వంటి వారు ఏదైతే ఆకాంక్షించారో, అలాగే డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ, భగవాన్ బిర్సా ముండా మరియు జ్యోతిబా ఫూలే కన్న కలలను సాకారం చేయడానికి వారిందరి నుండి స్ఫూర్తి పొందుతూ మనం ముందుకు సాగాలి. రండి, ఈ సంకల్పాన్ని మనం మరోసారి పునరుద్ఘాటిద్దాం. మన వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలే మిన్నగా ఉండాలి, స్వయం ప్రయోజనాల కంటే దేశ హితమే పరమావధిగా ఉండాలి, మరియు కర్తవ్య నిర్వహణే మన గుర్తింపు కావాలి. నేను నా దేశ ప్రజలందరికీ ఒకటే చెబుతున్నాను, ఈ సమయం మనది. నేను నా దేశ ప్రజలందరికీ చెబుతున్నాను, ఈ సమయం మనది, ఈ అవకాశం మనది, ఈ సంకల్పం కూడా మనదే. రండి, మన కలలను సంకల్పాలుగా మలుచుకుందాం, ఆ సంకల్పాలను సామర్థ్యాలుగా మార్చుకుందాం, మరియు ఆ సామర్థ్యాన్ని విజయంగా మార్చి తీరుదాం. రండి, మనం వేసే ప్రతి అడుగును దేశ వికాసం వైపు వేసే అడుగుగా మలుచుకుందాం. అందరం అడుగులో అడుగు వేద్దాం, మనసులను కలుపుదాం, లక్ష్యంతో ముడిపడి ఉందాం. ఒక దీపం నుండి వేలాది దీపాలను వెలిగిద్దాం. రండి, అందరం కలిసి ఒక వికసిత భారతాన్ని నిర్మిద్దాం. ఇదే భావనతో ఈ మంగళకరమైన పర్వదినం సందర్భంగా మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాతో కలిసి పలకండి,
1: భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే వందే వందే. బహుత్ బహుత్ ధన్యవాద్.
2: మీరింతవరకు 80వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోట బురుజులపై నుండి గౌరవనీయులు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ద్వారా రూపొందించబడిన తెలుగు అనువాదం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: పచ్చి బాలింతరాలు మన జననీ, మన జన్మభూమి బంగారు భూమి.
1: చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రేపటి ప్రసార విశేషాలు. రేపు ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో సూర్యస్తుతి ఇంకా సన్నతి గీతాలు వింటారు. 6:30 సుభాషితం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ ఆరెపల్లి స్నేహస్వరూప్. 6:35 రైతు సమాచారంలో వర్షాకాలంలో జీవ సంరక్షణ వివరాలు వింటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 ఈ మాసపు పాట ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:30 రసమయి సాహితీ కార్యక్రమం. తెలంగాణ సాహితీ భద్రాచలం వారి ప్రాయోజిత కార్యక్రమం 52వ భాగంలో శ్రీమతి మరిగంటి పద్మావతి గారి స్వీయ కవితలు ప్రసారమవుతాయి. 7:45 లలిత సంగీత కార్యక్రమం. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. తిరిగి 12:10 చిత్రగీతాలు వింటారు. 12:40 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో కొత్తగూడెం మోడల్ స్కూల్ మేదర బస్తి విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 2:30 కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 3:00 నాటకం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 4:00 తిరిగి 5:00 చిత్రగీతాలు వింటారు. రేపు 2వ ప్రసారంలో 6:35 చిత్ర

గీతాలు వింటారు. 7:15 జానపద సంగీత కార్యక్రమం. 7:45 కిన్నెర లహరి, శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం. 9:30 మధురిమ, ఆపాద మధురమైన సినీ గీతల కార్యక్రమం. రేపు రాత్రి 10:00 అఖిల భారత రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి రేపటి ప్రసార విశేషాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నిలయంలో సమయం 11:03. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 100.1 MHz ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.